ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అన్లాక్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు, క్రీసు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 5 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీమతి కె లలితా జ్యోతిర్మయి.
1: సమాజంలో మనుషుల స్వరూపం రెండు రకాలు. ఒకటి బాహ్యస్వరూపం, రెండు అంతఃస్వరూపం. బాహ్యస్వరూపం అంటే రూపం, ఆహార్యం, ఇలా వారి రూపాన్ని చూసి చెబుతాము. ఇది బయటకు కనిపించే స్వరూపం. అంతఃస్వరూపం అంటే వారి ప్రవర్తన బట్టి, మనస్తత్వం బట్టి, స్వరూపాన్ని బట్టి కొన్ని గుణాలుంటాయి. అందులో అతి ముఖ్యమైనవి ఆత్మగౌరవం, నీతి ధర్మానుష్ఠానం, పట్టుదల, సాంఘిక సేవ, మానవతా దృక్పథం మొదలైనవి. ఈ సద్గుణాలన్నింటిలో సచ్చీలం ఉత్తమోత్తమం. అలాగే మనిషి రూపాన్ని బట్టి ఎప్పుడూ అంచనా వేయకూడదు. ఎందుకంటే కొంతమంది చూడడానికి వాళ్ల రూపం ఆకర్షణీయంగా కనిపించదు, కానీ మంచి గుణాల్ని కలిగి ఉంటారు. ఇంకొంతమంది రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ మంచి గుణాలు వాళ్లల్లో ఉండవు. ఇటువంటి అంశాల గురించి సుభాషితాలలో ప్రస్తావించబడ్డాయి. ఈ సుభాషితాల్ని సంస్కృత భాషలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన కవి భర్తృహరి సుభాషిత రత్నావళి లేదా సుభాషిత త్రిసతి అనే పేర్లతో రచించారు. ఈ సంస్కృత శ్లోకాల్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో అనువదించారు. సుభాషితాలు నీతి, శృంగార, వైరాగ్య అను మూడు భాగాలుగా 300 శ్లోకాలలో రచించారు. అందులో నీతి శతకంలో కొన్ని పద్ధతుల్ని తెలిపెను. అవి వరుసగా మూర్ఖ, విద్వత్, మానసౌర్య, అర్ధ, దుర్జన, సుజన, పరోపకార, ధైర్య, దైవ, కర్మ పద్ధతులలో 100 మనుషుల స్వభావాన్ని గురించి తెలిపారు. అందులో దుర్జన పద్ధతిని ఇప్పుడు చూద్దాం. కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధుజనములంద సహిష్ణుత్వమనగా జగతి ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు. దుష్ట స్వభావం గల వ్యక్తులకు ఉండే గుణాల్ని ఈ పద్యంలో ఇలా తెలిపారు. కారణం లేకుండా గొడవపడడం, దయలేకపోవడం, పరుల ధనములందు, ఇతరుల స్త్రీలయందు కోరికలు కలిగి ఉండడం, సజ్జనులను, బంధువులను ఇష్టం వచ్చినట్లు దూషించడం, ఎదిరించడం, బాధపెట్టడం వంటి గుణాలన్నీ దుష్టమానవుల గుణాలు. విద్యచే భూషితుండయి వెలయుచున్న తొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు చారు మాణిక్యభూషిత శస్తమస్తకంబు గల పన్నగము భయంకరముగాదే. ఎంత గొప్ప విద్య చదువుకున్నప్పటికీ దుష్ట లక్షణాలు ఉన్నవాడిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి. ఎలా అంటే, ఎంతో గొప్ప విలువ కలిగిన రత్నాన్ని తలమీద కలిగి ఉంది కదా అని పాముని దగ్గరకు చేరదీస్తామా, అది ఎంతో భయంకరమైనట్టిది కదా. అలాగే దుర్జనుడు కూడా. సమాజంలో ఉన్నత విద్యని అభ్యసించిన వారిని గౌరవించడం సర్వసహజ లక్షణం. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్న చందాన చదువుకున్నవారు సంస్కారంతో నిరాడంబరంగా ఉంటారు.

0: కొంతమంది చదువుకుంటారు, కాని దుష్టుల సహవాసం, అత్యాశకు లోబడి దుష్టలక్షణాల్ని అలవరుచుకుని సంస్కారహీనులుగా వ్యవహరిస్తూ ఉంటారు. మరికొంతమంది చాలా కష్టపడి చదివి ఉన్నత స్థితిలోకి చేరుకుని పరిస్థితుల ప్రభావం వల్ల దుష్టలక్షణాల్ని అలవరుచుకుంటున్నవారు ఉన్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. నేటి యువత మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన అంశాలు: అనవసరమైన గొడవలకు వెళ్లకుండా ఉండడం, కష్టపడకుండా తప్పుడుదారిలో సులభతరంగా అధిక సంపన్నులు అవ్వాలనే దురాశని విడిచిపెట్టడం, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరిని పడితే వారిని ఎదిరించి దుర్భాషలాడి దుష్టగుణాల్ని అలవరుచుకోకుండా చక్కని సంస్కారాన్ని కలిగి ఉండాలి.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి కె. లలితా జ్యోతిర్మయి.

తొలి దశలో కంది పంటను ఆశించే పురుగులు తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే ఎకరాల పంటల్లో కంది ప్రధానమైంది. ఈ పంట బెట్ట పరిస్థితుల్లోనూ తేలికపాటి నెలల్లో వర్షాధారంగా సాగు చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. కంది మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నా కూడా సరాసరి దిగుబడి మాత్రం ఎకరాకి 1.5 నుంచి 2 క్వింటాళ్లు మాత్రమే ఉంది. దీనికి ముఖ్య కారణాలు, కంది పంటను ఎక్కువ శాతం వర్షాధారంగా తేలికపాటి నెలల్లో చిన్న అలాగే సన్నకారు రైతులు తక్కువ పెట్టుబడులతో సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సాగులో ఉన్నవి మధ్యకాలిక రకాలు అలాగే దీర్ఘకాలిక రకాలు. ఇవి పంట చివరి దశలో బెట్టకు గురికావటం లేదా అధిక వర్షాలకు గురికావటం, మొక్కల సాంద్రత సరైన మోతాదులో లేకపోవటం, కాయతొలిచే పురుగులు అలాగే తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉండడం. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కంది పండించే జిల్లాల్లో వెర్రి తెగులు లేదా స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఉధృతి క్రమేపీ ఎక్కువగా నమోదవుతోంది. కంది పంటలో వెర్రి తెగులు ఉధృతిని తగ్గించడానికి, అధిక దిగుబడులు సాధించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కందిని ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్టయితే, చిత్త పురుగులు పైరు లేత దశలో ఉన్నప్పుడు ఇవి ఆకుల మీద రంధ్రాలను చేసి నష్టాన్ని కలిగిస్తాయి. అతి చిన్నగా మెరిసే నల్లటి పెంకు పురుగులు ఆకుల అడుగు భాగంలో ఉండి గుండ్రటి రంధ్రాలు చేసి తినేస్తాయి. ఈ పురుగులు చేసిన రంధ్రాల వల్ల ఆకు విస్తీర్ణం తగ్గిపోయి మొక్క ఎండిపోతుంది. ఇక బూడిద రంగు ముక్కు పురుగులు, ఇవి తొలి దశలో ఆశించినప్పుడు కాండాల్ని కొరికేయడం వల్ల మొక్కలు మోడుల్లాగా మారిపోతాయి, మొక్కలు చనిపోతాయి. పంట నష్టం ఎక్కువైనప్పుడు పంట మళ్లీ విత్తుకోవాలి. ఈ పురుగుల్ని అదుపులో ఉంచడానికి కిలో విత్తనానికి 5 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా ఎమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్ల మందుతో విత్తన శుద్ధి చేయాలి. లేదా కందిని ఉలవతో కలిపి విత్తుకున్నప్పుడు ఉలవ కంటే కంది ముందుగా మొలకెత్తడం వల్ల చిత్త పురుగులు ఉలవ పంట నాశిస్తాయి. ఉలవ పంట మీద క్లోరిపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల కంది పంట మీద నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. కందిని ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనది వెర్రి తెగులు. దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ తెగులు అని కూడా అంటారు. మన దేశంలో కంది పండించే ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రతలు అలాగే సాగు చేసే రకాల్ని

బట్టి దీని ఉధృతి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగుల్ని వివిధ ప్రాంతాల్లో గొడ్డుమోతు తెగులు లేదా వెర్రు తెగులు లేదా ఆకుపచ్చ ప్లేగ్ తెగులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తెగులు వచ్చినప్పుడు కంది మొక్కలో పూత రాదు, కేవలం ఆకులు మాత్రం చిన్నవిగా మారి పత్రహరితం రంగు మారిపోతుంది. తెగులు సోకిన మొక్కలు

వచ్చినట్లయితే తెగులు ఉధృతిని బట్టి పంటలో దాదాపుగా 95 నుండి 100% దిగుబడులు తగ్గి పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ తెగులు మొక్కను పూర్తిగా ఆశించవచ్చు లేదా కొన్ని కొమ్మలకి మాత్రమే రావచ్చు. మొక్కలో ఈ తెగులు సోకినప్పుడు రకాలని బట్టి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి వివిధ లక్షణాలని మనం గుర్తించవచ్చు. ఈ తెగులు లక్షణాలు మొక్కల వయస్సు అలాగే వైరస్ బలం మీద ఆధారపడి ఉంటాయి. మొదటిగా ఆకులపైన ముదురు ఆకుపచ్చ బుడగల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇవి విరిగిన ఆకారాల్లో ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఆ తర్వాత దశల్లో ఆకులు చిన్నవిగా మారిపోతాయి. ఇంకా ఎక్కువ శాఖీయ పెరుగుదల ఉండి మొక్క గిడిసబారిపోతుంది. తెగులు లక్షణాలు రకాల్ని అలాగే మొక్క తట్టుకునే శక్తిని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఇందులో భాగంగా తెగుల్ని 3 లక్షణాలుగా మనం విభజించవచ్చు. మొదటిది తీవ్రమైన మొజాయిక్ అలాగే గొడ్డు చెట్లు. ఇక రెండవది తేలికపాటి మొజాయిక్తో కొన్ని కొమ్మల్లో మాత్రమే పూత పింద లేకపోవడం. ఇక మూడవది ఆకులలో రింగు ఆకారంలో మచ్చలు కలిగిన గొడ్డు చెట్లు. మొక్కలు మొదటి దశలో తెగులు సోకినప్పుడు తెగులు లక్షణాలు 10 నుంచి 15 రోజుల తర్వాత కనబడి ఈ లక్షణాలు మొక్క పుష్పించే సమయం దాకా ఉండి పూతరాదు. మొక్క కొంత ఎదిగిన తర్వాత అంటే 60 నుంచి 70 రోజులకి తెగులు లక్షణాలు గనక కనిపించినట్లయితే మనకి ఈ లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. అలాగే మొక్కపై కొన్ని కొమ్మలకు మాత్రమే ఇది వ్యాపిస్తుంది. అటువంటి మొక్కల్లో 20% నుండి 50% వరకు పూతని మనం గమనించవచ్చు. రైతులు సాధారణంగా ఈ తెగులను పూత రానప్పుడు మాత్రమే గమనించడం అనేది జరుగుతుంది. అంతవరకు నివారణ చర్యలు చేపట్టకపోవటం వల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వెర్రి తెగులు అనేది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా సూక్ష్మంగా ఉండి కంటికి కనిపించదు. దీని నోటి భాగాల్లో సన్నని సూది లాంటి భాగం ఉంటుంది. దాని ద్వారా ఆకుల మీద గుచ్చి ఇవి వైరస్ని వ్యాప్తి చేస్తాయి. ఈ నల్లి గాలిలో దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అలాగే గాలి ద్వారానే వేరే పొలాలకు కూడా వ్యాపిస్తాయి. ఈ నల్లి జీవితకాలం కేవలం 2 వారాలు మాత్రమే. అందులో గుడ్డు దశ అలాగే 2 పిల్ల దశలు ఉంటాయి. తల్లి అలాగే పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసాన్ని పిలుస్తూ తెగుల్ని వ్యాప్తి చేస్తాయి. ఈ తెగుల్ని వ్యాప్తి చేసే నల్లిని నల్లి మందులతో నిర్మూలించాలి. మామూలు పురుగు మందులు వీటికి పనిచేయవు. ఇక వెర్రి తెగులు సమగ్ర యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే గత పంట తాలూకా తెగులు సోకిన మొక్కలు అలాగే పంట అవశేషాలు సమూలంగా నాశనం చేయాలి. విత్తిన తర్వాత పంట కాలంలో క్రమం తప్పకుండా పొలాల్లో వ్యాధి లక్షణాలు కల మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసేసి నాశనం చేయాలి. అంటే వాటిని పాతిపెట్టాలి లేదా తగలపెట్టాలి. పొలంలో మొక్కల సాంద్రత సరిగ్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ వెర్రి తెగులను తట్టుకునే రకాలైన ICPL 87-119, ICPL 85-063 అలాగే BSMR 756, 853 ఈ రకాలని ఎన్నుకొని సాగు చేయాలి. లామ్ ఫారం నుండి విడుదలైన LRG 105 ఈ తెగుల్ని చాలా వరకు తట్టుకుంటుంది. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి నల్లి నివారణకి 1 లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడి లేదా 4 మిల్లీలీటర్ల డైకోఫాల్ మందును 1 లీటర్ నీటికి కలిపి విత్తిన 30 నుంచి 35 రోజులకి పిచికారీ చేయాలి. విత్తిన 60 నుంచి 65 రోజులకి ప్రోపర్గైట్ 57% EC 2 మిల్లీలీటర్లు లేదా ఫెనజాక్విన్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఫెన్ పైరోక్సిమాట్ 5% EC 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే నల్లిని నివారించి తద్వారా ఈ వెర్రి తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ మొదలుకుళ్ళు తెగులు ఆశించిన విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్ళిపోతాయి. ఈ తెగులు ఆశించిన విత్తనాలు నల్లటి శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటాయి. మొలకెత్తిన తర్వాత ఈ తెగులు ఆశించినట్లయితే భూమికి దగ్గరగా ఉన్న కాండము నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. కుళ్ళిన కాండము పీచులాగా మారుతుంది. పంట చివరి దశల్లో కాయల మీద శిలీంధ్రం పెరగడం వల్ల కాయలు నల్లగా మారిపోతాయి అలాగే కుళ్ళిపోతాయి. వేరుశనగలో ఈ మొదలుకుళ్ళు తెగులు వ్యాప్తిని గనక మనం చూసుకున్నట్లయితే ఈ తెగులు విత్తనాల ద్వారా అలాగే మట్టి ద్వారా వ్యాప్తి చెందుతుంది. భూమిలో తక్కువ తేమ అలాగే ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వృద్ధి చెందుతుంది. వేరుశనగలో ఈ మొదలుకుళ్ళు తెగులు యాజమాన్యాన్ని గనక మనం చూసుకుంటే తెగులు సోకని విత్తనాల్ని మాత్రమే వాడుకోవాలి. వర్షానికి తడిచిన కాయల్ని విత్తనంగా వాడకూడదు. వేరుశనగ విత్తనాలను 5 సెంటీమీటర్ల కంటే లోతుగా విత్తుకోకూడదు. వేరుశనగ విత్తనాలను టెబ్యూకనజోల్ 2 DS 1 గ్రాము 1 కిలో విత్తనానికి లేదా మ్యాంకోజెబ్ 50%, దీంతోపాటుగా కార్

బండిజం 25% 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి పట్టించి విత్తుకోవాలి. పంట మీద ఎకరానికి 400 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 400 మిల్లీలీటర్ల హెక్సాకనజోల్ మందును 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేసినట్లయితే వేరుశనగలో మొదలు కుళ్ళు తెగులుని నివారించుకోవచ్చు.

పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వి మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి

0: వాడలర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వేస్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫికా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గానీ, పరిశ్రమలు గానీ, మన అమరావతి పనులు గానీ, రాష్ట్ర అభివృద్ధి గానీ ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతా.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यत् तैल पोतः सुरक्षा सीमामतिक्रम्य जलसुरंगेन विस्फुटः परम अमेरिका देशस्य मध्य कमान विभागेन अस्य खण्डनं कुर्वता प्रतिपादितं यत् ईरानीय ड्रोन इत्यनेन एव अस्य पोतस्य उपरि आक्रमणं विहितम्। नेपालस्य विद्युत् संकटम् अपाकर्तुं भारत सर्वकारः अग्रे आगतः। भारतेन दिसंबर मासस्य 31 दिनांकं यावत् प्रतिदिनं विद्युत् निर्यातम् अन्वामोदी। नेपाले आप्लावेन जलविद्युत् परियोजनाः विनष्टाः सञ्जाताः। प्रकृतिकोपस्य संकेतं ददत् भारतीय ऋतु विज्ञान विभागः प्रत्यपादयत् यत् अद्य दिल्ली हरियाणा असम प्रभृति राज्येषु अतिवृष्टिः भविष्यति। विभागेन अनेन प्रतिपादितं यत् दक्षिण भारते अपि अतिवृष्टिः भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ మైలవరపు లలిత కుమారి. తర్వాతి అంశం జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరి మాణిక్యరావు. తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవల గురించి శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారి ప్రసంగం వింటారు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుగంధ కాళమేఘం గారి గాత్రం వింటారు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జీవనలహరి కార్యక్రమంలో సంగీతంతో నా జీవన ప్రయాణం శ్రీ కెవి బ్రహ్మానందం గారితో పరిచయ కార్యక్రమం. 1:30 వణితవాణి స్త్రీల కార్యక్రమంలో గ్యాస్ ప్రాబ్లం తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం. తర్వాత ఆటల వలన పిల్లలకు కలిగే లాభాల గురించిన విశేషాలు వింటారు. 3:00 టీన్ టైం హిందీ సినిమా పాటల కార్యక్రమం. 4:00 యువలయ. 4:30 జాగో గ్రాహక్ జాగో 9వ తరగతికి హిందీ పాఠం, ఉపాధ్యాయులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్, విద్యార్థిని సయ్యద్ నజ్మీనా. 4:45 శ్రీ కొత్తకోట సి మునిశేఖర్ బాబు గారి డోలు లయ విన్యాసం వింటారు రూపకతాళం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన విజయవాడ భవానీపురంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి. ఆహారంలో చిరుధాన్యాలు, ఆహారంలో ఆరోగ్యంలో చిరుధాన్యాల పాత్ర గురించి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ టి నవీన్ కుమారి గారి స్వీయ కవితలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేషణ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ గారు మరియు శ్రీ పి వెంకటాచలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యం. 10:00 ద్రౌపదీ స్వయంవరం హరికథ వింటారు కథకులు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి, ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్మరణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం

0: ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గాం దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారి మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలువురు దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం

0: ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూ కశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు మెరుపుతూ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయరేకుల కార్యక్రమంలో ముందుగా
1: ఆలోచన లోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి.
2: రామకృష్ణ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే రాజేష్ ఎదురుగా వచ్చి, నాన్నా, ఈరోజు స్కూల్లో నాకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారని చెప్పాడు. వెరీ గుడ్, మార్కులు ఎలా వచ్చాయి, ఏ ర్యాంకు వచ్చింది, లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పు ముందు అన్నాడు. కొడుక్కు మార్కులు బాగా వచ్చాయి, లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి నాన్న అన్నాడు. మరే, మా లెక్కల మాస్టారు నన్ను మెచ్చుకుని అందరి చేత క్లాసులో చప్పట్లు కొట్టించారు. ఆ తరువాత, రేపు మీ నాన్నను ఒకసారి రమ్మనమని చెప్పు అన్నారు. ఏ, ఎందుకు అన్నాడు. ఆ, ఏముంది, ఏదో అల్లరి చేసుకుంటాడు, అందుకే మిమ్మల్ని రమ్మన్నారు అన్నది తల్లి. ఏం కాదమ్మా, నేనేం అల్లరి చేయలేదు, ఊరికినే రమ్మన్నారన్నాడు రాజు. సరేలే, రేపు స్కూలుకు వెళ్లేటప్పుడు నేను కూడా వస్తాలే అన్నాడు తండ్రి. ఆ మాట అన్నాక అతని మనస్సున ఏవేవో ఆలోచనలు ముసిరాయి. అప్పుడు తను 8వ తరగతి చదువుతున్న రోజులు. ఆ రోజు తన జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. ఒకసారి కళ్ల ముందు కదలాడింది. ఆ రోజు తనకు బాగా గుర్తుంది. స్కూల్లో హాఫ్ ఇయర్లీ పరీక్షల మార్కులు ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి, కానీ లెక్కల్లో మాత్రం తక్కువ వచ్చాయి. అప్పుడు మాస్టర్ నన్ను పిలిచి, మీ నాన్నని ఒకసారి నాతో మాట్లాడమని చెప్పు అన్నారు. లెక్కల మాస్టారే మా క్లాస్ టీచర్ కూడా. మా నాన్న అంతగా చదువుకోలేదు, ఎందుకురా, నేను వచ్చి ఏం మాట్లాడతాను, అసలు నువ్వు ఏం చేశావు అని అన్నారు. ఏమో నాకు తెలియదు, నిన్ను రమ్మన్నారు అంతే అన్నాను నేను. సరేలే అని అమ్మా నాన్న మర్నాడు ఉదయం స్కూల్కి వచ్చారు. మీ అబ్బాయి రామకృష్ణ బాగా చదువుతాడు, కానీ కొంచెం లెక్కల్లో వెనకపడుతున్నాడు, మీరు కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు మాస్టారు. అప్పుడు నాన్న, ఏమో సారు, నాకేం తెలియదు, నేనేం చదువుకోలేదు, మీరే జాగ్రత్తగా చూసుకోండి, మీ బిడ్డలాగా అనుకోండి సార్ అన్నాడు. ఆ రోజు నుంచి మాస్టర్ నా పైన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఫలితం, నేను పరీక్షల్లో రాష్ట్రంలోనే 1వ ర్యాంకు సాధించాను. ఆ తర్వాత కాలేజీలో చేరాను. మాస్టారితో అనుబంధం దూరమైంది. ఆయన చెప్పిన పాఠాలు, ఆయన నేర్పిన క్రమశిక్షణతో ఈ రోజు నేను ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నాను. తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితాన్నిచ్చేది గురువే కదా అనుకున్నాడు రామకృష్ణ. ఇన్నాళ్లు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరుగుతూ

0: మాస్టార్ని కలవలేకపోయినాను. ఇప్పటికీ ఊరుకు వచ్చాను, ఇకనైనా మాస్టార్ని చూడాలి అనుకున్నాడు రామకృష్ణ. మరునాడు కొడుకుని తీసుకుని మాస్టార్ దగ్గరికి వెళ్లారు. సార్, మా నాన్నగారు వచ్చారు అని రాజేష్ మాస్టార్కి వాళ్ల నాన్నని చూపించాడు. నెరిసిన జుట్టు, కళ్లజోడుతో ఉండి తనకు విద్యాభిక్ష పెట్టిన తన గురువును చూసిన ఆనందంతో మాస్టారు అని వంగి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. అదేమిటి బాబు, మీరు పెద్దలు నాకు నమస్కారం చేస్తున్నారు అన్నారు శంకర మాస్టర్. మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను రామకృష్ణనండి. 8వ తరగతిలో లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని మా నాన్నని పిలిపించి మాట్లాడారే ఆ రామకృష్ణనే అన్నాడు. ఓ, నువ్వా రాజు మీ అబ్బాయా అన్నారు. మీ శిక్షణ క్రమశిక్షణ వల్ల నేను ఈనాడు ఇంత ఉన్నత స్థితికి రాగలిగాను. ఇన్నాళ్లు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరుగుతూ మీ గురించి తెలుసుకోలేక మిమ్మల్ని కలవలేకపోయినాను, నన్ను క్షమించండి అన్నాడు. మా రాజేష్ ప్రోగ్రెస్ కార్డు చూపించి, మాస్టారు నిన్ను నమ్మన్నారంటే ఇవాళ ఇలా వచ్చాను, ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూడగలిగానండి అని ఆనందపడ్డాడు. ఇంతకీ మా రామకృష్ణ, మా వాడు అల్లరి చేస్తున్నాడా, చదవటం లేదా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు, మీ అబ్బాయి తెలివిగలవాడే, కాని కాస్త కుదురు తక్కువ, కాస్త జాగ్రత్తగా పట్టుకోమని చెబుదామని రమ్మన్నారు. మీరు చెప్పినట్లుగా తప్పకుండా చూస్తా, కాని మీ శిష్యరికంలో మా రాజుకి మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి స్థితికి వస్తాడన్న నమ్మకం నాకున్నదండి. ఆచార్య దేవోభవ అన్న పదానికి మీరు ప్రతిరూపం. నేను ఇక మా రాజు గురించి ఆలోచించనక్కర్లేదు అని గురువుగారికి నమస్కారం చేసి తన గురువు గురించి తన కొడుకుకి తెలియచెప్పాడు. గురువును గారిని చూసిన సంతోషం, మళ్లీ తన కొడుకు ఆయన వద్దకే చేరాడన్న రెట్టింపైన ఆనందం మనసంతా నిండిపోగా గురువు కొడుకును తన గురువు దగ్గర వదిలి నిశ్చింతగా కదిలిపోయాడు రామకృష్ణ. ఏ కాలంలోనైనా గురువుని మించిన దైవం లేదు కదా.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచన లోచనం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి.
2: కార్యక్రమంలో ఇప్పుడు జాతీయ పోషకాహార మాసోత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరి మాణిక్యరావు.
3: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
4: నమస్కారం.
3: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏంటి?
4: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పోషకాహార వారోత్సవాలు, జాతీయ పోషకాహార వారోత్సవాలని దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది.
3: ఈ సందర్భంగా సమతుల్య ఆహారం అంటే ఏమిటి?
4: ఈ సమతుల్య ఆహారం కన్నా కూడా ముందు అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కరికే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. దీనిలో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళ

0: అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటల పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వసారి అన్నమాట. మనకి 9వ పోషకాహార మాసోత్సవాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి అంటే
1: హమారి అంగన్వాడీ
0: హమారి జిమ్మేదారి అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
1: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
0: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి. అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: నురాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది, కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి 2 ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతీ వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
0: పోషకాహారం అంటే అండి, మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి. అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి, అవి ఉండాలి. అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృత్తులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకు కూడా. సో ఇది ఉండాలి. అలాగే విటమిన్లు, అలాగే మినరల్స్, మనం కూరగాయల ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎందుకు వాళ్ళ జీవనశైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈరోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉండాలి. ఆ మిగతా సగంలో 1 పావువంతు అన్నం ఉంటే మిగతా పావువంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృత్తులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు, మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, ఇప్పుడు 12 నుంచి 14-15 ఏళ్ళ మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగాను కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి, ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మోసపడుతున్నారు.
1: ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ,
0: ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి.

0: ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అనమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అంగన్వాడీ అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రేషన్ తెచ్చుకుని తింటారు. ఇప్పుడు ఇంటీరియర్ ప్లేస్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీలు అందుబాటులో లేవు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: అంగన్వాడీ అందుబాటులో లేదు అంటానికి లేదండి. ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలో 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ ఉంటే, అదే ఇంటీరియర్ ఏరియాలో 300 మందికి, ఇంకా చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటే 150 మందికి కూడా, ఆ జనావాసాలకు కూడా అంగన్వాడీ కేంద్రం అందుబాటులో ఉంది. కొన్ని చోట్ల అంత జనాభా లేరు, అంటే లబ్ధిదారులు తక్కువ ఉన్నారనే చోట మినీ అంగన్వాడీలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. నిర్వహిస్తుందండి.
1: అలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి సుమారు చెప్పగలరా?
0: మనకు రాష్ట్రం అంతా ఉన్నాయండి. ఎక్కడైతే ఇలాగా జనావాసాలు దూరంగా ఉండి మరీ జనాభా తక్కువగా ఉంది, కానీ అక్కడ కూడా మన సేవలు అవసరం అన్న చోట మినీ అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. మినీ అంగన్వాడీలు 2000 వరకు ఉంటాయండి.
1: పూర్తి అంగన్వాడీలు
0: 55,607 ఉన్నాయండి. అయితే ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు. ఇప్పుడు మీరు అన్నట్లు దూరం అవుతుంది, లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు అంటే రోజు ఒక గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది.
1: అంటే పాలు ఎలా అందిస్తారండి? 5 లీటర్లు
0: పాలు వాళ్ళకి ఫోర్టిఫైడ్ ఇస్తారండి, దాంట్లో ప్యాకెట్స్ ఉంటాయి,
1: టెట్రాప్యాక్స్
0: ఇస్తాము. ఆ టెట్రాప్యాక్స్ ఏం చేస్తారంటే 2.5 లీటర్లు 2.5 లీటర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి 5 లీటర్ల చొప్పున ఇస్తారు. గుడ్లు కూడా 15 రోజులకు 13 ఎక్స్, మళ్ళీ 15 రోజులకు 12 ఎక్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1.25 కేజీ వేరుశనగ చిక్కి, 1.25 కేజీ ఖర్జూరాలు, 1.25 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర
1: గర్భిణీ స్త్రీకి కిట్ ఇస్తారు,
0: బాలింతలకు కూడా ఇస్తామండి. అంటే గర్భిణీగా నమోదైన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల వరకు బాలింతగా పరిగణిస్తారు కాబట్టి బిడ్డకి 6 నెలలు వచ్చే వరకు కూడా తల్లికి ఇస్తారు. 6 నెలలు నిండిన దగ్గర నుంచి బిడ్డకి ఇవ్వటం స్టార్ట్ అవుతుంది అన్నమాట.
1: నూరాణి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది, ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ కానీ కోడిగుడ్లు కానీ లేకపోతే బియ్యం కందిపప్పు నూనె ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పుతారు కదా, మీకంటే ఇప్పుడు అంగన్వాడీలో ఇప్పుడు చిన్నపిల్లలకి లేదా ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి బాలింతలకి చెప్తారు. దీంతో పాటుగా ఇప్పుడు మీరు ప్రారంభంలో చెప్పారు, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే పులుపు ఎక్కువగా తినకూడదు, చపాతీలు తింటే వేడి చేస్తుంది, ఇటువంటి అపోహలు ఉన్నాయి. ఇటువంటి పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసోత్సవాల్లో?
0: ఈ మాసోత్సవాల్లో అండి మేము అదే ఏంటంటే, ఈ అపోహలు ఉంటాయి కొంతమందికి, పోషకాహారం అంటే అదంతా చాలా కాస్ట్లీ అఫేర్ అని కూడా ఉంటుంది, ఇవే యాపిల్ తింటేనే బలమని, ఇంకా ఏదో బలమైన ఆహారం అంటే ఏదో ఉంటుందని. ఇలాంటివి లేకుండా మనకి రోజువారీ మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు

0: శనగలు ఎక్కువ దొరుకుతాయి. కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్ల, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో ఇది తినాలి ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము. అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు. ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో గోధుమ పిండో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. సో అలాంటి వాటిని కూడా ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరేమన్నా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. 1000 రోజుల సంరక్షణ అంటాం ముందు మేము, అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు. ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటుంది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు, ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా, ఇంకా ఎక్కువే ఉంటారు ఎనిమిగ్గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం, బయటికి వెళ్ళి సన్నగా ఉండాలనుకోవటము, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూసేసి ఇలా ఉంటే బాగుంటుంది అనుకోవటం, ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు, కాబట్టి చదువులో కూడా వెనకబడిపోతారు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము జంక్ ఫుడ్కి బదులు ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు. పిల్లలు ఎక్కువగా చిన్నపిల్లలు వాళ్ళందరూ చూడండి రంగులంటే ఇష్టపడతారు, కలర్ఫుల్ బ్యాగ్ కావాలంటారు, లేకపోతే ఇంకా ఏదన్నా కలర్ఫుల్ హెయిర్ బ్యాండ్ అని అలా రంగులు, మన ఆహారంలో కూడా రంగులు ఉండాలి అనే ఇది వాళ్ళకి కాన్సెప్ట్ని మనం క్లియర్గా చెప్పాలి పిల్లలకి. ఈ ఏజ్ పిల్లలకి అది, అంటే ఒకేసారి నువ్వు జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్తే వాళ్ళు వినరు, కొద్దిగా కొద్దిగా తగ్గించడం. ఇంతకుముందు ఎక్కువగా తింటే ఇప్పుడు నెలకు ఒకసారే తీసుకోండి. తర్వాత ఈ తెల్లటి పదార్థాలండి, మైదా ఒకటి, పంచదార ఒకటి, ఈ ఉప్పు ఒకటి, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అనర్థం అనమాట. ఇలాంటివి బాగా తగ్గించేసేయండి, ఎందుకంటే మనకు దొరికే జంక్ ఫుడ్ అంతా మైదా ఉంటుంది మ్యాక్సిమమ్. ఈ కేకులు కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, పానీపూరి కానీ, ఏది చూసినా ఈరోజు పల్లెటూర్లలో కూడా పానీపూరి బండి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మైదాతో చేసిన ఉంటాయి. వీటి మీద మేము ఎక్కువగా అవగాహన కలిగిస్తాం. దీని బదులు అంతే రుచికరంగా వేరే, అంటే మైదా బదులు గోధుమ పిండి ఎలా వాడచ్చు, పంచదార బదులు బెల్లం ఎలా వాడచ్చు, రంగురంగుల కూరగాయలు ఆకుకూరలతోటి ప్లేట్ని ఎంత కలర్ఫుల్గా చేయొచ్చు అన్నది. అలాగే అందం అనేది ఆరోగ్యంలో ఉంది కానీ మనం ఫిజికల్గా కనపడేది కాదు. మీరు ఎప్పుడైతే ఆనందంగా యాక్టివ్గా ఉంటారో, ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారో, అప్పుడే మీరు మీ స్కిల్ డెవలప్ అవుద్ది, మీరు ఫుడ్ ఎప్పుడైతే బాగా తీసుకున్నారో మీరు చదువులో ముందుంటారు, అలాగే నైపుణ్యాల్లో ముందుంటారు, మీరు అన్నిట్లో ముందుంటారు అనేది పిల్లలకి తెలిసేటట్లు వాళ్ళ ద్వారా కూడా వంటల పోటీలు పెట్టడము, వాళ్ళ ద్వారా కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ పెట్టడం, వాళ్ళకి ఫుడ్కి సంబంధించిన థీమ్స్ మీద క్విజ్ పెట్టడము, అలాగే వాళ్ళకి వ్యాసరచన పోటీలు పెట్టడం ద్వారా వాళ్ళలో కూడా అవగాహన కల్పిస్తారు.
1: మేడం గారు, ఇప్పుడు పిల్లల గురించి, గర్భిణీ స్త్రీల గురించి, అందరి గురించి మాట్లాడాము, అలాగే ఇప్పుడు ఒక కుటుంబం అనగానే కుటుంబ యజమాని మీద ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబ యజమాని లేదా గృహిణికి కానీ, లేకపోతే వర్కింగ్ ఉమెన్కి కానీ 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు లోను కాకుండా ఉండడానికి మీరు ఇప్పుడు చేసే ప్రచారంలో ఏమైనా భాగంగా ఏమైనా చెప్తున్నారా?

0: మేము ఏ వయసు వాళ్ళైనా కూడా అండి సమతుల ఆహారం తీసుకోవాల్సిందే. ఇప్పుడు మేము చెప్పే దాంట్లో ఎక్కువగా ఏంటంటే మనకు పోషకాలు మెండుగా ఉన్న ఈ చిరుధాన్యాల గురించి ఎక్కువగా చెప్తున్నాం మేము, మునగాకు గురించి ఎక్కువగా చెప్తున్నాం, ఆకుకూరలు కూరగాయలు అన్నీ తీసుకోవాలని చెప్తున్నాం, తర్వాత లోకల్గా దొరికేది.
1: నువ్వు మీరు ఇంతకు ముందు నుంచి చాలా

0: கொத்தமல்லி, வாழைக்கூரை, பச்சளக்கூரை, கொத்தமேரை, புதினா, கருவேப்பாக்கு எல்லாம் முத்துனாரோ. முருங்கைக்கூட
1: తప్పకుండా
0: అమ్మమ్మని మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టరు?
1: తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చండి.
0: జాతీయ ఆహార మాసోత్సవాల సందర్భంగా చివరిగా మా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం.
1: ఈ పోషకాహారం అనేదండి ఒకరోజు యాక్టివిటీ కాదు, ఇది జీవన విధానం. అంటే ఈరోజు ఏదో మేము మంచి ఆహారం తినేసాను, ఈరోజు ఎనర్జీ వచ్చింది, ఇది ఇప్పుడు ఉంటదని కాదు, ప్రతిరోజు ఫాలో అవ్వాలి. ఇది ఒక జీవన విధానం అనమాట. దీనికోసం ప్రభుత్వం కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ సక్షమ అంగన్వాడీ అని, పోషణ అభియాన్ అని, ఎనీమియా ముక్త భారత్ అని, అలాగే ఈ కార్యక్రమాలన్నీ సరిగ్గా అమలవుతున్నాయా లేదని పోషణ్ ట్రాకర్ అనే డిజిటల్ విధానంలో దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. వివిధ శాఖల సమన్వయంతో, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, వీళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమాలని మరింత ఇదిగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అలాగే మీరు ఇచ్చే సందేశం అన్నారు, ఈ సందేశంలో ఏంటంటే అది ఒకరోజు యాక్టివిటీ కాదు, ఇది ప్రతిరోజు పోషకాహారం తీసుకోవాలి, తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్లు చూడాలి. ఈ రోజుల్లో ప్రోటీన్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తుంది ప్రభుత్వం. ఎగ్ తినొచ్చు, అలాగే పప్పుధాన్యాలు తినొచ్చు, మనకి జామకాయలు కూడా ప్రోటీన్ ఉంటుందని చెప్పుకున్నాం, పండ్లు కూరగాయలు అన్ని తినొచ్చు. పరిశుభ్రత కూడా ముఖ్యమండి. మనం మంచి ఆహారం తీసుకుని మన ఇంటి చుట్టూ వాతావరణం అపరిశుభ్రంగా ఉంటే, జబ్బులు చేసినాయి అనుకోండి, ఒక వ్యాధి వస్తే ఇప్పుడు దాకా తీసుకున్న పోషకాహారం వల్ల కూడా లాభం ఉండదు. కాబట్టి పరిశుభ్రత అవసరం, సురక్షితమైన తాగునీరు అవసరం, అలాగే శారీరక చురుకుతనం. అన్ని మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ అవసరం. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి, మగవాళ్ళు, ఇంటి పెద్దలు అందరూ తీసుకొని ఈ సురక్షితమైన భారతదేశాన్ని, మనం సుపోషిత భారతదేశాన్ని నిర్మించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
0: చాలా విలువైన సమాచారం అందించారు, నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: మీరింతవరకు జాతీయ పోషకాహార మాసోత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరి మాణిక్యరావు. కార్యక్రమంలో తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవల గురించి శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారి ప్రసంగం వింటారు.
3: ప్రముఖ ఇంజనీర్ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దేశానికి అందించిన సేవల గురించి తెలుసుకుందాం. 8 దశాబ్దాల పాటు నిర్విరామ కృషి సల్పి ఆంగ్లేయ పరిపాలకులకు గాని సంస్థానాధీశ్వరులకు గాని తలవంచని రీతిలో తన ప్రత్యేకతను, స్వతంత్ర ప్రతిపత్తిని, ఆత్మాభిమానాన్ని, జాతి గౌరవాన్ని పరిపోషిస్తూ భారతరత్న బిరుదానికే వన్నీ తెచ్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవితం ప్రతి భారతీయునికి, ముఖ్యంగా ఇంజనీర్లకు ఎంతో స్ఫూర్తిదాయకం. డ్యాములు, ఆనకట్టలు, సొరంగ మార్గాలు, రైల్వే వంతెనలు, రహదారులు నిర్మాణంలో వారి ప్రతిభను చాటుకున్నారు. అవన్నీ మన భారతదేశ ప్రగతికి నిదర్శనాలు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకి మంచి సూక్తులను బోధిస్తూ ఉండేవారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు ప్రస్తావించుకుందాం. తుప్పు పట్టి నశించడం కన్నా కృషి చేస్తూ కృషించడం చాలా మేలు. పనిచేయండి, కష్టపడి పనిచేయండి. శ్రమించి చేసే పని మనిషిని చంపదు, మనోవ్యధే మరణానికి కారణం అన్నారు. నిజాయితీతో, నిస్వార్థంగా పనిచేస్తే దేశం అభివృద్ధిలో పరిగెడుతుందని చెప్పేవారు. సరైన నిర్మాణం దేశాన్ని కాపాడుతుంది, నష్టాన్ని తగ్గిస్తుంది, లాభాలను పెంచుతుందని చెప్పేవారు కూడా. అపారమైన పరిశోధనలతో ఆధునిక నిర్మాణాలను చేపట్టిన ప్రముఖ ఇంజనీర్, సాహితీవేత్త, నిజాయితీపరుడు, దేశసేవకుడు, ప్రపంచం మొత్తం గుర్తించిన ఏకైక ఇంజనీర్గా చెప్పవచ్చు. ఉద్యోగులలో ఉత్తేజాన్ని నింపి వారి నుండి ఉత్తమ సేవలను అందుకునేవారు. వారి జీవిత విశేషాలను, దేశానికి అందించిన సేవలను ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 15వ తేదీ భారత

ఇంజనీర్లకు ఒక పండుగ రోజు. భరతమాత ముద్దుబిడ్డ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు జన్మించిన రోజు. వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం వారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పూర్వీకులు దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరు వద్ద మోక్షగుండం అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. అందుకే వారి ఇంటి పేరు మోక్షగుండం అయింది. తర్వాత మైసూరు రాష్ట్రానికి తరలివెళ్లారు. బెంగళూరు నగరానికి 38 మైళ్ళ దూరంలో ఉన్న ముద్దనహల్లి అనేటువంటి గ్రామంలో అతి సామాన్యమైన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుజ్యదంపతులైన శ్రీ శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మ గారులకు 1861 సంవత్సరం సెప్టెంబర్ 15 తేదీన విశ్వేశ్వరయ్య గారు జన్మించారు. విశ్వేశ్వరయ్య గారి 5వ ఏట చదువు నిమిత్తం చిగబల్లాపూరికి తరలివెళ్లగా అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. వారి 12వ ఏట తండ్రి గారు పరమపదించారు. వారి మేనమామ గారైన రామయ్య గారు విశ్వేశ్వరయ్య గారి ఆలనా పాలనా చూస్తూ ఒక మిషనరీ స్కూల్లో చేర్పించారు. ఉన్నత విద్య కోసం బెంగళూరు చేరుకుని అక్కడ సెంట్రల్ కాలేజీలో డిగ్రీని పూర్తి చేశారు. వారు గణిత శాస్త్రంలో నిష్ణాతులు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనే కుతూహలం ఎంతగానో ఉండేది వారికి. కానీ పేదరికం ఇంజనీరింగ్ విద్యకు అవరోధంగా ఏర్పడింది. వారి గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో మైసూరు మహారాజు గారి ఆర్థిక సహకారంతో ఇంజనీరింగ్ చదువుకునేటువంటి అవకాశం కలిగింది. పూనాలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరి సివిల్ ఇంజనీరింగ్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని అందుకోవటం విశేషం. అప్పుడు వారిని బర్కిలీ సంస్థ వారు బంగారు పతకంతో ఘనంగా సత్కరించారు. 1884 సంవత్సరంలో బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం వారు వారిని సహాయ ఇంజనీరుగా ఉద్యోగంలో నియమించారు. ఉద్యోగంలో చేరిన తర్వాత పూనా సమీపంలోని కథక్వాస్లా రిజర్వాయర్కు నీటి ప్రవాహం వల్ల ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఆనకట్టుకు ఆటోమేటిక్ కంట్రోల్ గేట్ సిస్టమ్ను ఏర్పాటు చేసి నీటిని క్రమపద్ధతిలో ఒక లెవెల్కు ఉండే విధంగా మార్పులు చేసి సఫలీకృతులయ్యారు. అదేవిధంగా కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణంలో కూడా ఏర్పాటు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. బ్రిటన్లోని ఎడెన్ నగరంలో నీటి సమస్య ఏర్పడి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇండియా ప్రభుత్వం వారిని సహాయం కోరగా ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించగలిగిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక్కరే అని భావించి వారిని ఎడెన్ నగరానికి పంపారు. అచ్చట మంచినీటి సౌకర్యాలతో పాటు భూగర్భ మురికి కాలువల నిర్మాణం కూడా చేపట్టి ప్రజల సమస్యలను తీర్చిదిద్ది అందరి మన్ననలు అందుకున్నారు. ప్రభుత్వం కైసరిహి ఇంద్ అనేటువంటి స్వర్ణ పతకంతో సత్కరించింది. అమెరికా, కెనడా మున్నగ దేశాలు పర్యటించి తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పుడే విశాఖపట్నం ఓడరేవుని నిర్మించే సమయంలో సముద్రపు అలలపోటు ఎక్కువగా ఉండేది. దీనితో ఓడరేవు నిర్మాణానికి చాలా ఇబ్బందులు కలిగేవి. ఆ అలలకు తీర ప్రాంతమంతా ధ్వంసమై చేసిన పని అంతా వృధా అయ్యేది. ఇంజనీర్లకు ఇదొక పెద్ద సమస్యగా తయారైంది. అప్పుడు మోక్షగుండం గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. వారు అతి సులువైన మార్గాన్ని చెప్పారు. అలల పోటు తగ్గించడానికి 2 పాత ఓడలను బండరాలతో నింపి వాటిని సముద్రమునకు దగ్గరగా ఓడరేవు నిర్మాణం చేసే చోట ముంచేయమన్నారు. దానితో ఓడరేవు నిర్మాణం పూర్తి చేయగలిగారు. అలాగే 1908 సంవత్సరంలో హైదరాబాదు నగరం మూసీ నది ప్రళయానికి గురి అయింది. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. జంతువులు, ఆస్తులు నీటిపాలై ఎన్నో ఇబ్బందులకు ప్రజలు గురయ్యారు. అప్పుడు హైదరాబాదు 6వ నిజామైనటువంటి సర్ మీర్ మహబూబ్ అలీఖాన్ గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానించి హైదరాబాదు నగరాన్ని పునర్నిర్మాణం చేయాలని కోరారు. మంచినీటి వసతి, మురుగునీటి కొరకు భూగర్భ నిర్మాణం చేపట్టాలని వారిని కోరటం జరిగింది. వెంటనే ప్రణాళికను రూపొందించి అన్ని వసతులను ఏర్పాటు చేసి హైదరాబాదు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సాగునీటి కోసం హుస్సేన్ సాగర్,
ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించడం జరిగింది.

అలాగే భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం నష్టాల బాటలో నడుస్తుండగా మైసూరు ప్రభుత్వం ఆ సంస్థను మూసివేయటానికి నిర్ణయించింది. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు ఆ నిర్ణయానికి అంగీకరించలేదు. కార్మికులు చాలా ఇబ్బందులకు గురి అవుతారని తలంచి ఒక సవాలుగా స్వీకరించి వారి ప్రతిభతో భద్రావతి కర్మాగారాన్ని లాభాల బాటలోనికి తీసుకొచ్చారు. కార్మికులందరూ హర్షాన్ని వెలిబుచ్చారు. మైసూరు ప్రభుత్వం 2 లక్షల రూపాయలను వేతనంగా ఇస్తే సున్నితంగా దాన్ని తిరస్కరించి ఆ మొత్తం ధనాన్ని బెంగళూరులో ఆక్యుపేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి మైసూరు మహారాజు గారిని ఆశ్చర్యానికి గురి చేయటం జరిగింది. మైసూరులో బృందావన గార్డెన్స్ను ఏర్పాటు చేయగా ఇప్పటికీ కూడా అది ఆహ్లాదానికి చిహ్నంగా నిలిచింది. వారు మైసూరు రాష్ట్ర దివానగా పనిచేస్తున్నటువంటి సమయంలో విద్య, నీటిపారుదల, రైల్వేలు, విద్యుచ్ఛక్తి ఉత్పాదన, సమాచారం, పరిశ్రమలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. ఆయన ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఒకసారి చూసిన, పరిశీలించిన, విన్న, ఏమైనా మార్పులు వినిపించినా గమనించినా వెంటనే స్పందిస్తారు వారు. మనం ఎన్నో రైలు ప్రమాదాలను చూస్తున్నాం. ఈ మధ్య జరిగిన రైలు ప్రమాదంలో 200 మంది అసూలు బాసిన మాట అందరికీ విదితమే. కానీ అలాంటి ప్రమాదాన్ని చక్కటి అవగాహనతో ముందుగానే పసిగట్టి తప్పించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మైసూర్ రాష్ట్ర దివానగా ఉన్నప్పుడు ఒకసారి రాత్రివేళ రైలు ఎక్కారు. ఎక్కువగా ఒంటరిగానే ప్రయాణించటం వారికి అలవాటు. ఎందుకంటే ప్రజాధనం అనవసరంగా ఖర్చు పెట్టడం వారికి ఇష్టముండేది కాదు. రైలు కదిలింది. వారు భోజనం ముగించుకుని నిద్రలోకి జారుకున్నారు. కొద్దిసేపటికి మెలకు వచ్చింది. రైలు శబ్దంలో మార్పును గమనించారు. కొద్దిసేపటి తర్వాత రైలు బోగీలో కుదుపును కూడా గమనించారు. వెంటనే చైన్ లాగి రైలును ఆపివేశారు. అది బ్రిటిష్ ప్రభుత్వ కాలం. ప్రభుత్వ అధికారులు రైలును ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు అంటూ పరుగులు తీశారు. వారు విశ్వేశ్వరయ్య గారు ప్రయాణిస్తున్న బోగీ దగ్గరకు వచ్చి ఎందుకు ఆపారు అని ప్రశ్నించారు. బ్రిటిష్ దొర ఒకరు ఆ రైలులో ప్రయాణిస్తున్నారు కూడా. వారికి విశ్వేశ్వరయ్య గారు నిదానంగా సమాధానమిచ్చారు. రైలు శబ్దంలో మార్పు గమనించాను. బోగీలు కూడా కుదుపుతున్నాయి. ప్రమాదం పొంచి ఉందని తెలిసి రైలును ఆపాను. మీరు రైలు పట్టాలను పరిశీలించండి అని చెప్పటం జరిగింది. నీవు రైలులో ప్రయాణిస్తుండగా ముందువైపు పట్టాలు ధ్వంసమైనవని ఎట్లా చెప్పగలుగుతున్నావని నిలదీశారు వారిని. మీరు ముందుకెళ్లి పట్టాలను గమనిస్తే మీకే తెలుస్తుంది కదా అని చెప్పారు. కారు చీకట్లో లైట్ల సహాయంతో ముందుకు నడిచారు. సుమారు 400 మీటర్ల దూరంలో పట్టాలు విరిగిపోవటం గమనించి ఆశ్చర్యపోయారు. వెంటనే రైల్లో ప్రయాణిస్తున్నటువంటి బ్రిటిష్ దొరకు ఈ విషయాన్ని తెలపగా రైలు ప్రమాదం తప్పించినందుకు బ్రిటిష్ దొర విశ్వేశ్వరయ్య గారి దగ్గరకు వచ్చి అభినందించారు. ఇది వారి ప్రతిభకు నిదర్శనం. వ్యవసాయం వల్లనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడదు అని తలంచి పారిశ్రామికీకరణ ఎంతో అవసరమని గట్టిగా నొక్కివక్కానించినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే. పంచవర్ష ప్రణాళికలు పునాదులు వేసింది కూడా వారే. సాంకేతిక విద్య చాలా అవసరమని చెప్పి ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలని కృషి చేసింది వారే. బెలగాం విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చాలా ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించారు. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటివి వారి కృషి ఫలితమే. ఒకసారి బీహార్లో మొకామా వద్ద గంగానదిపై వంతెన నిర్మించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 1952 సంవత్సరంలో భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు విశ్వేశ్వరయ్య గారిని సలహాను కోరుతూ ఒక ఉత్తరం రాయగా వెంటనే 90 సంవత్సరాలు దాటిన వృద్ధ యువకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన సమ్మతిని తెలిపి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. అట్లాగే ప్రఖ్యాతి గాంచిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల బాలాజీని దర్శించుకోవటానికి భక్తులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని గ్రహించి ఘాట్ రోడ్డును నిర్మించటానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే. మహాత్మాగాంధీ గారితో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ గాంధీగారు మైసూరు రాష్ట్రాన్ని సందర్శించటానికి వచ్చినప్పుడు

0: కృష్ణరాజసాగర్ డ్యాం, భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి ఈ విధంగా అన్నారు. విజ్ఞానం, నిపుణత, కృషి, శక్తిని ఒకచోట కలపోసి మైసూరు రాష్ట్ర అభివృద్ధికి దేశభక్తియుతంగా తన నిర్మాణాత్మక మేధాశక్తితో సమర్పించిన కానుకలు ఇవి అని ప్రశంసల జల్లులు విశ్వేశ్వరయ్యగారిపై కురిపించారు. భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా అనేక సత్కారాలను అందుకున్నారు విశ్వేశ్వరయ్య గారు. ఎన్నో యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1915 బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్టాకరమైన సర్ అనేటువంటి బిరుదుతో సత్కరించింది. 1943 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారు గౌరవ శాశ్వత సభ్యత్వం అందించి సత్కరించడం కూడా జరిగింది. 1955 భారత ప్రభుత్వం అతి ప్రతిష్టాకరమైన భారతరత్న బిరుదుతో సత్కరించింది. బెంగళూరులోని లాల్ బాగ్లో 1961 సెప్టెంబర్ 15 నిర్వహించిన విశ్వేశ్వరయ్య గారి జన్మ శతాబ్ది వేడుకలకు భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా హాజరై ఆ సభలో మీరు కర్మయోగులు అని ఎంతగానో కొనియాడారు. ఇంజనీరింగ్ సంస్థలన్నీ వారి జయంతిని సెప్టెంబర్ 15 ఘనంగా జరుపుకోవటం గమనార్హం. నిండు 100 పూర్తి చేసుకుని చివరి క్షణం వరకు దేశానికి అత్యుత్తమ సేవలను అందించి 1962 ఏప్రిల్ 14 బెంగళూరులో తుదిశ్వాస వదిలారు. సుమారు 30 భారత ఇంజనీరు శక్తి ఏమిటో తెలిపినటువంటి వ్యక్తి మోక్షగుండం వారు. ఇంజనీరింగ్ వృత్తిలో పనిచేస్తున్న లక్షలాది యువతీ యువకులకు మార్గదర్శకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.
1: మీరింతవరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవల గురించి శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి గడిచిన నెల రోజుల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు ముఖ్యాంశాల సమాహారం గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ పుస్తక విజ్ఞానం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గుంటూరు పట్టణంలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆధునిక రీతిలో అభివృద్ది చేసే బృహత్తర కార్యక్రమానికి గడిచిన ఆగస్టు 16న శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రాంతీయ గ్రంథాలయ భవన నిర్మాణానికి కాంటినెంటల్ కాఫీ సంస్థ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 20 కోట్ల రూపాయల వితరణకు ముందుకు రాగా, దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అధికారులు అందుకున్నారు. 1915లో బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ ఈ గ్రంథాలయం వేలాది మంది విద్యార్థులకు సేవలందించింది. రాబోయే తరాల డిజిటల్ అవసరాలకు తగ్గట్లుగా దీనిని ఇప్పుడు తీర్చిదిద్దనున్నారు. 2 ఏళ్లలో నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం తమ జీవితకాలం అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతులచ్చన్న నిల్వెత్తు కాంస విగ్రహాన్ని గడిచిన ఆగస్టు 16వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిపట్నంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసం గౌతులచ్చన్న పోరాటాలు చేశారని కొనియాడుతూ నివాళులర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ పార్టీలు లేవన్న విషయం మరిచినా రాజకీయ పార్టీల తీరును ప్రజలు గమనించాలని కోరారు. క్రీడలకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను వాటివైపు ఆకర్షించడం ద్వారా వారి శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు దేశానికి కూడా వారు పేరు తెచ్చే అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని గడిచిన ఆగస్టు 27న గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఈ విధంగా మోదీ తమతో నేరుగా సంభాషణలో పాల్గొనడం తమలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పీజీ 2026 పరీక్షను గడిచిన ఆగస్టు 30న గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు 796 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న 2 అంతస్తుల నూతన తరగతి గదుల భవనానికి గడిచిన ఆగస్టు 31న కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే బాలికలకు మరో 12 తరగతి గదులు అదనంగా సమకూరనున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2500 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ మహిళా కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, ఎంతో చరిత్ర ఉన్న ఇటువంటి కళాశాలలో నూతన భవన నిర్మాణానికి కోల్ ఇండియా సంస్థ 2 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందని అభినందించారు. ఈ నిధులతో సుమారు 9600 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నామని తెలిపిన మంత్రి, మరో సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేసి ఈ గదులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది అర్చక సమాజం కోసం విశేష కృషి చేసిన తమ్మిరిస రామాచార్యుల శత జయంతోత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సెప్టెంబర్ 10న స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ, రామాచార్యుల జీవితకాలం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పదవిని ఆశించకుండా ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. తెనాలిలో ప్రయాణికుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైలుకు తెనాలిలో నిలుపుదల కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేసిన వెంకయ్యనాయుడు, నేటి తరానికి ఆయన సాదాసీద జీవనశైలి సిద్ధాంత నిబద్దత ఆదర్శమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రం నుంచి శరత్ సంతోష్ శ్రీనిధి పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేదవ్యాస.

కార్యక్రమంలో తర్వాత నరసింహ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్.

0: వినబోతున్న పాట దశావతారం. ఈ చిత్రం నుంచి షాన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట.
1: పాటలే చెవులను

0: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

0: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
1: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
0: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
1: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
0: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
1: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుగంధ కాళమేఘం గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా రాగసుధారస ఆందోళిక రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజ.

సుగంధ కాళిమేఘం గారి గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా దళపతి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ పాడిన పాటకు సంగీతం ఇళయరాజా.

వినబోతున్న పాట సాధన సర్గం పాడిన పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్, ప్రియురాలు పిలిచింది చిత్రం నుంచి.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో మౌలిక వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తీరప్రాంత పోర్టుల అభివృద్ది వరకు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు, ఇంటింటికి తాగునీటి సరఫరా నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు రాష్ట అభివృద్దికి అవసరమైన అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, జాతీయ స్థాయి మౌలిక వసతుల

0: కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థిక పురోగతికి కేవలం ఒక్క రంగంలో పెట్టుబడులు సరిపోవు. మంచి రహదారులు ఉండాలి, పోర్టులు అభివృద్ది చెందాలి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధం కావాలి, గ్రామాలకు తాగునీరు అందాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ముఖ్యంగా రహదారి, రైల్వే, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైతేనే పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్దికి ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్ర అభివృద్దిలో అత్యంత ప్రాధాన్యమైన అంశం. అమరావతిని ఆధునిక పరిపాలన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2024-25 కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించడం రాష్ట్రానికి ముఖ్యమైన మద్దతుగా నిలిచింది. రాజధాని ప్రాంతంలో పరిపాలన భవనాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, భూ సమీకరణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంది. రాజధాని అమరావతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఇంద్రలోక్ కీ రాజధాని కా నామ్ అమరావతి థా ఔర్ అబ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కీ రాజధాని హై. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ఓక శక్తి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.
0: రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. ప్రజలకు సులభమైన రవాణా, సురక్షితమైన నివాస ప్రాంతాలు, మెరుగైన నీటి పారుదల, విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలకు అనుకూల వాతావరణం వంటి అంశాల సమాహారం. అందుకే అమరావతిలో రహదారుల నిర్మాణం, వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్ వంటి పనులకు ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తు నగర నిర్మాణానికి బలమైన పునాది వేయడమే. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజీ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంటు ఇస్తాం. గ్యాస్ కూడా పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నోపోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ మన అమరావతి. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. పొల్యూషన్ ఫ్రీ, నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి.
0: సుమారు 974 కిలోమీటర్ల సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు పోర్టులు సహజమైన ఆర్థిక బలం. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులతో పాటు రామాయపట్నం, మూలపేట వంటి కొత్త

0: పోర్టుల అభివృద్ది రాష్ట తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. పోర్ట్ అభివృద్ది అంటే కేవలం నౌకలు వచ్చి వెళ్లే సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు, పోర్టు చుట్టూ రహదారులు, రైల్వేలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ చైన్లు, పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ది చెందాల్సి ఉంటుంది. ఈ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగరమాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోర్టులకు మెరుగైన రహదారి, రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు పోర్టుల సమీపంలో ఏర్పాటయ్యేందుకు ఆసక్తి చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులకు కూడా పోర్టులు ప్రధాన ద్వారాలుగా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు మౌలిక వసతులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం మరో కీలక అంశం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ HPIC వంటి ప్రాజెక్టులు రాష్ట పారిశ్రామిక అభివృద్దికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన, వాటిని జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడులకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం కావచ్చు. ఒక పరిశ్రమకు భూమి మాత్రమే సరిపోదు, ముడిసరుకు సకాలంలో రావాలి, తయారైన ఉత్పత్తి మార్కెట్కు చేరాలి, ఎగుమతి చేయాల్సిన సరుకు పోర్టుకు వేగంగా చేరాలి. ఇందుకోసం రోడ్డు, రైల్వే, పోర్టు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. అందుకే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది రాష్ట ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగిస్తోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందాలంటే అక్కడికి చేరుకునే రహదారి ఉండాలి, పరిశ్రమలకు సరుకు రవాణా సులభంగా ఉండాలి, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లగలగాలి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పట్టణాలతో రాకపోకలు మెరుగుపడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరివ్యాప్తి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY వంటి కార్యక్రమాల ద్వారా రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు పోర్టులను అనుసంధానిస్తే గ్రామీణ రహదారులు, చిన్న పట్టణాలు, గ్రామాలను ప్రధాన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా మార్కెట్లకు చేరుకునే అవకాశం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి కేంద్రం జల్జీవన్ మిషన్ కింద 14,334.69 కోట్ల రూపాయల కేంద్ర నిధుల కేటాయింపు నమోదయ్యింది. జల్జీవన్ మిషన్ 2.0లో నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ, నీటి నాణ్యత, సేవల స్థిరత్వంపై మరింత దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుబాటులోకి వస్తే మహిళలు, పిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల తాగునీటి మౌలిక వసతులు కూడా రాష్ట అభివృద్దిలో కీలకమైన భాగమే. జల్జీవన్ మిషన్పై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ఇప్పటిదాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల కనీసం రోజుకి 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్ మిషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష. ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృతధారాన్ని పెట్టాము జల్జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా ఎలా దీన్ని మనం ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్ గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది అమృత ధార సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్ కి 38 సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ తీసుకోమని ప్రతిపాదన ఉంది. 22 లక్షల కుటుంబాలకు గాను 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. జలజీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్ నే ఉపయోగించడం జరిగింది, కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేని వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే, ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా జిల్లాకి వెళ్లి కనుక్కోవాలని, దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్ షాప్. అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి JJM ని మనం ఆంధ్రప్రదేశ్ కి దీని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల చర్చలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానం ఉంది. సాగునీరు, తాగునీరు.

0: విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్దితో అనుసంధానమైన ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది. పోలవరం పూర్తయితే సాగునీటి విస్తరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, తాగునీటి లభ్యత వంటి అంశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే అవకాశముంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ సంవత్సరం 48% వర్షాభావం, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి, పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు 450 TMC నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి, రెండు పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నావరకు కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, 3 మీటర్లు 8 మీటర్లో ఉండాలి. ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. 48% GSDP కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
0: అందువల్ల అమరావతి నగర మౌలిక వసతులు ఒకవైపు, పోర్టులు, రహదారులు మరోవైపు, పోలవరం వంటి జలవనరుల ప్రాజెక్టులు ఇంకోవైపు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత మౌలిక వసతుల వ్యవస్థలో భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రత్యక్షంగా రహదారులు, భవనాలు, పోర్టులు నిర్మితమవుతాయి. అయితే దాని ప్రభావం అంతటితో ఆగిపోదు. కొత్త రహదారి ఏర్పడితే దాని వెంట వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు అభివృద్ది చెందితే లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. పారిశ్రామిక కారిడార్ వస్తే తయారీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మౌలిక వసతుల పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి, ఆదాయం, ఆర్థిక వృద్ది అనే శ్రేణిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్దిలో అత్యంత ముఖ్యమైన అంశం అనుసంధానం. అమరావతి నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులకు అనుసంధానం, గ్రామాల నుంచి మార్కెట్లకు రహదారి అనుసంధానం, పోర్టుల నుంచి రైల్వే మార్గాలకు అనుసంధానం, ఇవన్నీ సమగ్రంగా అభివృద్ది చెందితేనే మౌలిక వసతుల పెట్టుబడులకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, జాతీయ పథకాలు, మౌలిక వసతుల కార్యక్రమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఈ అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అమరావతికి ప్రత్యేక ఆర్థిక సహాయం, పోర్టుల అభివృద్దికి సాగరమాల వంటి కార్యక్రమాలు, జాతీయ గ్రామీణ రహదారులకు కేంద్ర పథకాలు, పారిశ్రామిక కారిడార్లకు మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్దికి ఒక విస్తృత దిశ కనిపిస్తోంది. తీర ప్రాంతం, రాజధాని, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, జలవనరులు అన్నిటినీ రహదారి, రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్ నెట్వర్క్తో అనుసంధానించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాలను సకాలంలో వినియోగించడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, నిర్మించిన మౌలిక వసతులు ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా చూడటం, ఇదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. మౌలిక వసతులు నిర్మించడం అభివృద్దికి పునాది అయితే వాటిని పరస్పరం అనుసంధానించడం ఆ అభివృద్దికి వేగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రయాణంలో కేంద్ర రాష్ట్ర సమన్వయం ఈ వేగానికి మరింత బలాన్ని అందించగలదు. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ జి రాంబాబు, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట జయం. ఈ చిత్రం నుంచి ఉషా పాడిన పాటకు రచన కులశేఖర్. ఈ పాటను వినిపించమని

కార్యక్రమంలో తర్వాత వినండి అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, రేవతి.

తర్వాత జీత చక్రం చిత్రం నుంచి శారద పాడిన పాట, గీత రచన ఆరుద్ర. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఎద్దు మైలార నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

0: ಬರ್ತಾವಾ?
1: ಬರ್ತಾವಾ?
2: తర్వాత పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, గోపాలకృష్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరిన శ్రోతలు, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి గారు, శ్రీ తులసి గారు, వీరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట ముఠా మేస్త్రీ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, పెడిన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ.

విక్రమార్క విజయం ఈ చిత్రం నుంచి పి లీలా ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ వీరందరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్. ఈ చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, లక్ష్మీ విశాల్ గారు విశాఖపట్నం నుండి.

వినబోతున్న పాట దృశ్యం. ఈ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాటను వినిపించమట్టు కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన.

కార్యక్రమంలో తర్వాత సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మరాణి అక్షరా.

0: మీరింతవరకు రావోయే అతిథి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
2: నినదిద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట శ్రీమంతుడు చిత్రానికి యాసిన్ నిజార్ గానం చేశారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: అనంత శ్రీరామ్ సాహిత్యంలో ఆశాభోన్స్లే రాధాకృష్ణన్ పాడిన పాట చందమామ చిత్రం నుంచి వింటారు.
1: ధీమ్ ధనక ధీమ్ తగిడ దక ధీమ్ ధనక ధీమ్

మీరు విన్న పాట పరుగు చిత్రానికి రంజిత్ గానం చేశారు. గీత రచన చంద్రబోస్. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో చాలా బాగుంది చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వింటారు.

మీరు విన్న పాట ఉయ్యాల జంపాల. ఈ చిత్రానికి హర్షిక అనుదీప్ గానం చేశారు. కార్యక్రమంలో తరువాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయీ శ్రీపాద పాడిన పాట వింటారు. గీత రచన సాహితీ

చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు.

1951 వాహిని పిక్చర్స్ ద్వారా విడుదలైన మల్లీశ్వరి చిత్రం నుంచి పాటలు మీరింతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudhaiva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.

0: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the Global South. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. I see WA as an important place in this endeavor.
1: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
2: మహాన్ ఇంజనీర్స్ కి హమారి విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदर पूर्वक नमन करता हूं.
1: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగ అయిన నూఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిస్సా ప్రజలకు రాష్టపతి ద్రౌపది మురుము శుభాకాంక్షలు తెలిపారు. నూఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సెనర్జీ మీట్ విమర్శ్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలోకి కదిలిగే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి.

0: వరల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. 2047 వికసిత్ భారత్ సాధనలో ఐసీడబ్ల్యూఏ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి ఈనాటి కార్యక్రమంలో సంగీతంతో నా జీవన ప్రయాణం శ్రీ కేవీ బ్రహ్మానందం గారితో పరిచయం వింటారు.
2: లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్యలు ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు. అలాంటి లలిత కళల్లో సంగీతానిది అగ్రపీఠం అని చెప్పుకోవచ్చు. అలాంటి సంగీతంలో భారతీయ శాస్త్రీయ సంగీతం అమృతతుల్యం లాంటిది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అనేవి ప్రధానమైనవి. మనం దక్షిణ భారతీయులం కాబట్టి కర్ణాటక సంగీతం మన ప్రాంతంలో బాగా ప్రసిద్ధి. మన దక్షిణ భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి సంగీత రూపం ఇది. కర్ణాటక సంగీతం అనేది సాంప్రదాయ మూలాలని పరిరక్షించుకుంటూ వస్తున్నటువంటిది. అందులో రాగాలు, తాళాలు, పల్లవి, స్థాయి, స్వరాలు, కీర్తనలు, కృతులు, వర్ణాలు, పదాలు, జావళీలు, తిల్లానాలు, మేళకర్త రాగాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం లోతుగా వెళ్లే కొద్దీ సంగీత విద్వాంసులకు తెలిసినటువంటి పరిభాష అది. ఇలాంటి సాంప్రదాయ మూలాలుంటాయి. ఇలాంటి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎందరో సంగీత విద్వాంసులు, సంగీత వాగ్గేయకారులు, పుంభావ సరస్వతులు ఉన్నారు. పురంధరదాసు, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వంటి విద్వాంసులు ముఖ్యులు. వారి పరం

పరంపర నేపథ్యంలో ఎంతోమంది సంగీత విద్వాంసులు తమ సంగీతం ద్వారా అసంఖ్యాక శ్రోతల్ని ఆనందింపజేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం ముఖ్య

0: విధంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే సంగీతపరమైనటువంటి దైవికమైనటువంటి భావం పొంగి పొర్లుతోందండి. మీరు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సుపరిచితులు, సంగీత కచేరీలు చాలా అందించినటువంటి అనుభవజ్ఞులు మీరు. అయితేనండి, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అసలు ప్రవేశించాలి, ఆ ఆసక్తి, ఆ జిజ్ఞాస, ఆ వివరాలు ఒక్కసారి, ఆ నేపథ్యం చెప్పండి, అంటే క్లుప్తంగా మీ సంగీత ప్రయాణం.
1: మాది పశ్చిమ గోదావరి జిల్లా రేలంగనే ఊరండి, గ్రామం, చిన్న గ్రామం. మా ఇంట్లో కొద్దిగా ఈ కళకు సంబంధించినటువంటి వాళ్ళు, మా అన్నగారు, పెద్దన్నగారు హరికథలు చెప్తుండేవారు. ఆయన పేరు కట్టా సర్వలింగాచార్య భాగవతారి గారు. ఈ తణుకు దగ్గరే మా ఊరు ఉందన్నమాట. ఆ ఊళ్ళోనే ఒక సంగీత విద్వాంసురాలు, పారుపల్లి రామకృష్ణే పంతులు గారి శిష్యులు, చాలా గొప్ప మహావిద్వాంసులైన సర్దే సుబ్బారావు గారి దగ్గర ఆడి నేర్చుకుంటున్నారు. సర్దే సుబ్బారావు గారిది కూడా రాలగే. ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యురాలు సూర్యకాంతం గారు. ఆమె దగ్గర నేను మొదట సుమారుగా నాకు 8 ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు, మాకు బాగా దగ్గరగా ఇళ్ళు కూడా దగ్గర దగ్గరగా పల్లెటూరు కదా, పక్క వీధుల్లోనే ఉండడం వల్ల నేను మా ఇంట్లో మా అన్నయ్యలు హరికథ పాటలు పాడుతుంటే ఆ పాటలు విని నేను ఏదో కూలిరాగాలు తీస్తుంటే మా అన్నగారు గమనించి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నాకు సంగీతం ప్రారంభం చేశారండి. చాలా గొప్ప విద్వాంసురాలు అండి. చక్కగా గాత్రం, వీణ కూడా, ఈ రెండు కూడా వాయించేవారు. సర్దే సుబ్బారావు గారు మా ర్యాలీలోనే ఉండేవారు అనమాట. ఆయన దగ్గర శిష్యురాలు. సుబ్బారావు గారు అంటే చాలా సామాన్యులు గారు. ఆయనకు ఆ రోజుల్లోనే చౌడయ్య గారు,
0: మైసూర్ టీ చౌడయ్య
1: ఆ స్థాయి అంటే జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళకి ఆయన వెళ్ళి వైలెన్ వాయించేవారు. దాన్ని బట్టి ఆయన ఎంత గొప్ప విద్వాంసులో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మా ప్రాధాన్యకి కావడం, మా ఇంటికి దగ్గరలో వాడుకోవడం వల్ల అదొక అదృష్టం. ఆ రకంగా ఆయన దగ్గర సంగీతం నేను ప్రారంభం చేశాను. అప్పుడు ఎంత 3-4 తరగతి చదువుకుంటున్నాను అనమాట. స్కూల్కి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఒక అరగంట సంగీతం నేర్చుకోవడం, ఆ విధంగా ఆడుతూ పాడుతూ సంగీతం ప్రారంభం చేశాను. ఆమె దగ్గర సుమారుగా గీతాలు దగ్గర దగ్గర పూర్తి అయిపోయింది. ఇంతలో ఒక రోజున మా మేనమామ గారు రాజమండ్రిలో ఉంటారు, ఆయన మంచి సంగీతాభిమాని, పెట్ల సూర్య గారు అని సొంత మామగారు, మా అమ్మగారిని చూడటం కోసం వచ్చినప్పుడు ఇలా మా వాళ్ళు సంగీతం నేర్చుకుంటున్నాడు అంటే ఆహా అలాగా అని చెప్పి ఇతను ఆయన పాడరాడు ఏదో పాడేలాగా వచ్చింది. బాగానే ఉంది, ఈ పల్లెటూళ్ళలో ఇక్కడ నేర్చుకున్నది ఎక్కడితో అయిపోతుంది. రాజమండ్రిలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు చాలా గొప్ప విద్వాంసులున్నారు, నాకు బాగా సన్నిహితులు. ప్రతిరోజు ఆయన నేను కలుసుకుంటుంటాను కూడా. అక్కడ పెడితే కొంచెం పైకి వస్తాడు, ఎందుకంటే వాయు గొంతు బాగానే ఉంది, ఓ రోజు తీసుకురా అక్కడ అని మా అన్నగారికి చెప్పటం. ఆ తర్వాత మా గురువమ్మ గారి పరిమిషన్ తీసుకుని ఇలాగ రాజమండ్రి తీసుకెళ్ళి మా మామయ్య గారు అక్క కొంచెం హర్పీ ఇప్పిస్తా అన్నారు అని చెప్తే అలాగే అన్నారు. అక్కడికి వెళ్ళి మా గురువు గారి దగ్గరికి ఇద్దరు కూడా మామయ్య గారు మా అన్నయ్య గారు కూడా తీసుకెళ్ళారు అన్నమాట. ఆయన ఎక్కడ ఉండేవారంటే రాజమండ్రిలో దానాపేటలో ఉండేవారు. సరే ఏమన్నా వచ్చినాయినా నీకేమంటే వచ్చినండి, గీతాల దాకా నేర్చుకున్నారు, ఏదో పాడన్నారు, పాడారు. గొంతు బాగానే ఉంది, బాగానే పాడుతున్నాడు. అయితే ఒకటి, వీరు రాలగ్గు నుంచి రాజమండ్రి తీసుకొచ్చారు సంగీతం కోసం. సంగీతం కోసమే తీసుకొచ్చారు కనుక వీడికి బాగా వస్తుంది సంగీతం, బాగానే ఉంది, చెప్పింది పాఠం కూడా బాగా చెప్పారు. మీరు ఆ చదువు అనేది ఉంటే మళ్ళీ రాలగ్గులో ఉంటే ఎంతో, ఇక్కడ నా దగ్గర ఉన్న అంత ఏదో రోజుకో బాగుంట పని చెప్పడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం అయిపోతుంది. మీరు చదువు మానిపించేసి నా దగ్గర పెడితే నాతో పాటుగా మిగతా పిల్లలకి నేను సంగీతం చెప్పేటప్పుడు వాడికి కూడా చెప్పి ఆ రకంగా కొంచెం తొందరగా ముగిస్తాను. అంటే దానికి మా వాళ్ళు అన్నారు, అయ్యో మాకు సంగీతమే కావాలి, అందుకోసమే కదా రాజమండ్రి తీసుకొచ్చాం, మీ ఇష్టం మీ చేతిలో పెడుతున్నాం, వాళ్ళు ఎలా చేసుకుంటారు అవును మీ కొడుకు అనుకోండి అని చెప్పేసి మా వాళ్ళు మాకు చెప్పారు. ఇంకా అప్పుడు ఏమిటంటే స్కూల్ ఎలాగా లేదు, అప్పుడే 4వ తరగతి అయింది, 5లోకి వచ్చానమాట. ఇంకా స్కూల్ లేదు, పూర్తిగా గురువుగారి దగ్గరే, అది గురుకులవాస పద్ధతి అనుకోండి. భోజనానికి మా ఇంటికి పంపించారు, 1 గంట భోంచేయడం, మళ్ళీ గురువుగారి దగ్గర రావడం, చెప్పిన పాఠాలు అలా పాడుతుండడం, ఆయనకి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు ఎవరైనా పిల్లలకి సంగీతం చెప్పేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవారు, వాళ్ళతో కూడా నాకు పాఠం చెప్పారు. ఆ విధంగా ఒక గురుకులవాస పద్ధతిగానే మళ్ళా రాత్రి కూడా భోజనం చేసాక మా గురువుగారి ఇంటికి వచ్చి పడుకోవాలి. ఆయన రోజు తెల్లవారుజామున 4 గంటలకి లేచారు, లేచి సంగీత సాధన చేశారు. అప్పుడు

0: నన్ను కూడా ఆ పక్క గదిలో నువ్వు కూడా పాడరాదు. ఓ ప్రక్కన ఆయన పాడేవారు, ఇంకో ప్రక్కన నేను పాడేవారు. అలాగా నన్ను తీర్చిదిద్దారు ఇక్కడ. వాళ్ళ పిల్లలందరూ ఇంకా అప్పుడే పిల్లలు, నేనే పెద్దవాడిని. ఆ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నన్ను చూసుకుంటూ నాకు సంగీత విద్య బోధన చేశారు మా గురువు గారు. ఈ రకంగా సంగీతం నేర్చుకున్న తర్వాత ఒక ఏడాదిన్నర అయ్యేటప్పటికీ ముఖ్యమైనటువంటి కొన్ని గుర్తులు ఇలాంటివన్నీ చెప్పి మొట్టమొదటి కచేరి రాజమండ్రిలో ఒక పెద్ద మంచి మహావిద్వాంసులు ప్రక్క వాయిద్యాలతో ఒక గంటన్నర సేపు కచేరి చేశారు. అదే నా మొదటి కచేరి పూర్తి స్థాయిలో.
1: ఇప్పుడు బ్రహ్మానందం గారు రేడియోలో శాస్త్రీయ సంగీతం అది గాత్ర సంగీతం అవ్వనివ్వండి, వాయిద్య సంగీతం అవ్వనివ్వండి, గ్రేడింగ్లు అని ఉంటాయి. వాళ్ళకి ఆడిషన్లు పెట్టి ఆ ఆడిషన్లో వాళ్ళు ఉత్తీర్ణులైతే బి గ్రేడ్ అని, బి హై అని, ఏ అని, ఏ టాప్ అని ఇలా చెబుతాం. మీ రోజుల్లో, మీరు సంగీతాభ్యాసం చేసేటువంటి రోజుల్లో ఒక కచేరీ చేయాలంటే పరిపక్వమైనటువంటి సంగీతం మీకు వచ్చింది, ఈయన కచేరీ చేయగలడు అనేది ఎలా నిర్ధారణ చేస్తారండి?
0: అది వాళ్ళు నేర్చుకున్నటువంటి సంగీత విద్యాభ్యాసాన్ని బట్టే ఉంటుందండి. సంగీతం అందరికీ వచ్చే పరిస్థితి కాదు కదా. ఇప్పుడున్నట్టుగా ఆ రోజులు ఏ విధమైనటువంటి మీడియాలు లేవు. కచేరీలు కూడా వినాలంటే అవకాశం ఉండేది కాదు. ఎప్పుడో ఏ మూడేళ్ళకో ఎవరైనా ఊళ్ళో వచ్చి పాడితే వినడమే తప్ప రేడియో సౌకర్యాలు కూడా లేవు. అందరి ఇళ్లలో రేడియో లేవు. ఎక్కడో ఒక వీధిలో ఒక రేడియో ఉన్నదంటే ఆ వీధిలో వాళ్ళు వినేవారు. మరి ఇప్పుడు మా గురువు గారి ఇంట్లోనే రేడియో లేదు. మా గురువు గారు ఏదైనా ఇలా శుక్రవారం అప్పుడు కాన్సర్ట్లు వచ్చేవి, శనివారం అప్పుడు నేషనల్ ప్రోగ్రాం వచ్చేది. ఆయన మరి సంగీత విద్వాంసులు కదా, పెద్ద పెద్ద వాళ్ళ కచేరీలు వినాలి అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వినేవారు, కూడా నన్ను కూడా తీసుకుపోయేవారు. ఆ కచేరీ ఏదాగా ఉండి అది అయిపోయిన తర్వాత అప్పుడు రావటం. అలాంటి పరిస్థితులు అనమాట. అలాంటి పరిస్థితులు అయినప్పుడు కేవలం నేర్చుకోవడం ఒకటే కాదండి, విడికిడి జ్ఞానం చాలా కావాలి. సంగీతాన్ని మనం వినడం వల్లనే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ అనుభవాన్ని కూడా సంపాదించగలుగుతాం. ఏ విద్వాంసులు ఎలా పాడుతున్నారు, వాళ్ళ పోకడ రాగాలాపన ఎలా పాడుతున్నారు. ఒకే రాగం ఉంది ఇప్పుడు కళ్యాణి రాగం, బాలమురళి కృష్ణ గారు ఒకలా పాడితే నేదలూరు కృష్ణమూర్తి గారి వెర్షన్ ఇంకోలా ఉంటుంది. అదే మా గురువుగారు బాలసుబ్రహ్మణ్య శర్మ గారు పాడితే అదే రాగం ఇంకోలా ఉంటుంది. ఇవన్నీ అనుభవాలే. ఈ అనుభవం ఎలా వస్తుందంటే ఇలాంటి విద్వాంసులు వెనక మనం చూస్తూ అవన్నీ వింటూ ఉంటే అప్పుడు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అందులో ఉంటే కొంచెం పద్ధతులు ఆ విధంగా నేను ఆ గురువు గారి వెనకాతల ఉండి అలా చేసి చేసి తర్వాత కాంపిటీషన్కి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత నేను రేడియో కాంపిటీషన్స్ కూడా వచ్చాను. వచ్చి మన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోనే ఇక్కడ నేను రేడియోలో కాంపిటీషన్ సెలెక్ట్ కావడం, మద్రాసు పంపించేవారు ఫైనల్కి అప్పుడు సెలెక్ట్ అయితే. ఆ రకంగా మద్రాసు కూడా ఆకాశవాణిలో వెళ్ళి పాడొచ్చాను. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఢిల్లీలో రాష్ట్రపతి చేతి మీదుగా అప్పుడు అవార్డు ఇచ్చేవారు అనమాట. అది అప్పటి పద్ధతి.
1: అంటే మొత్తం మీద మీకు ఆకాశవాణితో పరిచయం, అనుబంధం అనేటువంటిది ఈ కాంపిటీషన్స్ మూలాన?
0: లేదండి, మా గురువు గారి దగ్గర నేను చేరాను కదా. మా గురువు గారు ఆయన బ్లైండ్ అంటే హాఫ్, కొద్దిగా రాయటం చదవటం ఆయనకి రాదు, కొద్దిగా కనిపిస్తుంది,
1: చూపు తక్కువ.
0: అందుకని ఆయన రేడియోలో ప్రతి మూడు నెలలకి రేడియో ప్రోగ్రాం వచ్చేది ఆయనకి. అప్పట్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టు డైరెక్ట్ ఏ గ్రేడ్. అలా ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళు కేవలం బాలబడి గారు ఒకరు ఉండేదట మా గురువు గారికి. ఇలాగా ఇద్దరు ముగ్గురు ఉన్నాయమంతే. ఆయన ఒక ప్రోగ్రాం అవ్వకుండానే మళ్ళీ కాంటాక్ట్ వచ్చేది నెక్స్ట్ ప్రోగ్రాంకి. అలా అలా వచ్చేదాన్ని నన్ను కూడా తీసుకొచ్చేవారు. కనుక గురువు గారితో పాటు మన కేంద్రానికి రావడం వల్ల చిన్నప్పటి నుంచి అంటే 1954 నుంచి కూడా నేను ఆకాశవాణికి కూడా రావటం. ఆయన ఒక్కొక్కప్పుడు పక్కనే ఇప్పుడన్నీ లైవ్ ప్రోగ్రామ్సే, కూర్చొని సైలెంట్గా ఉండాలి కదా వినేవాడిని, చూసేవాడిని. అలాంటి టైంలోనే నాకు కొంతమంది స్టాఫ్ కూడా పరిచయం కావడం, ఇలాంటి పరిచయాలు మా గురువు గారితో తిరగడం వల్లనే నాకు వచ్చాయి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతోటి. ఆ రోజుల్లోనే బాలబడి గారు ఇక్కడ లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా చేశారు. అప్పుడే నేను వచ్చాను మన విజయవాడ కేంద్రంలో లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా నేను గురువుగారితో వచ్చేవాడిని. అలాగా వాళ్ళందరితో కూడా బాగా నాకు పరిచయాలు పెరిగాయి చిన్నప్పటి నుంచి.
1: అంటే మీరు ఆకాశవాణిలో మొట్టమొదటిసారిగా గాత్ర సంగీతం వినిపించినటువంటి సందర్భం ఏమైనా గుర్తుందా? అప్పుడు ఇప్పటిలాగానే ఆడిషన్స్ ఉండేవా? అంటే బి గ్రేడ్కి బి హైక్ అని ఆడిషన్స్ నిర్వహిస్తారు, ఆడిషన్లో ఉత్తీర్ణులు

0: అయినటువంటి స్వర పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికే ఆకాశవాణిలో పాడేటువంటి ఇది కల్పిస్తాం. మరి అలాంటి అప్పుడు మీరు మొట్టమొదటగా ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీతం పాడినటువంటిది ఏమన్నా గుర్తుందా మచ్చుకి?
1: ఉందండి, ఎందుకంటే మామూలుగా ఆడిషన్ సెలెక్ట్ అయితే తప్ప ఆకాశవాణిలో పాడడానికి అవకాశం లేదు. అప్పుడు ఏంటంటే లైట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ ఇలాగ ఒకటి రెండు విభాగాలు కూడా ఉండేవి.
0: భక్తి సంగీతం, లలిత శాస్త్రీయ సంగీతం
1: ఉండేవి. మనం రేడియోలో చిన్నపిల్లల ప్రోగ్రాం ఉండేది, అందులో ఏదైనా ఆసక్తి ఉంటే ఆడిషన్ లేకుండా పాడచ్చు. నేను ఉండేది రాజమండ్రిలో కనుక మాకు విజయవాడ వచ్చి ఎవరో ఒకటి తీసుకురావాలి ఆ రోజుల్లో. ఆ సౌకర్యం నాకు లేకపోవడం వల్ల గురువుగారితో రావడం, ఆ ప్రోగ్రాం వెళ్ళిపోవడం అయ్యేది. తర్వాత నేను రేడియోలో పాడాలి అని అనుకునేటప్పుడు నాకు ఆసక్తి కలిగిందండి. ఆకాశవాణిలో ఈ సంగీత పోటీలు జరిగేవి కదా, నేషనల్ వైడ్, సంగీత పోటీల్లో పాల్గొనే వాళ్ళు రేడియోలో పాడకూడదు, అదొక నిబంధన ఉంది. అది ఏంటంటే ఢిల్లీ స్థాయి వరకు కూడా వెళ్ళి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమానం పుచ్చుకోవడం అంటే అది ఎంతో గొప్ప అదృష్టం. అంచేత రేడియో ఆర్టిస్ట్ అయితే ఆ అర్హత నేను కోల్పోతా. అంచేత నాకు దాని మీద ఆసక్తి ఉండడం వల్ల నేను మామూలుగా కచేరీలు అవి పాడుతున్నప్పటికీ కూడా రేడియో ఆర్టిస్ట్కి వెళ్ళలేదు. వెళ్లకుండా పోటీలకే వచ్చాయి, పోటీల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి నాకు ఆ ప్రైజ్ కూడా వచ్చింది.
0: అది
1: ఆ ప్రైజ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవంగా వితౌట్ ఆడిషన్ రేడియో వాళ్ళే నాకు ఒక 15 నిమిషాలు పాడడానికి అవకాశం ఇచ్చారు విత్ కాంట్రాక్టర్, ఏదో కొద్దిగా రెమ్యునరేషన్ ఇచ్చి. అలా మొదటిసారిగా ఆడిషన్ లేకుండా పాడారు. తర్వాత మళ్ళీ మీరు రేడియోలో పాడడానికి మీరు మామూలుగా ఆడిషన్గా రావాలి అని చెప్పారు. తర్వాత నేను ఆడిషన్కి వచ్చాను, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు. మీరు లైట్ మ్యూజిక్లో సెలెక్ట్ అయ్యారు, క్లాసికల్ మ్యూజిక్లో సెలెక్ట్ అయ్యారు. ఒకసారి ఇది ఇచ్చేవారు, ఒకసారి ఇది ఇచ్చేవారు. కొంతకాలానికి ఈ రూల్ మారిందండి. ఎప్పుడైతే అవార్డు వచ్చిందో వాళ్ళకి బి గ్రేడ్ ఇచ్చారు. నేను అవార్డు పుచ్చుకునేటప్పటికి అది లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వచ్చింది అనమాట. నేనైతే రెండింటికి కూడా ఆడిషన్కి వెళ్ళాను, వెళ్ళి రెండింటిలోనూ సెలెక్ట్ అయ్యారు. లైట్ మ్యూజిక్లో అయితే నాకు డైరెక్ట్ బీహై ఇచ్చారు సెలెక్షన్లోనే. అలా బీహైలో చాలా సంవత్సరాలు పాడారు.
0: ఏదైనా బ్రహ్మానందం గారు, ముఖ్యంగా ఈ శాస్త్రీయ సంగీతం అవనివ్వండి, లలిత శాస్త్రీయం, లలిత సంగీతం, గురువు గారు ఉంటేనేనండి, ముఖ్యంగా గురువు యొక్క ఇది లేకపోతే మనం ఏ రకంగానూ ముందుకు వెళ్ళడం కుదరదు అనేటువంటిది నా అభిప్రాయం కూడా, అందరి అభిప్రాయం కూడా అని చెప్పి నేను భావిస్తాను. త్యాగరాయాది స్వామి కూడా అంటారు, గురువు లేక ఎటువంటి గుణికి తెలియగరాదు రామ అనేటువంటి ఒక కీర్తనలో. కాబట్టి గురువు గారుకి అంతటి ప్రాధాన్యత ఉండేటువంటిది. ఆ గురు శిష్యుల పరంపర కూడా అప్పట్లో ఆ రోజుల్లో మీరు సంగీతాభ్యాసం గావించినటువంటి ఆ రోజుల్లో ఆ భక్తిభావం చాలా ఎక్కువ కూడా ఉండేది, మీరు చెప్పేదాన్ని బట్టి కూడా తెలుస్తోంది. అయితే మీకు వచ్చినటువంటి అవార్డులు రివార్డులు ఒక్కసారి చెప్పండి, వాటిలో ముఖ్యమైనది చెబుతూ ఆ పురస్కారాల గురించి కూడా చెప్పండి.
1: ముఖ్యమైనదంటే ఆకాశవాణి, ఇంతకంటే నేషనల్ వైడ్ ఆకాశవాణిలో మీకు చెప్పా కదా, నాతో పాటుగానే లైట్ మ్యూజిక్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అప్పుడు ఆయన కూడా ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్, ఆయన నెల్లూరులో ఉండేవన్నమాట. మేము ఇద్దరం ఇక్కడ ఆకాశవాణి వచ్చినప్పుడు కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం లైట్ మ్యూజిక్. తర్వాత ఆయన కూడా ఈ డివోషనల్ మ్యూజిక్ కూడా కట్టారు. క్లాసికల్ మ్యూజిక్ అంత ఎక్కువ టచ్ లేదండి, కానీ సినిమా పాటలు అవి పాడేవారు. అంచేత డివోషనల్ మ్యూజిక్ ఏవో భక్తి గీతాలు అవి పాడేవారు, తర్వాత లైట్ మ్యూజిక్ బాగా పాడేవారు. ఆ విధంగా మేము ఒకరికొకరు మాట్లాడుకుంటూ మాకు అనుకోకుండా ఇద్దరికి ఒకే సంవత్సరంలో ఒకేసారిగా అవార్డ్స్ వచ్చాయి. అది చెప్పుకోదగిన జాతీయ స్థాయి అవార్డు అనమాట. ఇది 65లో వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిపోయినాయి, అప్పుడు అంతా కలిపి ఒకటే రాష్ట్రం, హైదరాబాదే క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్, పక్కా క్లాసికల్. ఆ పోటీలకు కూడా నేను వెళ్ళాను. దానికి కూడా పెద్ద పెద్ద విద్వాసులు, అంటే ఆ రోజులు మేమంతా పిల్లలమే, తర్వాత అందరూ ప్రిన్సిపాల్స్ అయ్యారు, పెద్ద పెద్ద విద్వాంసులు అయ్యారు అందరూ కూడా. నేను కూడా ఆ పోటీలకు వెళ్ళాను, అందులో ప్రథమ బహుమతి నేనే పొందాను. దానికి జడ్జెస్గా ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులు, అంటే శ్రీపాద పినాకపాణి గారు, నేదులూరు కృష్ణమూర్తి గారు, శ్రీరంగం గోపాలత్న గారు, అప్పుడు ద్వారం భానారాయణరావు గారు కూడా ఉన్నారు, ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్. ఆయన కూడా జడ్జిగా వేశారు.

0: ఒక నలుగురు ఐదుగురు జడ్జెస్, స్టేజ్ ఎదురుగుండా ఉంటుంది, జడ్జెస్ ఎదురుగుండా కూర్చుంటారు. ఒక లాటరీ పద్ధతిలో, మామూలుగా కాదు, లాటరీ పద్ధతిలో ఒక మూడు వర్ణాలు పాడాలనుకోండి. మూడు వర్ణాలు మనం స్లిప్ ఇస్తే, రాసి పెడితే అది ఏ స్లిప్ తీస్తే అది పాడాలి.
1: అది
0: అలాగే రెండో ఐటము రాగాలాపన స్వరకల్పంతో ఒక కృతి, అది కూడా అంతే. ఒక ఆరు కీర్తనలు మనం రాసిస్తే అందులో లాటరీ పద్ధతిలో వాళ్ళే తీస్తారు. తీసి ఇదిగో ఇది పాడాలరా, వచ్చింది ఇదే పాడాలంటే అదే పాడాలి స్టేజ్ మీద. మొత్తం డ్యూరేషన్ 30 నిమిషాలు, ఒక అర నిమిషం కూడా దాటడానికి వెళ్ళలేదు. ఆకాశవాణి పోటీలు ఎలా అయితే జరుగుతాయో అది కూడా ప్రత్యక్షంగా అలాగే జరుగుతాయి, అంత స్ట్రిక్ట్ అనమాట. అలాంటి దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ తమ్మూర, అప్పుడు పివి నరసింహారావు గారు ఇచ్చారు ఆ బహుమతిని. ఇలాంటి మహానుభావులు, గొప్ప గొప్ప మహావిద్వాంసుల జడ్జిమెంట్లో ఆ బహుమతి తీసుకోవడం అనేది నిజంగా నాకు చాలా అదృష్టం. ఇప్పుడు తలుచుకుంటే నేనే పాడేనా అలాంటి వాళ్ళ దగ్గర, వాళ్ళు చూస్తేనే భయపడిపోతాం కదా, చాలా గొప్పవాళ్ళు వాళ్ళంతా కూడా. వీళ్ళు కాకుండా ఆ ఉత్సవానికి వచ్చిన వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఇది సంగీత నాటక అకాడమీ 3 రోజుల కార్యక్రమం, దాదాపుగా 70 మంది 80 మంది విద్వాంసుల్ని రప్పించారు ఈ 3 రోజుల కార్యక్రమాలకే కూడా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు. వాళ్ళంతా ఆడియన్స్లో కూర్చున్నారు చూడటానికి, జడ్జెస్ మాత్రం మాకు ఎదురుగుండా కూర్చున్నారు. దడ పుట్టుకొస్తుంది మన వాళ్ళని చూసేటప్పటికే. కానీ అది నేను పాడలేదు, మా గురువులు వాళ్ళ ఆశీర్వచనాలే నన్ను ఆ విధంగా పాడించి ఆ బహుమతి నాకు వచ్చేలాగా చేసిందని నేను ఈనాటికి కూడా భావిస్తున్నాను అన్నమాట. అదొకటి చాలా గొప్పది. తర్వాత చాలా జరిగాయండి, ఇవి అతి ప్రధానమైనవి. ఈ రెండు కూడా గవర్నమెంట్వే కదా, ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్, సంగీత నాటక అకాడమీ కూడా స్టేట్ గవర్నమెంట్. ఈ రెండు అతి ప్రధానమైనవి. ఇంకా తర్వాత చిన్న చెట్టుగా చాలా చాలా జరిగాయి. అన్నింటిలో కూడా బంగారు మెడల్స్ పొందారు, చాలా వాటిల్లో పొందారు. ఇక తర్వాత పోటీలకు వెళితే బ్రహ్మానందం పోటీకి వస్తాడు అంటే కొంతమందికి డిసప్పాయింట్ అయ్యేవారు, వాళ్ళ గురువులు కూడా దెబ్బలాడేవారు. అతను ఇప్పటికే అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద అవార్డులు పొందిన వాళ్ళు మీరు ఎలా ఎలా చేస్తారు అని సభా కార్యకర్తలు దెబ్బలాడడం. అంటే వయసు రీత్యా అతనికి ఎలిజిబిలిటీ ఉంది, మామూలుగా వాళ్ళు పెట్టారు మేము అలా చేశాం అని సమస్యలు కూడా వచ్చాయి. అలాంటి సమస్యల్లో కూడా పోటీ నుంచి నన్ను తప్పించి నాకు వేరేగా స్పెషల్గా సన్మానం కూడా చేశారు, బహుమతి కాదు. అప్పుడు ప్రసాద్ సూర్యచంద్ర గారు అని అధ్యక్షులుగా ఉండేది సంగీత నాటక అకాడమీకి, ఆయన చేత సన్మానం చేయించారు పోటీ విరమించి. అలాంటి సందర్భాలు జరిగాక ఇంకా నేను పోటీలకు వెళ్ళడం మానేశానండి. మనం వెళ్ళకూడదు, అప్పటికే కచేరీ పాడుతున్నాను, పాడుతున్నా కనుక సంగీత పోటీలకు వెళ్ళడం మానేశాను.
1: అయితే బ్రహ్మానందం గారు, సాధారణంగా ఎవరైనా సరే ఒక విభాగంలో మనం ప్రయాణం చేస్తున్నామంటే అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, ఇలాంటి లలిత కళల పరమైనటువంటి ఏమున్నా ప్రఖ్యాతమైనటువంటి విద్వాంసులు ఎందరో ఉంటారు. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం పరంగా చేసుకున్నట్లయితే మన కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు కావచ్చు, ఎంఎల్ వసంతకుమారి కావచ్చు, డికే పట్టమళ్ళ గారు కావచ్చు, మరి ఇంకా డాక్టర్ శ్రీపాద పినాకపాణి కావచ్చు, బాలమురళీకృష్ణ గారు కావచ్చు, నేదునూరి వారు కావచ్చు, లేకపోతే నూకల చిన్నసత్యనారాయణ గారు అని చెప్పి ఇట్లా. అట్లాగే తమిళనాడులో చూసుకుంటే చెంబై వైద్యనాథ్ భాగవతారు అవ్వచ్చు, శమన్గుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారు కానీ, ఇలా ఎవరైనా ఇలాంటి సంగీత పుంభావ సరస్వతుల పరిచయ భాగ్యాలు ఏమన్నా మీకు మీ అనుభవంలో ఏమైనా చెబుతారా?
0: చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ సుమారుగా. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి మహావిద్వాంసుల కావుకు చెందినటువంటి వ్యక్తే మా గురువుగారు బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. దేశంలో ఆయన వెనకాతల ప్రతి కచేరీకి కూడా వెళ్ళడం, నేను ప్రక్కన తమ్ముల వేయడం, ఒక్కొక్కప్పుడు నాకు వచ్చిన కీర్తనలు ఏమైనా ఉంటే ఆయనతో కూడా కలిసి పాడేవాడిని. రేడియోలో కూడా మేము కలిసి పాడటం జరిగింది చాలాసార్లు. ఇలాగ కూడా తిప్పుకోవడం వల్ల ఇలాంటి విద్వాంసులు అందరితో పాటు నాకు బాగా పరిచయాలు కలిగాయి. ఇప్పుడు మీరు చెప్పారు పెద్ద పెద్ద మహావ్య నౌకల చిన్నసత్యనారాయణ గారు, నేదులూరు గారు, బాలమల్లి గారు అయితే నాకు 12 ఏళ్ల వయసు నుంచే పరిచయం. దానికి కారణం మా గురువుగారే. ఆయన ఇలా నేర్చుకుంటున్నప్పుడు రాజమండ్రి వచ్చేవారు. ముందు ఆయన ఏం చేశారంటే నేను రాగానే నాకు తంబుర వేళ్ళు నేర్పారు. ఇప్పటిలాగా శృతి బాక్సులు పెట్టి కచేరీలు పాడే పద్ధతి లేదు. తంబురయే సాంప్రదాయం. తంబుల వేయటం నేర్పారు. ఎందుకంటే ఆయన కచేరీలకి కూడా వెయ్యాలి కదా, నేను కూడా వెళ్ళి.
1: వారిది ఒంగోలు కదా?
0: లేదండి, రాజమండ్రి. తర్వాత కొంతకాలానికి ఒంగోలు కొన్నాళ్ళు మారారు రాజమండ్రి.

0: మహేందర్ గారు, అప్పుడు ఏమిటంటే ఈ తంబురాతో సహా నన్ను కూడా తీసుకెళ్ళడం, ఆ కచేరీలకు వెళ్ళడం. ఆ నెక్స్ట్ డే బాలమురళి గారి కచేరీ ఉంటే నన్ను అడిగేవారు, శర్మ గారు నేను తంబురా తీసుకురాలేదు, మీ తంబురాలు మీ వారిత వేయించున్నా. అలాగే ఆ రకంగా కూడా చాలాసార్లు బాలమురళి గారికి నేను తంబురా వేసేవాడిని. కొన్ని కొన్ని ఊళ్ళు కూడా కారులో వెళ్ళి, అంటే పల్లెటూళ్ళు, ఇప్పుడు రాజమండ్రి అనుకోండి, అమలాపురంలో కచేరీ ఉండేది.
1: అది
0: ఆ అమలాపురంలో కచేరీ ఉండేటప్పుడు అప్పట్లో ఈ బ్రిడ్జిలు లేవు, గోదావరి దాటాలంటే లాంచ్ మీద వెళ్ళాలి. అక్కడ లాంచ్ దాటి బొబ్బర్లోకి వెళితే అక్కడ కారు వస్తుంది, అక్కడి నుంచి కారులో అమలాపురం వెళ్ళి అక్కడ కచేరీ చేయాలి. మళ్ళీ కచేరీ అయిపోగానే మళ్ళీ రాజమండ్రి వచ్చిన తర్వాత ఆయన పెట్టాలి. ఇలా ఉండేదన్నమాట ఆ రోజుల్లో. కనుక చాలామంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా కచేరీలు నేను తబులా వేయటం వల్ల ఇలాంటి విద్వాంసులకి నేను బాగా దగ్గరైనమాట.
1: అది
0: నేను నా సంగీతం, ఆ తర్వాత మంచి చక్కని శిష్యుడు నీకు సంపాదించే శర్మ గారు, మంచి కురవాడు బుద్ధిమంతుడు బాగా తయారు చేయండి అని వాళ్ళు చెప్పేవారు కూడా ఆ విద్వాంసులు. ఏమన్న శంకర శాస్త్రి గారు తెలుసు బాగా,
1: అవునండి,
0: అందరూ ఆల్మోస్ట్ తమిళ విద్వాంసులు కూడా చాలా మంది. ఇప్పుడు MS గోపాలకృష్ణన్ గారు, టీవీ గోపాలకృష్ణన్ గారు, ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసే. మైసూరు దేవేంద్రప్ప గారు, ఆయన ఆస్థాన విద్వాన్, ఆయనతో కూడా కలిసి పాడే వెళ్ళాస్లో, అసలు ఇది చాలా రేర్. ఆయన పేరే చాలామంది ఏదో పాత వాళ్ళకి తెలుసు తప్ప ఇప్పుడు వాళ్ళు ఎవరికి తెలియదు. మైసూరు ఆయన దేవేంద్రప్ప గారు మెడ్రాస్లో మేము కలుసుకున్నాం. ఆ కలుసుకున్నప్పుడు కూడా అలా ఆయన కూడా చూసి ఆయనతో కూడా కలిసి మెడ్రాస్లో పాడేవాడిని. కనుక ఇదంతా మా గురువు గారి దయ. అంటే మా గురువు గారు అంటే మొదట నేర్చుకున్నది ఈ గీతాల వరకు నేర్చుకున్నది రాయలంగిలో సూర్యకాంతం అమ్మగారు, ఆ తర్వాత MS బాలసుబ్రహ్మణ్యం సార్ గారు, ఈ ఇద్దరే నాకు జీవితంలో ఇద్దరే గురువులు. ఆవిడ ప్రారంభం చేపట్టుకుంటే నాకు సంగీతం స్వరాలు నేర్పితే ఆ తర్వాత నుంచి నన్ను పట్టుకు తీసుకుని దేశానికి సంగీత లోకానికి పరిచయం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటిది నాకు మా గురువు గారే. ఈ ఇద్దరే నాకు గురువులు.
1: వారి కచేరీలు రేడియోలో నేను చాలా విన్నాను, కానీ ప్రత్యక్షంగా ఒకే ఒక కచేరీలో వారి పరిచయ భాగ్యం నాకు కలిగింది విజయవాడలోనే. చాలా సంతోషం బ్రహ్మానంద గారు. ప్రస్తుతం యువత కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం పట్ల మీ రోజుల్లో, మీ తర్వాత రోజుల్లో కంటే ఇప్పుడు ఆసక్తి బాగా తగ్గిందేమో, సన్నగిల్లిందేమో అని అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి గురువులు ఈ కళను నేటి యువతరానికి ఎలా తీసుకెళ్ళొచ్చు, ఎలా వాళ్ళలో ఆసక్తి నింపాలంటారు?
0: ఒకప్పుడైతే సంగీతం ఇంకెవరు వినరేమో అనే పరిస్థితి కలిగింది. ఇప్పుడు నేను విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర అధ్యాపకులుగా అపాయింట్ అయ్యాను మా గురుగారి దయ వల్ల 1973. అక్కడ విజయనగరం కాలేజ్ అంటే అది పెట్టిన పేరు అనమాట సంగీతానికి. అలాంటి కాలేజీలో మొదటి ఉద్యోగులు అక్కడే ప్రారంభం చేశాను. అప్పుడు కొన్నాళ్ళకి ఈ ప్రభావం మారింది, సినిమా పాటల ప్రభావం, సినిమా ప్రభావం కొంచెం ఎక్కువ అవటం వల్ల చాలామంది అటువైపు మొగ్గు చూపటం వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రభుత్వం కూడా మాకు అడ్మిషన్స్ టైంలో స్టూడెంట్స్ తక్కువైపోవడం వల్ల వీళ్ళందరికీ ఇంత జీతాలు ఇస్తాం కదా, ఇది కాలేజీలు ఉన్నాయి స్టేట్లోనూ, తగిన స్ట్రెంగ్త్ లేకపోవడం, వీళ్ళకి జీతాలు ఇచ్చి మనం చేయటం, ఏం చేద్దాం, లేకపోతే కొన్ని కాలేజీలు తీసేద్దామా లేకపోతే మిళితం చేద్దామా అనే సమస్య వచ్చింది. అప్పుడు మాకు కూడా అయ్యి బాబా ఏమైపోతుందో అని అనుకున్నాం ఆ రోజుల్లో. తర్వాత సినీ ప్రభావం కూడా కొంత ఉంటుందండి. శంకరాభరణం సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ సంగీతానికి జీవం వచ్చిందని చెప్పాలి. అంటే ఈ విషయం కొంతమంది మరి విద్వాంసులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, నేను అనిపించిన అప్పుడు అందరూ అనుకునేవారు. ఇప్పుడు నేను పనిచేసిన కాలేజీలో కూడా చాలా పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు లెక్చరర్స్గా, అందరూ పరిస్థితి అలాగే ఉండదన్నమాట. ఆ సినిమా వచ్చిన తర్వాత సంగీతం అంటే ఇది, గురువు గారి దగ్గర ఈ విధంగా నేర్చుకోవాలి కచేరీలు అనే విషయం పబ్లిక్కి ఒక దృశ్యం పరంగా తెలియటం వల్ల మళ్ళీ ఆసక్తి కొంచెం కలిగి ఆ నెక్స్ట్ సంవత్సరం మాకు ఖాళీ లేకుండా అడ్మిషన్లు వచ్చాయి అప్లికేషన్. ఆ తర్వాత నుంచి కొంచెం మళ్ళీ ఏదైనా అండి సంగీతం ఇలా నేర్చుకుంటే అలా వెంటనే పాడేయడం కుదరదు, గురు శిష్యర్కం చేయాల్సిందే చెయ్యాలి. అలా చేస్తే తప్ప ఇలాంటి విద్యలు రావడం కష్టం.
1: చాలా చాలా సంతోషం బ్రహ్మానందం గారు. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనస అని అన్నారు.

0: ఈ ముందంటే ఎలా అంటే నాలాంటి వారు అంత అర్హత లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే సూర్యుడు ముందు దేవుటి లాంటి వాళ్ళ మేము, మీలాంటి వారితో సంగీతం గురించి ఆ ప్రస్తావన తీసుకొచ్చిన, అదేవిధంగా దాని గురించి చర్చించిన. సో త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టు భక్తి లేకుండా కేవలం సంగీత జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు అని చెప్పి దీని అర్థం అనుకుంటాను. మోక్షాన్ని పొందడానికి సంగీతం ఒక మార్గం అయినా కూడా దాన్ని భక్తి తోడవ్వాలి అనేటువంటి సారాంశం త్యాగయ్య గారు చెప్పింది. కాబట్టి మీ అనుభవాన్ని శ్రోతలకు చెప్పిన దాన్ని బట్టి నేటి యువత కూడా మన కర్ణాటక శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తిని పెంచుకొని సాధన చేసి సాధ్యం చేసుకొని అందరూ కూడా మానసికంగా శారీరకంగా ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పి భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.
1: ఆకాశవాణి వారు నాకు ఈ నాలుగు మాటలు చెప్పడానికి, నా గత చరిత్రని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని, మా గురువుగారిని ఒకసారి బాగా తలుచుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి.
2: సంగీతంతో నా జీవన ప్రయాణం, శ్రీ కెవి బ్రహ్మానందం గారితో పరిచయం విన్నారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా దాశరథి గారి సాహిత్యంలో మనసు మాంగళ్యం ఈ చిత్రానికి ఘంటసాల పీసుశీల పాడిన పాట.

0: మంచి మనసులు ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీత రచన ఆరుద్ర.
1: ఏమండో

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమకాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

0: చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన 17 సెప్టెంబర్ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డీఎస్సీ సివిల్, 3 డీఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్ట్రార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లపాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీరుగా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955లో ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఐసీడీఎస్ కృష్ణా జిల్లా పర్యవేక్షణాధికారి సత్యశ్రీ తెలియజేస్తూ,
2: నెల రోజుల పాటు జరిగే ఈ పోషణ్ మా మాసోత్సవాలు మన అంగన్వాడీ మన బాధ్యత అనే థీమ్తో కృష్ణా జిల్లా ఫార్మర్ సెక్టార్ లోని 28 అంగన్వాడీ కేంద్రాలలో నెల మొత్తం జరిగే ఈ కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందనా యోజన అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 70

0: 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3-6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
1: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామర్కు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
2: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేడి చేస్తారు. మేడం గారు నీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్తా ఉంటారు, టయానికి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు.
1: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ವನಿತಾ ವಾಣಿ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
5: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
0: ఈనాటి వనితా వాణి కార్యక్రమంలో ముందుగా గ్యాస్ ప్రాబ్లం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం వింటారు.
6: డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు, నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ శ్రీదేవి గారు, మీరు విజయవాడలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా మీరు ఇటీవల కాలంలో ఆధునిక వైద్యం, ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు, అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇవన్నీ కూడా వచ్చాయని అంటున్నారు. మీరు MD అని, DM అని ఇలా అంటుంటారు జనరల్గా మన భారతదేశంలో. మీరు ఆ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఏమేమి సూపర్ స్పెషలైజేషన్ చేశారు, ఫెలోషిప్ ఏం చేశారు, ఒకసారి చెప్పండి.
7: నాది MD ఇంటర్నల్ మెడిసిన్ అండి, న్యూయార్క్ లో చేశాను. గ్యాస్ట్రో ఎంట్రాలజీ కూడా న్యూయార్క్ లోనే, మౌంట్ సైన్ యూనివర్సిటీ. సెకండ్ ఫెలోషిప్ ఇసాఫిజియల్ ఫెలోషిప్ చేశాను, దాంట్లో గర్డ్, ఇసాఫిజియల్ రీఫ్లక్స్ అలాంటివన్నీ వస్తాయి. అది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ చికాగోలో. ఇంకో సూపర్ స్పెషలైజేషన్ ఫెలోషిప్ లివర్ ప్యాంక్రియాస్ గాల్ బ్లాడర్ మీద చేశాను, అది యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఆంటోనియో టెక్సాస్ లో.
6: విదేశాల్లో మీరు వైద్య విద్య అభ్యసించినప్పటికీ కూడా మన భారతదేశంలో, మన విజయవాడలో వచ్చి చక్కగా మన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతైనా అభినందనీయము డాక్టర్ శ్రీదేవి గారు. డాక్టర్ శ్రీదేవి గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనే ఆ పేరు వినగానే ముఖ్యంగా ఒక 10 మందిలో 7-8 మందికైనా ఈ గ్యాస్ సమస్యని అంటూ ఉంటారు. వెరీ కామన్ గా కడుపులో మంట, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం.

0: అలాగే ఒక్కొక్కసారి తేనుపులు, పుల్ల తేనుపులు, ఇలా రకరకాలుగా ఈ గ్యాస్ సమస్యతో బాధపడేటువంటి వారు. మరి అదేవిధంగా పరగడుపున ఇదిగో ఈ ఫలానా ట్యాబ్లెట్ వేసుకోండి అని కొంతమంది ఓవర్ ది కౌంటర్ వాళ్ళకై వాళ్ళే వెళ్ళి ఏమండి ఒక గ్యాస్ ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి ట్యాబ్లెట్లు మింగడం, సిరప్పులు మింగడం, ఇలా రకరకాలుగా వెరీ వెరీ వెరీ కామన్ సమస్యగా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అసలు ఏమిటి డాక్టర్ గారు గ్యాస్ సమస్య అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది ఒకసారి చెప్పండి.
1: మీరు మొత్తం నా చదివినంతా చెప్పనట్టు అడిగినట్టుందండి వెంకటేశ్వర గారండి. గ్యాస్ అన్నది ఇట్స్ అ వెరీ బ్రాడ్ టర్మ్. చాలా మందికి అర్థం అవ్వంది ఏంటంటే గ్యాస్ నొప్పి, కడుపు ఉబ్బరం అంటారు, కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. రీఫ్లెక్స్ అవ్వచ్చు, పైకి తంతం అవ్వచ్చు, లోపల తిన్నది అరగకపోతాం వల్ల పట్టేస్తాం అవ్వచ్చు, పైకి ఆ స్పింక్చర్ కొంచెం టైట్ అయ్యి బాగా గాలి మింగితం వల్ల అవ్వచ్చు. కొందరికి ఏంటంటే చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ లాంటిది వచ్చి అది కూడా గ్యాస్ పెయిన్ అనుకుంటారు షుగర్ పేషెంట్స్ కి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పర్శ కరెక్ట్ గా తెలియదు హార్ట్ అటాక్ సిమ్టమ్స్. కొన్నిసార్లు ఆఖరికి ఏంటి లంగ్స్ రిబ్స్ పట్టేసినా కొంచెం దెబ్బ తగిలినా అక్కడ నొప్పి, పొట్ట దగ్గర ఏ నొప్పి వచ్చినా గ్యాస్ అనేస్తారండి. అండ్ దానికి తోడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఫార్మసీ దగ్గరికి వెళ్ళి మందులు వేసేసుకుని అది కొంచెం ఎంతైనా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ మందు వల్ల, తగ్గిందనిపిస్తుంది. కొంచెం తగ్గినట్టు అనిపించినా అది ఆ మందు వేసుకోపోయినా తగ్గుండొచ్చు వాళ్ళకి, వాళ్ళు టైం ఇచ్చారుగా అరుగుదలకి తగ్గుతుంది, కొంచెం తగ్గేపాటికి అది గ్యాసే అని నిర్ధారించుకుంటారు. వాళ్ళ మనసు మార్చి అది గ్యాస్ లో చాలా రకాలు ఉంటాయి, ఇది అయ్యుండొచ్చు అది అయ్యుండొచ్చు అంటాకి నాకు అట్లీస్ట్ ఒక్క పావుగంట పైన 20 మినిట్స్ వాళ్ళ మనస్తత్వం అర్థం చేసుకుని వాళ్ళకి అసలు అసలు ఏంటి ప్రాబ్లమ్. కొందరికి జస్ట్ స్ట్రెస్ యాంగ్జైటీ కూడా గ్యాస్ కి కాజ్ అవుతుంది, కొందరికి ఏంటంటే జస్ట్ ఇంట్లో సమస్య కూడా గ్యాసే. గ్యాస్ అనేది ఇట్స్ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి మీరు అడిగింది నన్ను క్వశ్చన్.
0: అయితే డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు, మామూలుగా రకరకాల డిజీజెస్ ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, టెస్టులు అంటారు, బ్లడ్ టెస్టులు, అలాగే స్కాన్లు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు, ఇలా స్కాన్లు అనేవి చెబుతూ ఉంటారు. ఈ గ్యాస్ సమస్య ఏమైనా టెస్టులు ఏమైనా ఉంటాయా దీనికి?
1: లెట్స్ గో 80 ఇయర్స్ 100 ఏళ్ళ క్రితం వెళ్తే అసలు ఈ టెస్టులన్నీ ఎక్కడున్నాయండి మనకి? మెయిన్ డయాగ్నోసిస్ పేషెంట్ హిస్టరీ, హిస్టరీ కన్నా పెద్ద డయాగ్నోసిస్ ఇంకోటి ఉండదండి. అండ్ స్పెసిఫిక్ గా ఈ టెస్ట్ వల్ల ఈ సమస్య తెలుస్తుందని ఎక్కడా రాయలేదు పెట్టలేదు. ఈ టెస్టుల వల్ల మనకి కొంచెం సహాయం ఉంటుంది, ఎందుకంటే మనస్తత్వాలు మారినాయి కాబట్టి. లేదు అంటే ఇట్స్ డయాగ్నోసిస్ హిస్టరీలోనే మనకి వచ్చేస్తుందండి చాలా వరకు.
0: హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది దాదాపు
1: చాలా వరకు 50% మనకి హిస్టరీనేనండి.
0: ఓల్డెన్ డేస్ లో ఎంబీబీఎస్ డాక్టర్లే హిస్టరీ తీసుకొని మొత్తం జబ్బు నిర్ధారణ చేసేవాళ్ళు.
1: అవునండి.
0: ఇప్పుడు ఏంటంటే ఒకట్లేండి, అడ్వాన్స్డ్ ఇవి ఎక్విప్మెంట్లు వచ్చాయి కాబట్టి ఓకే ఇంకొంచెం ఈజీ అవుతుందేమో, మేబీ
1: ఈజీ అవుతుంది. అండ్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే టెస్ట్ చేయకపోతే
0: సాటిస్ఫై
1: అవుతలేదు, అలాంటి టెస్ట్ రాస్తాం కూడా కరెక్ట్ కాదండి.
0: కొంతమంది ఈ గొంతులో గొట్టం పెట్టి దాన్ని ఏదో స్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ ఇలా ఏదో పేర్లు చెబుతుంటారు, ఏ గ్యాస్ సమస్య వల్ల వెళ్ళినా కూడా ఆ గొంతులో గొట్టం దింపేసి ఏదో స్కోపీ లాగా చేసి ఆ ఫిలిం లో లోపల పేగులన్నీ కూడా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇలా ఒక టెస్ట్ చేస్తుంటారు ఈ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి, పేగుల్లో ఏమైనా అల్సర్లు ఉన్నాయా, పేగుల్లో ఎక్కడైనా బ్లీడ్ అవుతుందా, ఇవి కూడా బయటపడతాయట ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. దీని ఆవశ్యకత ఏంటి, అది అవసరమా ఆ స్కోపీ అనేటువంటిది, ఎటువంటి ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రోస్కోపీ చేయాలి?
1: సార్ ముందు హిస్టరీ తర్వాత డయాగ్నోసిస్ మనకి ఇంత అవగాహన వచ్చిన తర్వాత మందులు పెట్టి ఆ మందుల వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు గ్యాస్ట్రోస్కోపీ అవసరం పడుతుంది. లేదా వాళ్ళకి హిస్టరీలో మళ్ళీ క్యాన్సర్ లాంటిది, లేకపోతే రక్తం పోతుంది, అల్సర్స్ ఉంది అని గట్టిగా మనం నమ్మితే అప్పుడు మన మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఆ స్కోప్ చేస్తాం వల్ల నేను రాసే మందు మారుతుంది అంటే స్కోప్ చేస్తానండి. లేదు అంటే ముందు మందులు ఇచ్చి వాళ్ళు ఒక 6 వారాలు చూసిన తర్వాత మళ్ళీ ఈసారి రమ్మన్నా తర్వాత కూడా నాకు తగ్గలేదు మేడం, నాకు నేను వాడాను మీరు చెప్పినట్టు అంటే అప్పుడు స్కోప్ చేసి నేను ఏదన్నా ఇంకా వేరేది ఏదైనా మిస్ చేశానా అని చూసుకుంటాకి తప్ప ఫస్ట్ టెస్ట్ గా మాత్రం అయితే కాదు.
0: ఒక్కటి చెప్పండి డాక్టర్ గారు, ఎక్కువగా ఈ ఫుడ్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి గ్యాస్ ప్రాబ్లం అనేది, అంటే ఈ కడుపులో బాగా మంట రావడం, ఉబ్బరంగా ఉండడము, ఏదైనా తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటాయా, ఎలాంటి ఆహారం
1: ఉంటుందండి? డెఫినెట్ గా మనకి ఏంటంటే ఇది వరకు గుంటూరు కారం అంటే కారం మండిపోతాం మనకు అలవాటు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కారం తగిలితేనే మంట, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి ఉప్పు కారం చక్కగా చింతపండు

0: పులుసుతో వేసిన చేపల పులుసు అన్ని తింటే
1: అవును
0: ఆబ్వియస్ గా వాళ్ళకి గ్యాస్ పట్టేస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇదివరకు ఈ కార్లు సర్క్రీ ఇవన్నీ ఉండే కాదు. ఇక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళాలన్నా నడిసిల్లేవారు. ఇప్పుడు అవన్నీ ఆఫీస్ జాబ్లు కంప్యూటర్ జాబ్లు అయ్యే పాటికి అరుగుదల తగ్గే పాటుతో పాటు ఆబ్వియస్ గా ఇప్పుడు పెళ్లి భోజనంకి వెళ్ళారనుకోండి, ఏదన్నా ఎక్కువ తిన్నారనుకో, గ్యాస్ అంత తొందరగా అరగదుగా
1: జనరల్ గా
0: పట్టేస్తుంది.
1: అక్కడ భోజనం చక్కగా గుమగుమలాడుతుంటుంది. పప్పుతో కాకుండా 16 రకాల కూరలతో పంచ పరమాన్న భక్ష్యాలు తినేస్తాం. సో అది కూడా ప్రాబ్లం.
0: ప్రాబ్లం కాదు, వస్తుంది. అది అది
1: అదేనండి,
0: ప్రాబ్లం కింద మనం అనుకుంటున్నాం. ఇది
1: వాళ్ళ
0: వరకు
1: బాడీ
0: నుంచి ఉంది,
1: టెండెన్సీని బట్టి కూడా ఏమైనా ఉంటుందా?
0: ఉంటుందండి.
1: ఓకే, ఇందాక డాక్టర్ శ్రీదేవి గారు మీరు చెప్పారు స్ట్రెస్ రిలేటెడ్ ఈ గ్యాస్ట్రో ప్రాబ్లం అని, అలాగే యాంగ్జైటీ రిలేటెడ్ కూడా అన్నారు, దానివల్ల కూడా వస్తుందా?
0: దానివల్ల వస్తుందండి. ఎక్కువ నేను చూసేది ఈ మధ్యన 10th క్లాస్ పిల్లలకి, ఇప్పుడు నీట్స్ ఇలా ఎగ్జామ్స్ కి రాసే పిల్లలు, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టి స్త్రీలకి సపోర్ట్ లే వాళ్ళలో చూస్తున్నాను. ఆర్ వర్క్ స్ట్రెస్ లో బాగా పొజిషన్స్ ప్రమోషన్స్ వాళ్ళలో కనిపిస్తుంది ఆ స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ టైప్ సింప్టమ్స్. సో స్ట్రెస్ అన్నది ప్లే చేస్తుందండి ఫ్యాక్టర్.
1: భారతదేశంలో ఏంటంటే చాలా మంది కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటుంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి మద్యపానం, ఆల్కహాల్, అలాగే ధూమపానం, స్మోకింగ్, ఇలా అంటే ఫ్రీక్వెంట్ గా చేసేటువంటి వాళ్ళు, ఇది కూడా గ్యాస్ ఫామ్ అవడానికి అవకాశం ఉందా?
0: ఉందండి. ఎందుకంటే ధూమపానం తీసుకునే వాళ్ళకి ఎయిర్ స్వాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు ప్రతి స్మోక్ సిగరెట్ తో పాటు గాలి కూడా లోపలికి మింగుతూ ఉంటారు. ఆబ్వియస్ గా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. దానికి కొన్న కెమికల్స్ ధూమపానం హానికర్ అని పెట్టింది, బికాస్ ఇట్ కాజెస్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ అవ్వచ్చు, లంగ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ అ కెమికల్, సో ఆబ్వియస్ గా ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ విత్ ఆల్కహాల్, ఇట్స్ అన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్ అండ్ ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ ఎఫెక్ట్స్ ఆన్ ఎవ్రీ ఆర్గన్, నాట్ జస్ట్ స్టమక్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియస్. ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్ నేను చూసేది లివర్, ప్యాంక్రియస్. బట్ ఆ స్టేజ్ రాకముందు ఫస్ట్ వచ్చే సింప్టమ్ గ్యాస్ట్రైటిస్ తో వస్తారు. ఎందుకంటే ఆ మందు తాగుతాం అలవాటు పడిపోయి ఆ గ్యాస్ట్రిక్ యాసిడిటీ లాగా ఉంటుంది కదా, కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ తోనే వస్తారు. స్లోగా లివర్ ప్రాబ్లమ్స్ తో కూడా.
1: కడుపులో మంట, చెస్ట్ లో, ఛాతీలో మంట, ఇది గ్యాస్ ప్రాబ్లం అనుకుని కంగారు పడుతుంటారు, అపోహ పడుతూ ఉంటారు. ఈ ఛాతీలో మంట వస్తే గ్యాస్ ప్రాబ్లం అనుకోవాలా, హార్ట్ అటాక్ అనుకోవాలనా?
0: సార్ అది మళ్ళీ హిస్టరీ పట్టు ఉంటుంది. వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, హిస్టరీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అన్ని కలిసి చూసుకొని అదే మనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే నేను చూసిన పేషెంట్స్ లో అట్లీస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఒక 10 మంది పైనే అక్యూట్ హార్ట్ అటాక్ తో నా ఆఫీస్ కి నడుచుకుంటూ వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్ మాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది తీరా పరీక్ష చేస్తే హార్ట్ అటాక్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ హిస్టరీ. కానీ ఆ హార్ట్ అటాక్ పరీక్షకి పంపించాలి అంటే మళ్ళీ నేను చెప్పినట్టు హిస్టరీ పట్టుంటుంది. వచ్చిన మనిషి ఎలాంటి మనిషి, ఎందుకు వచ్చింది, ఏ టైంలో తిన్నారు, అరుగుదల ప్రాబ్లమా, సడన్ గా వచ్చిందా, దీంతో ఆయాసం ఉందా లేదా. సో హార్ట్ కి అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మనం అడగాల్సి వస్తుంది కొంచెం వాళ్ళకల్లా చిన్న వాళ్ళకన్నా.
1: డాక్టర్ శ్రీదేవి గారు, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాని సివియారిటీ పెరిగితే ఇతరితర వైటల్ ఆర్గాన్స్ గాని ముఖ్యమైనటువంటి భాగాలు అంటే గుండె, కిడ్నీ, మెదడు ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా?
0: అంత ఎఫెక్ట్ అవ్వండి. ప్రాబ్లం ఏంటంటే నిర్లక్ష్యం అయితే ఎవరు చేయరు. గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ కి కంపల్సరీగా వెళ్ళి పక్కన దుకాణమో మందుల షాప్కో వెళ్ళి మందులు మింగుతారు. ఆ మందులు మింగుతాం వల్ల ఏదన్నా లోపల ఏదైనా సీరియస్ గా ఉంటే దాన్ని బయటపడటం కష్టమవుతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల అసలైన వ్యాధిని మనం డయాగ్నోస్ చేయకపోతాం వల్ల ప్రమాదాలు ఉంటాయి. కానీ గ్యాస్ వల్ల అన్నది దాని వల్ల అయితే అంత సీరియస్నెస్ అయితే కాదు అని.
1: గ్యాస్ సివియారిటీ వల్ల కాన్స్టిపేషన్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా?
0: అరుగుదల తగ్గితే కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కదండి. ఆబ్వియస్ గా డైజెషన్ అన్నది మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన గ్యాస్ట్రైటిస్ వచ్చింది అనుకోండి గ్యాస్ ఫామ్ అవుతాం. సేమ్ థింగ్ ఏదైనా ఒకే పేక్ కదా, అది కూడా కొంచెం స్లో అవుతుందో ఆర్ కొంచెం హైపర్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఏ అవ్వక్కర్లేదు, మోషన్స్ కూడా ఫ్రీక్వెన్స్ కావచ్చు, రెండూ ఉండొచ్చు వాళ్ళకి.
1: తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లంతో పాటు అసోసియేట్ విత్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఒకటి ఏదో చెబుతారు డాక్టర్ గారు, అంటే ఈ గ్యాస్కి ఇప్పుడు చెప్పిన ఐబిఎస్ కి ఏమైనా సంబంధం ఉందా?
0: ఉంటుందండి, బట్ అస్ అగైన్ సెడ్ ఇట్స్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నది మనకి వేరే డయాగ్నోసిస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత

తర్వాత మనకి ఇక్కడ డయాగ్నోసిస్ తెలియనప్పుడు అప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అది కూడా హిస్టరీ బట్టి కొన్నిసార్లు మనకి ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్స్ వల్ల, దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల, ఈ మందులు వేసుకుంటాం వల్ల సార్

0: ఈ గ్యాస్ ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఏదో ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదిస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ వెళ్ళి 4 యాంటాసిడ్లు తెచ్చుకుంటారు. ఇలా చేస్తూ ఇలా ఫ్రీక్వెంట్గా ఉంటే ఇదేమైనా పేగుపోత అల్సర్లు ఇంటెస్టైన్లు కానీ లేకపోతే కోలన్ కానీ పేగుపూత రావడం కానీ లేదనుకుంటే ఈసోఫేగస్ అనే ఆ ట్రాక్ దగ్గర ఏదైనా పూత ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉందా?
1: ఉందండి. అండ్ ఈ మధ్య కాలంలో లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ మన ఫుడ్ ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ వెళ్తాం, కమర్షియల్ ఫుడ్స్ ఇవన్నీ చూస్తే వీటి వల్ల నేను ఎక్కువ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, అల్సర్స్ క్యాన్సర్ కింద మారుతాం, కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ బయటపడతాం చాలా కనిపిస్తున్నాయి. అది కూడా 60 వయసు లోపలే, ఇది వరకు దాటిన తర్వాత వచ్చేయి. ఇప్పుడు ముందు నుంచే సడన్ గా వెళ్ళి స్కోప్ పెట్టిన వాళ్ళకి అనుకోము, లోపలికి వెళ్తే గెట్ ఉంటుంది. లెట్ ఇట్ బి ప్యాసివ్ స్మోకింగ్, వాళ్ళ స్మోకర్ అవ్వక్కర్లేదు, వాళ్ళ భర్త స్మోకింగ్, పక్కన వాళ్ళ స్మోకింగ్, దాని వల్ల కూడా ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్యన. సో అందుకు నిర్లక్ష్యం చేస్తాం, కరెక్ట్ కాదు.
0: డాక్టర్ గారు, గ్యాస్ ప్రాబ్లం కు సంబంధించి ట్రీట్మెంట్ ఉందా అంటే ఏదో మామూలు ఆర్డినరీ కాకుండా చక్కగా ఈ ట్రీట్మెంట్ తో పాటు ఇంకేమైనా లైఫ్ స్టైల్ లో మోడిఫికేషన్ ఏమైనా అవసరమా?
1: సార్, దీనికి ట్రీట్మెంట్ ఇట్స్ మల్టీ స్టెప్. దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ స్టెప్ వైజ్ ఇచ్చుకుంటా, అట్ ద సేమ్ టైం కరెక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, డైట్ అన్ని చేసుకుంటే ఎందుకు ఉండదండి సొల్యూషన్? ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంటుంది, దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ షుగర్ లాగా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిన వ్యాధి అయితే కాదు. ట్రీటబుల్ కండిషన్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్. చాలా మంది మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా ఎప్పటి నుంచో ఉంది అంటారు. నేను అంటాను ఎందుకు ఉండాలమ్మా అంట, అప్పుడు ఆన్సర్ ఉండదు. కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే ఆ మందులు కూడా అవసరం పడకపోవచ్చు. కొందరు అవసరం ఉంటుంది, ఎందుకంటే అది ఆ వ్యాధి లక్షణాలు, దానికి గ్యాస్ కి కాజ్ ఏంటో తెలుసుకున్న దాన్ని బట్టి.
0: మీ దగ్గరకి ఇలాంటి పేషెంట్లు వస్తుంటారా?
1: వస్తా ఉంటారండి ఫ్రీక్వెంట్ గా.
0: వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్ గా బాగా ఉందండి, అంతకు ముందు ఉన్న ఇబ్బంది అంతా తగ్గిపోయింది డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు చేశానండి, నాకు తగ్గిందండి అని పేషెంట్లు వస్తుంటారండి ఫీడ్బ్యాక్?
1: ఏడాదికి ఒకసారి వచ్చి హాయ్ చెప్తాక వచ్చే పేషెంట్స్ ఉన్నారు, మందుల కోసం అయితే కాదు. దే హావ్ డన్ గుడ్ సో ఫార్.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు గ్యాస్ ప్రాబ్లం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఆటల వలన పిల్లలకు కలిగే లాభాల గురించిన విశేషాలు వింటారు. గతానికి నేటికి పిల్లలు ఆడే ఆటలలో చాలా మార్పులొచ్చాయనే చెప్పాలి. ఆటల్లోనే కాదు, పిల్లల తీరులో కూడా చాలా మార్పులు వచ్చాయి. ముందుగా మనం గతాన్ని గనక చూసుకున్నట్లయితే, బాల్యంలో కర్రాబిళ్ళ ఆడటం, చెట్టు ఎక్కి ఆ కొమ్మపైనుంచి మరో కొమ్మపైకి ఎగబాకడం, గోళీలాట, ఏడు పెంకులు, కర్రాబిళ్ళ, దొంగ, పోలీసు, పులి, మేక ఇలా ఎన్నో ఆటలు ఆడేవారు. ఇలా ఆడటం వల్ల వారిలో మానసిక వికాసాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు శారీరక వ్యాయామం కూడా ఈ ఆటలందించేవి. ఆటల్లో విజయం సాధించినా సాధించకపోయినా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కొనే ధైర్యం కూడా ఈ ఆటల వల్ల కలుగుతుంది. ఇక నేడు అందరి నోట ఒక్కటే మాట, అది చదువు, చదువు, చదువు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చాలామంది చిన్నారులకు భారతీయ సంప్రదాయ క్రీడలంటే కూడా తెలియట్లేదు. దీంతో చిన్న సమస్యలు ఎదురైనా కూడా దానిని అధిగమించలేక ఒత్తిళ్లకు గురి అవుతూ క్షణికావేశంలో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఎప్పుడు సెలవులు వచ్చినా కూడా పుస్తకాలను పక్కన పెట్టేసి చరవాణి, ల్యాప్టాప్, కంప్యూటర్, వీడియో గేమ్స్లో మునిగి తేలుతున్నారే తప్ప బయటకు వెళ్లి అందరితో కూడా కలిసి ఆటలు ఆడుకోవాలనే ఆలోచన ఎవ్వరికీ కూడా రావటం లేదు. ఈ వీడియో గేమ్స్ కూర్చుని ఆడటం వలన శారీరక శ్రమ, ఆత్మస్థైర్యం, మానసిక ప్రశాంతత కలిగించేవిగా ఇవి ఉండటం లేదు. పైపెచ్చు కోపతాపాలకు గురి అవుతున్నారు, మొండిగా తయారవుతున్నారు. ఇక తల్లిదండ్రులు తమ పనికి అడ్డుపడకుండా ఉంటే చాలని పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేసి తమ పనులు కానిచ్చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత తరం తల్లిదండ్రులు వారి బాల్యంలో ఆడిన ఆటలు పిల్లల చేత కనుక ఆడించినట్లయితే సంప్రదాయ క్రీడలను వారికి పరిచయం చేసిన వారం అవుతాము, అలాగే వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారం అవుతాం. ఇప్పుడు కొన్ని ఆటలు ఆడటం వల్ల పిల్లలకు కలిగే లాభాలేంటో చూద్దాం. ముందుగా కోతి కొమ్మచ్చి. బాల్యంలో ఈ ఆటకెంతో ఆదరణ ఉంది. చిన్నారులు చెట్టుపైకి ఎక్కి ఎవ్వరికీ కూడా దొరకకుండా ఈ కొమ్మపైనుంచి మరో కొమ్మపైకి వెళుతూ ఉంటారు. ఈ ఆటలో విజయం సాధించాలంటే ఒకే ఒక్క మార్గం ఏకాగ్రత. ఏకాగ్రత లోపిస్తే వారు కొమ్మపై నుండి కింద పడిపోవడం ఖాయం. కనుక చిన్నారులు ఈ ఆటపై మనస్సును కేంద్రీకరించడం ద్వారానే లక్ష్యానికి చేరువవుతారు. ఈ ఏకాగ్రత అనేది వారికి భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వీలు కూడా ఉంది. గోళీలాట. ఈ ఆటలో ఒక గోళీని ఎంచుకొని దాని గురిచూసి కొట్టాల్సి ఉంటుంది. చిన్నారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వారి మనసును దానిపైనే కేంద్రీకరిస్తారు. ఈ ఆటలో కూడా ఏకాగ్రతే ప్రధాన లక్ష్యం. ఈ ఆట ద్వారా కూడా విద్యలో ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. ఏడు పెంకులు. ప్రస్తుత కాలంలో ఈ ఆట గురించి అసలు చాలామందికి తెలియనే తెలియదు. ఈ ఆటలో ఏడు పెంకులు, ఒక బంతి కావలసి ఉంటుంది. అలాగే ఈ ఆటలో రెండు టీములు ఉంటాయి. ఒక టీంలో పిల్లలు ఏడు పెంకులను ఒకదానిమీద ఒకటి పేరుస్తారు. మరొక టీంలోని పిల్లలు బంతితో పెంకులను అమరుస్తున్న పిల్లలను కొట్టవలసి ఉంటుంది. ఇక పెంకులు అమర్చేటటువంటి పిల్లలు ఓర్పుగా, నేర్పుగా బంతి తగలకుండా తప్పుకోవడమే ఇందులో ప్రధాన ఘట్టం. ఈ ఆటలో రాణించాలంటే ఏకాగ్రతే చాలా ముఖ్యం. దీంతో పాటు

శరీర అవయవాలు మొత్తం కదలడంతో మెదడు సైతం చురుగ్గా పనిచేస్తుంది. ఇది భవిష్యత్తులోని విద్యలో మంచి ఫలితాలు రావడానికి దోహదపడుతుంది. ఇక మరొక ఆట బొంగరం. చిన్నారులు దీనిలో గుండ్రంగా గీత గీసి ఆ గీత మధ్యలో బొంగరం పెడతారు. ఆ గీత అవతల నుంచి గురుచూసి ఆ బొంగరాన్ని కొడుతూ ఉంటారు. ఇందులో ఏమాత్రం ఏకాగ్రత లోపించినా ఆటలో విజయం సాధించలేరు. ఈ ఆట ద్వారా ఏకాగ్రతను ఎలా సాధించాలో తెలుస్తుంది. విద్యలో వెనుకబడిన విద్యార్థులను సైతం ఈ ఆటలో కనుక భాగస్వామ్యులను చేసినట్లయితే వారు విద్యలో పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మరొక ఆట కుర్చీలాట. ఈ ఆటకు బాలికలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎంతో ఇష్టపడే ఆటగా కూడా దీని చెప్పుకోవచ్చు. ఈ ఆటలో విజయం సాధించాలంటే కుర్చీల చుట్టూ పరిగెత్తాలి. అలా పరిగెత్తాలంటే వారికి సమయస్ఫూర్తి, ఎదుటివారిని అంచనా వేయడం, ఉపాధ్యాయుడు ఎప్పుడు విజిల్ వేస్తారా అని దానిపై ఏకాగ్రత, ఇవన్నీ కలగటంతో ఈ ఆట ఉపయోగపడుతుంది. కర్రా బిళ్ళ. ఈ ఆట గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక చిన్న కర్ర ముక్కను రెండు వైపులా చెక్కుతారు. మరో కర్రకు ఒకవైపు మాత్రమే చెక్కుతారు. ఈ బిళ్లపై కర్ర వేసినప్పుడు బిళ్ల పైకి లేస్తుంది. ఆ సమయంలో విద్యార్థి బలంగా కొట్టడానికి దృష్టి పెట్టవలసి ఉంటుంది. దీనికి కూడా ఏకాగ్రత చాలా అవసరం. మొత్తం మీద ఇన్ని ఆటల వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా భవిష్యత్తులో వారు మంచి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శారీరక వ్యాయామం కూడా కలుగుతుంది. ఆరోగ్యంగా, ఉల్లాసంగా, దృఢంగా పెరుగుతారు. కాబట్టి పిల్లలను ఎప్పుడూ కూడా చదువు మీదే దృష్టి కాకుండా ఆటల వైపు కూడా తల్లిదండ్రులు దృష్టి సారించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఆశిద్దాం. మీరింతవరకు ఆటల వలన పిల్లలకు కలిగే లాభాలు గురించిన విశేషాలు విన్నారు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు.

छोटा सा एक कर दो काम, मंगल मुहूर्त मोरिया, छोटा सा एक कर दो

के हम बने भिखारी, कोई न पूछे दशा हमारी, दर दर के हम बने भिखारी।

बनवाऊं, मंदिर में फिर तुम्हें बिठाऊं,

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యోలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడిగే ప్రశ్నలకి 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, భారతదేశపు మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ సివిల్ ఇంజనీర్ ఎవరు? ప్రశ్న మరొకసారి చెప్పేస్తున్నాను, భారతదేశపు మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ సివిల్ ఇంజనీర్ ఎవరు? ఓకేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం సప్తపది చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి ఆన్సర్స్ చూసేద్దాం. నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ సివిల్ ఇంజనీర్ ఎవరు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు మానస విజయ చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట నుంచి షేక్ మహబూబ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. శుభ సాయంత్రం మేడం అంటున్నారు, శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.

ఎం కొండారెడ్డి కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవినిగడ్డ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బోగందుని వెంకటేశ్వరరావు, చైతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్ పూర్ కాలనీ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఎవరు పంపించారంటే దియా పట్టాభిపురం గుంటూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెన్నకేశవరావు అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వీరు ఆన్సర్ పంపించలేదు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇది సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం కాదు కదండి, ఓకేనా? అందువల్ల వినిపించలేము పాట. ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకెవరు పంపించారంటే ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్లమ్మ పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. శేఖర్ వికారాబాద్ డిస్టిక్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దోర్నాల బాలాజీ, రేణుక హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రవికుమార్ కొత్తూరు శ్రీకాకుళం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాయచూర్ నుంచి ఎల్లప్ప వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక ఇంకా వారి కుటుంబ సభ్యులు ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందాక ఆన్సర్ కరెక్ట్గా పంపించలేదు, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఓకేనండి. పీర్జాదిగూడ శ్రీనివాస్ గారు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ప్రశ్న మరొకసారి మేడం అంటున్నారు. భారతదేశపు మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ సివిల్ ఇంజనీర్ ఎవరు? ఓకేనా, ఆన్సర్ పంపించండి. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంపించిన వారు తిరిగి పంపించొద్దండి, ఓకేనా? అప్పుడు మనకి ఎక్కువ పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఓకేనా? మరి నెక్స్ట్ కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.

ఓకే, ఆన్సర్ చూసేద్దామా. భారతదేశపు మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ సివిల్ ఇంజనీర్ ఎవరు అని అడిగాను కదా సార్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. ఈయనను గౌరవిస్తూ భారతదేశంలో ప్రతి సంవత్సరం అంటే ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీన జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటాం. ఓకేనా? చివరిగా మనకి పంపించారు అజరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తరువాత ఊట్కూర్ నుంచి అరుణ మోహన్ దివ్యాబాయ్ అజయ్ శృతి. ఓకే అండి, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. జై హింద్ నినాదాన్ని అధికారిక నినాదంగా వాడుకలోకి తీసుకువచ్చిన నాయకుడు ఎవరు? ప్రశ్న మరొకసారి చెప్తున్నాను. జై హింద్ నినాదాన్ని అధికారిక నినాదంగా వాడుకలోకి తీసుకొచ్చిన నాయకుడు ఎవరు? ఓకేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం మరణ మృదంగం చిత్రం నుంచి ఒక పాట విందాము.

ఓకే అండి, మరి నేనడిగిన రెండవ ప్రశ్న, జైహింద్ నినాదాన్ని అధికారిక నినాదంగా వాడుకలోకి తీసుకువచ్చిన నాయకుడు ఎవరు అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు మానస విజయలక్ష్మి చీరాల. ఇందాక క్వశ్చన్కి కూడా మీరే ఆన్సర్ చేశారు కదా, ఎనీవే కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి, తిప్పర్తి నల్గొండ నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రాచారి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి, తర్వాత హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్ అరుణకుమారి లక్ష్మీ నరసమ్మ శ్రీవత్స వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అజరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామ కృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నల్లమ్మ పాపినేపాలెం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అధికారికంగా అని అడిగానండి, ఓకేనా, ప్రశ్న అర్థమైందనుకుంటున్నాను. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోదా జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి, తరువాత డాక్టర్ కేవీరావు తనుకు కరెక్ట్ ఆన్సర్, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి, తర్వాత పీర్జాదిగూడ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ అండి, తెనాలి నుంచి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ లక్ష్మీవర్మ లడ్డూబాబు లక్ష్మీ నరసింహ ఓంకార్ శిరీష ఇంకా వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం సత్యనారాయణ శిరీష గీతకాభిరామ్ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తాడినాడ భాస్కర్ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శేఖర్ వికారాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు,

ఎల్లప్ప రాయచూర్ జిల్లా నుంచి. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాబు, నాగమణి, నరేష్, మాధవి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దవల నరసింహారావు, దవల సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర్ కృప కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, మరి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చూసేద్దామా. జైహింద్ నినాదాన్ని అధికారిక నినాదంగా వాడుకలోకి తీసుకొచ్చిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. సృష్టికర్త అబిద్ హసన్ సఫ్రాని, కానీ దానిని అధికారికంగా వాడుకలోకి తీసుకొచ్చింది మాత్రం సుభాష్ చంద్రబోస్. ఓకేనా, ఇద్దరు పంపించారు, చూద్దాం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సరే పంపించారండి. తర్వాత డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, ఆత్మకూరు దేవరపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసేద్దామా. ఇప్పుడు ఎవరి చెవిలో చూసినా కూడా మనం ఇయర్ బడ్స్ని చూస్తున్నాం, అది సర్వసాధారణమైపోయింది. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు ఎక్కడైనా సరే ఆ ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకుని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు కదా. మరి అటువంటి ఆ ఇయర్ బడ్స్ ప్రాథమిక రూపాన్ని మొట్టమొదటగా కనుగొన్నది ఎవరు? ప్రశ్న మరొకసారి, మొట్టమొదటి ఇయర్ బడ్స్ యొక్క ప్రాథమిక రూపాన్ని కనుగొన్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం సితార చిత్రం నుంచి పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, మొట్టమొదటి ఇయర్ బర్డ్స్ ప్రాథమిక రూపాన్ని కనుగొన్నది ఎవరు అని అడిగాను కదా. మానస విజయలక్ష్మి చీరాల్ నో ఐడియా అని ఇచ్చారు. ఓకే ట్రై చేయండి. తర్వాత ఎవరు పంపించారంటే, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోదా జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాటూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనకి హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దోర్నల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్ కరెక్ట్ ఆన్సర్. శ్రీరామ ఆర్టీసీ కాలనీ పీర్జాదిగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, మొట్టమొదటి ఇయర్ బర్డ్స్ ప్రాథమిక రూపాన్ని కనుగొన్నది ఎవరు అని అడిగాను కదా. 1891లో ఎర్నెస్ట్ మెర్కాడియర్ అనే ఫ్రెంచ్ ఇంజనీర్ కనుక్కున్నారు. ఓకేనా, మరి కార్యక్రమంలో పాల్గొన్న

0: వారందరికీ కూడా అభినందనలు. ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో జాగో గ్రాహక్ జాగో 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్, విద్యార్థిని సయ్యద్ నాజ్నీన్. వినండి 9వ తరగతికి హిందీ పాఠం జాగో గ్రాహక్ జాగో.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీర్వాద్ నాజ్నీన్, ఆవో బైఠో.
2: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
3: నాజ్నీన్, ఆజకల్ బాజార్ మే అనేక ప్రకార్ కే వస్తువే బేచ్ రహే హై. జిన్ వస్తువో కి హమే జరూరత్ హై ఉన్హే బాజార్ సే ఖరీదతే హై, హై నా?
2: జీ హాన్ అధ్యాపక్ జీ.
3: తో ఫిర్ ఉన్ వస్తువో కో ఖరీదతే సమయ కిన్ బాతోం కా ధ్యాన్ రఖనా చాహియే?
2: అధ్యాపక్ జీ, వో చీజే అచ్చీ హై యా ఖరాబ్ హై, ఉమ్దా హై యా ఘటియా హై, దేఖ్ లేనా చాహియే.
3: బహుత్ ఠీక్, బహుత్ అచ్చా బోలా తుమ్నే. ఏది పాఠం చదువు?
2: సాహితీ. దాదాజీ దాదాజీ, ఆజ్ అఖబార్ కే సాత్ యహ పీలా కాగజ్ క్యో ఆయా హై? దాదాజీ, యహ తో ఉపభోక్తాఓ కే లియే సందేశ్ హై. ఆజ్ 15 మార్చ్ హై, ఉపభోక్తా దివస్ హై. జిలా ప్రశాసన్ నే యే పర్చే ఛపవాకర్ బాంటీ హై. ఇన్సే ఉపభోక్తాఓ కో సచేత్ కియా గయా హై కి వే సామాన్ ఖరీదతే సమయ సావధానీ రఖే.
3: బాగా చదువుతున్నావమ్మా. చూడు, సాహితీ వాళ్ళ తాతగారిని అడుగుతుంది. తాతగారు తాతగారు, ఈరోజు వార్తాపత్రికతో పాటు ఈ పసుపు రంగు కాగితం ఎందుకు వచ్చిందని. తాతగారు ఏమంటున్నారంటే, ఇవాళ మార్చి 15 వినియోగదారుల దినోత్సవం. జిల్లా పరిపాలనా విభాగం వారు ఈ కరపత్రాలను ముద్రించి పంచిపెట్టింది. వీటి వలన సామానులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, వినియోగదారులను చైతన్యవంతులను చేస్తుంది. ఆ తర్వాత చదువు.
2: సాహితీ. దాదాజీ ఏ ఉపభోక్త కౌన్ హే? దాదాజీ, అరే వాహ్, తుమ్నే బహుత్ అచ్చా ప్రశ్న కియా హే. బైఠో, మై సమ్జాతా హూ. కిసీ వస్తు యా సేవాఓ కా ఉపయోగ్ కర్నే వాలా ఉపభోక్త కహలాతా హే. జైసే విద్యుత్ విభాగ్ సే బిజ్లీ, జల్ విభాగ్ సే జల్ వా దూర్ సంచార్ సే టెలిఫోన్ కీ సువిధాయే ప్రాప్త్ కర్తే హే. ఇన్ సువిధాఓ కే లియే హమ్ బిల్ కీ రాశి జమా కరాతే హే. ఇస్లియే హమ్ ఇన్ విభాగోం కే ఉపభోక్తా కహలాతే హే. బాజార్ సే సామాన్ లాతే హే, ఉస్కా ఉపభోగ్ కర్తే హే, తో హమ్ ఉస్ సామాన్ కే ఉపభోక్తా హుయే.
3: బాగా చదువుతున్నా నాజ్నీన్. ఇంకా సాహితీ ఈ వినియోగదారులు ఎవరు అని అడిగితే, ఆహా, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు, కూర్చో, నీకు అర్థమయ్యేటట్లు చెబుతాను. ఏదేని వస్తు సేవలను వినియోగించుకునేవాడు వినియోగదారుడు అని పిలువబడతాడు. ఎలా అంటే, విద్యుత్ విభాగం నుండి కరెంటు, జల విభాగం నుండి నీరు, దూరసంచారముల నుండి టెలిఫోన్ సౌకర్యాలు పొందుతారు. ఈ సౌకర్యాలకు మనం బిల్లులకు సరిపడు ధనం జమ చేస్తాము. అందువలన మనం ఈ విభాగాల వినియోగదారులమని పిలువబడతాం. బజార్ నుండి సామాను తెస్తాము, దానిని ఉపయోగించుకున్నట్లయితే మనం ఆ సామాను యొక్క వినియోగదారులమయ్యాము. సమజ్ రహే హో నాజ్నీన్?
2: జీ అధ్యాపక్ జీ.
3: అచ్చా, ఆగే దేఖో, ఫిర్ సాహితీ కహతీ హై, అచ్చా అచ్చా అబ్ సమ్జే, తో ఫిర్ జిలా ప్రశాసన్ హమే సావధాన్ క్యో కర్ రహా హై? దాదాజీ కహతే హై, క్యోంకి సామాన్ బేచనే వాలే కయీ బార్ ఘటియా సామాన్ దే దేతే హై. సాహితీ అంటుంది, ఇప్పుడు బాగా అర్థమైంది, అయితే జిల్లా పరిపాలనా విభాగం మనల్ని ఎందుకు జాగ్రత్త పరుస్తుంది? అప్పుడు తాతయ్య ఏం చెబుతున్నాడో చూడు. ఎందుకంటే సామాన్లు అమ్మేవారు చాలాసార్లు

0: రాని నాసిరకం సామాను ఇస్తారు. అప్పుడు గౌతమ్ ఏమంటున్నాడో చదువు.
1: గౌతమ్, తభీ మా కహతీ హై సామాన్ దేఖకర్ లాయా కరో, జో మంగ్వాయే వహీ లాయా కరో, కయీ బార్ నకిలీ సామాన్ భీ ఆ జాతా హై.
0: అప్పుడు అమ్మ అంటుంది, సామాన్లు చూసి తీసుకొని రావాలి, ఏవైతే తెమ్మంటానో అవే తేవాలి, చాలాసార్లు కల్తీ సామాన్లు వస్తుంటాయి అని. అప్పుడు తాతగారు ఏం చెప్తున్నారో చూడు. హా బేటా, కుచ్ లోగ్ అధిక ధన్ కమానేకే లాలచ్ మే సామాన్ మే మిలావట్ కర్తే హై, నకలీ సామాన్ బనాకర్ బేచ్తే హై, కుచ్ దుకాందార్ వస్తు పర్ ఛపి కీమత్ సే జ్యాదా మూల్య లే లేతే హై, కమ్ తోల్తే హై, యే అచ్చి బాతే నహీ హై, ఇస్సే ఉపభోక్తాఓం కో హాని హోతీ హై.
1: అచ్చా అధ్యాపక్ జీ, తబ్ గౌతమ్ పూచ్తా హై ఏసా కర్నే వాలో కే సాత్ క్యా కర్నా చాహియే.
0: దాదాజీ కహతే హై, జిల్లా ప్రశాసన్ నే జో యహ పరిచయ బాటే హై ఉన్మే లిఖా హై కి యది కిసీ వ్యాపారీ నే కమ్ తోలా హై, సామాన్ కి కీమత్ అధిక్ లే లీ హై, యా నకలీ సామాన్ దియా హై, తో హమే ఉపభోక్తా మంచ్ మే శికాయత్ కర్నీ చాహియే. దీని తరువాత సాహితి ఏం అడిగిందో చదువుమా.
1: దాదాజీ, శికాయత్ కర్నే సే క్యా హోతా హై.
0: దాదాజీ ఏమంటున్నాడో చూడు. హోతా క్యో నహీ హై, సర్కార్ విక్రేతా సే ఉపభోక్తాకో హుయి హాని పూరీ కర్వాతీ హై, ఇస్మే సామాన్ బదలా భీ జా సక్తా హై, తథా రాశిమయ బ్యాజ్ లౌటాయి జా సక్తీ హై. అంటే ఫిర్యాదు చేయడం వలన ఏమవుతుందంటే, ప్రభుత్వం అమ్మకందారు నుండి వినియోగదారునికి జరిగిన నష్టాన్ని పూర్తి చేయిస్తుంది. దీనిలో సామాను మార్చడం కూడా జరగవచ్చు, ధర సొమ్ముకు వడ్డీ తిరిగి ఇప్పించబడటం జరుగుతుంది. అర్థమవుతుందా నాజ్నీన్?
1: బాగా అర్థమవుతుంది గురుగారు.
0: దీని తరువాత గౌతమ్ ఏమడిగాడో చదువు.
1: శికాయత్ దర్జ్ కరానే కే లియే క్యా కర్నా హోతా హై.
0: చూడు, ఫిర్యాదు నమోదు చేయించుటకు ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు దాదాజీ ఏం చెప్తున్నాడో చదువు.
1: కర్నా క్యా హై, పెహలే సంబంధిత్ విభాగ్ జైసే గ్రామ పంచాయత్ నగర పాలిక మాప్ తోల్ విభాగ్ స్వాస్థ్య విభాగ్ థానా యా పులిస్ చౌకీ మే శికాయత్ కర్నీ చాహియే, ఉస్కే బాద్ ఉపభోక్తా స్వయం యా కోయి అన్య వ్యక్తి ఉపస్థిత్ హోకర్ శికాయత్ లిఖ్వాయే యా డాక్ సే శికాయత్ పత్ర భేజ్ దే. హాం, ఏక్ బాత్ కా ధ్యాన్ రఖే, ఉస్ శికాయత్ కే సాత్ ఉస్ వస్తువు కా బిల్ అథవా ప్రమాణ్ లగానా జరూరీ హై.
0: బహుత్ ఠీక్, అచ్చా పడతీ హో. సునో, దాదాజీ ఏమంటున్నారంటే, మొదట సంబంధిత విభాగము గ్రామ పంచాయతీ, నగరపాలక సంస్థ, తూనికల కొలతల విభాగము, ఆరోగ్య విభాగము, పోలీస్ స్టేషన్ లేదా పోలీసు విభాగము వంటి వాటిలో ఫిర్యాదు చేయాలి. దాని తరువాత వినియోగదారుడు స్వయంగా లేదా ఎవరైనా వ్యక్తి హాజరై ఫిర్యాదు రాయించాలి లేదా పోస్ట్ ద్వారా ఫిర్యాదు పత్రం పంపించాలి. ఫిర్యాదుతో పాటు బిల్లు కానీ నిరూపణ చేయడం తప్పనిసరి. దీని తరువాత సాహితీ ఏం అడిగిందో చదువమ్మా.
1: క్యో దాదాజీ బినా ప్రమాణ్ కే శికాయత్ దర్జ్ నహీ హోగి.
0: అప్పుడు దాదాజీ ఏం చెప్తున్నాడో చూడు. హా బేటి, తుమ్నే సహీ కహా, జాగరూక్ ఉపభోక్తా వహ హే జో సామాన్ ఖరీదితే యా సేవా ప్రాప్త్ కరతే సమయ రసీద్ యా బిల్ లే, వస్తువోం కే పైకెట్ పర్ లిఖే వివరణ్ ధ్యాన్ సే పఢే, హమే యహ భీ ధ్యాన్ రఖనా చాహియే కి ISI యా ఎగ్మార్క్ అంకిత్ వస్తువోం కా చునావ్ కరే, ఏ మార్క్ సర్కార్ ద్వారా ప్రామాణిత్ హోతే హై, ఏ చిహ్న సర్కార్ ద్వారా జాంచీ పరఖీ వస్తువోం పర్ హీ లగాతే హై. ఫిర్ సాహితీ నే క్యా కహా, ఆప్నే బహుత్ అచ్చీ జాన్కారీ దీ దాదాజీ. అప్పుడు మరలా దాదాజీ ఏమంటున్నారో చూడు. తుమ్ యహ భీ జాన్లోకి సురక్షా సూచన వస్తువు కా చునావ్ सुविधा ना मिलने पर सुनवाई

0: क्षतिपूर्ति तथा अधिकारों के लिए जागरूक शिक्षक होना हर उपभोक्ता का कर्तव्य एवं अधिकार है। अंटे सुरक्षा सूचना वस्तु ఎన్నికా సౌకర్యం లభించినప్పుడు ఫిర్యాదు చేయుట నష్టమును పూర్తి చేయుట వంటి అధికారాలకై చైతన్యవంతులగుట ప్రతి వినియోగదారుని కర్తవ్యం అధికారం అని నీవు కూడా తెలుసుకో. అప్పుడు గౌతమ్ ఏమన్నాడో చదువు నజ్నీన్.
1: హా దాదాజీ, ఇస్ పీలే కాగజ్ పర్ భీ తో ఉపభోక్తా కే అధికార్ ఛిపే హై.
0: హా, తబ్ దాదాజీ క్యా కహే? అచ్చీ వస్తు ఉచిత్ దామ్ ఉపభోక్తా సంరక్షణ కా పైగామ్. మంచి వస్తువు సరి అయిన ధర వినియోగదారుని సంరక్షణ సందేశం. అర్థమైందా నాజనీన్?
1: బాగా అర్థమైంది గురుగారు.
0: అబ్ మై తుమ్కో కుచ్ ప్రశ్న పూచుంగా ఉన్కే ఉత్తర్ దో.
1: పూచియే, మై తయార్ హూ.
0: కిసి వస్తు యా సేవాఓం కా ఉపభోగ్ కర్నే వాలోం కో క్యా కహతే హై?
1: కిసి వస్తు యా సేవాఓం కా ఉపభోగ్ కర్నే వాలోం కో ఉపభోక్తా కహతే హై అధ్యాపక్ జీ.
0: గ్రాహకోం కో జాగరూక్ కర్నే కే లియే క్యా దియా జాతా హై?
1: గ్రాహకోం కో జాగరూక్ కర్నే కే లియే విజ్ఞాపన్ దియా జాతా హై అధ్యాపక్ జీ.
0: బహుత్ ఠీక్, అచ్చా బోల్ రహీ హో. అబ్ మై కుచ్ కఠిన్ శబ్ద కే అర్థ బతాతా హూ, లిఖ్ లో.
1: జీ అధ్యాపక్ జీ, బోలియే.
0: ఘటియా, పనికిరాని, నాసి రకమైన.
1: ఘటియా, పనికిరాని, నాసి రకమైన.
0: గ్రాహక్, ఉపభోక్త, వినియోగదారుడు.
1: గ్రాహక్, ఉపభోక్త, వినియోగదారుడు.
0: పరచా, కాగితము.
1: పరచా, కాగితము.
0: బ్యాజ్, వడ్డీ.
1: బ్యాజ్, వడ్డీ.
0: దర్జ్ హోనా, నమోదు అగుట.
1: దర్జ్ హోనా, నమోదు అగుట.
0: అచ్చా, మై తుమ్కో కుచ్ శబ్ద బతాతా హూ, ధ్యాన్ సే సునో. హింస, అహింస. చేత్, సచేత్. రక్ష, సురక్ష. ఉపస్థిత్, అనుపస్థిత్. హింస కే ఆగే క్యా జుడా హై? ఆ జుడనే సే క్యా హో గయా? అహింస. ఉస్ శబ్ద కా అర్థ బదల్ గయా. చేత్ కే ఆగే సా జుడనే సే సచేత్ హో గయా, శబ్ద కా పరివర్తన్ హో గయా. ఐసే శబ్ద కే ఆగే జుడనే సే ఉస్ శబ్ద కా అర్థ బదల్తా హై, యా శబ్ద మే పరివర్తన్ లాతా హై, ఆగే జుడనే వాలే శబ్ద కో ఉపసర్గ కహతే హై. సమ్ఝే హో?
1: జీ అధ్యాపక్ జీ.
0: ఠీక్ హై. సురక్షా మే ఉపసర్గ క్యా హై బోలో.
1: సు.
0: అనుపస్థిత్ మే ఉపసర్గ క్యా హై?
1: అను.
0: బహుత్ ఖూబ్, అచ్చా సమజ్ గయే హో. ఇస్ తరహ మూల్ శబ్ద కే అంత మే కోయీ శబ్దాంశ యా వర్ణ జుడకర్ పరివర్తన్ లాతా హై తో ఉసే ప్రత్యయ కహతే హై. జైసే ధనీ మే దేఖో, ధన్ ప్లస్ ఈ, ఇస్మే ప్రత్యయ ఈ. సామాజిక్, సమాజ్ ప్లస్ ఇక్, ప్రత్యయ క్యా హై? ఇక్. మానవతా, మానవ్ ప్లస్ తా, ఇస్మే ప్రత్యయ క్యా హై? తా. ప్రశంసనీయ, ప్రశంసన్ ప్లస్ ఈ, ప్రశంసనీయ, ఇస్మే ప్రత్యయ క్యా హై? ఈ. సమ్ఝే నాజనీన్?
1: జీ అధ్యాపక్ జీ.
0: అచ్చా నాజనీన్, ఆజ్ కా పాఠ సమాప్త్ హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: ఆశీర్వాద్ బేటీ.
2: మీరింతవరకు జాగో గ్రాహక్ జాగో 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్, విద్యార్థిని సయ్యద్ నాజ్నీన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొత్తకోట సి మునిశేఖర్ బాబు గారి నోలు వాద్య లయ విన్యాసం రూపకతాళం.

మీరింతవరకు శ్రీ కొత్తకోట సి మునిశేఖర్ బాబు గారి డోలు లయ విన్యాసం రూపకతాళంలో విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వినబోతున్న పాట ప్రేమ కైథి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సంగీతం రాజు నాగేంద్ర, సాహిత్యం వేటూరి.

యువవాణి యువజనుల కార్యక్రమం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. ఈరోజు దూరదర్శన్ డే. దూరదర్శన్ దినోత్సవం భారతదేశంలో ఒక ప్రత్యేకమైన సందర్భం. 1959 జనవరి 15 ఢిల్లీలో మొట్టమొదటిసారి టెలివిజన్ ప్రసారం ప్రారంభమైంది. మొదట్లో ఇది ప్రయోగాత్మకంగా కొన్ని గంటల పాటు మాత్రమే ప్రసారం చేసేవారు, కానీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించి కోట్లాది ప్రజలకు వినోదం, విద్య, సమాచారం అందించే ప్రధాన వేదికగా మారింది. దీని ప్రారంభం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు విజ్ఞానం, విద్య, సాంస్కృతిక విలువలు, వినోదం అందించడం. మొదట్లో విద్యా కార్యక్రమాలు, వ్యవసాయ సమాచారం, ఆరోగ్య సూచనలు, వార్తలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రసారం చేసేది. తర్వాత క్రమంగా నాటకాలు, సినిమాలు, సంగీత కార్యక్రమాలు, క్రీడా ప్రసారాలు, జాతీయ ఉత్సవాలు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రసారం చేయడం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకునే అవకాశం పొందారు. దూరదర్శన్ వినియోగాలు అనేకం. ఇది ఒక విద్యా వేదికగా విద్యార్థులకు పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాలు అందించింది. వ్యవసాయ రంగంలో రైతులకు పంటల పెంపకం, ఎరువుల వినియోగం, కొత్త సాంకేతికతలపై అవగాహన కల్పించింది. ఆరోగ్య రంగంలో ప్రజలకు వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణపై సూచనలిచ్చింది. వినోదంలో నాటకాలు, సినిమాలు, సంగీతం, క్రీడా ప్రసారాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక పరిరక్షణలో భారతీయ సాంప్రదాయాలు, కళలు, ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. అలాగే జాతీయ ఐక్యతను పెంపొందించడంలో కూడా దూరదర్శన్ కీలక పాత్ర పోషించింది. దూరదర్శన్ దినోత్సవం మనకు ఈ ప్రసార సంస్థ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా ప్రజల జీవితాన్ని మార్చిన ఒక శక్తివంతమైన సమాచార వేదిక. ఆధునిక టీవీ ఛానల్స్ వచ్చినా దూరదర్శన్ యొక్క విశ్వసనీయత, ప్రజలకు దగ్గరగా ఉండే విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చివరికి దూరదర్శన్ దినోత్సవం మనకు సమాచార శక్తి, విద్యా విలువలు, సాంస్కృతిక పరిరక్షణ, జాతీయ ఐక్యతను గుర్తు చేస్తుంది. ఇది భారతదేశ ప్రజల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చిన చారిత్రాత్మక ఘట్టం. ఇప్పుడు రేసుగురం చిత్రం నుండి ఒక పాట వింటారు.

ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల పాలన, ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనే భావనపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తికి ఉన్న సమాన హక్కులు, స్వేచ్ఛలు, అవకాశాలు కల్పించే వ్యవస్థ. ఈరోజు జరుపుకోవడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకోవటం, వాటిని కాపాడుకోవటం, సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలను బలపరచడం జరుగుతుంది. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి జీవన విధానాన్ని ప్రభావితం చేసే శక్తి. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఉంటుంది. ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడానికి, వారి అభిప్రాయాలను గౌరవించడానికి కట్టుబడి ఉంటుంది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ద్వారా ప్రజలకు తమ హక్కులు, బాధ్యతలు గుర్తు చేస్తారు. ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని బలపరచడం, దాని విలువలను కాపాడుకోవటం. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా ప్రజలకు స్వేచ్ఛలు, హక్కులు పూర్తిగా లభించడం లేదు. ఈ సందర్భంలో ఐక్యరాజ్య సమితి ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి దేశం ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని సూచిస్తుంది. ప్రజాస్వామ్యం అనేది శాంతి, అభివృద్ధి, మానవ హక్కులు పరిరక్షణకు మూలాధారం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరు, సమాజంలో మార్పులు తీసుకురాగలరు. ఈ విధంగా ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తి జీవితాన్ని మెరుగుపరిచే శక్తిగా నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలు, ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ప్రజాస్వామ్యంపై చర్చలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. యువతకు ప్రజాస్వామ్య విలువలను బోధించడం, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యం. చివరకు చెప్పాలంటే, ప్రజాస్వామ్యం అనేది ప్రతి వ్యక్తి హక్కులను కాపాడే మరియు సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలను స్థాపించే గొప్ప వ్యవస్థ. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం మనకు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తూ వాటిని కాపాడుకోవడానికి ప్రేరణనిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలపరచడం, దాని విలువలను తరతరాలకు అందించడం మనందరి బాధ్యత. కార్యక్రమంలో ఇప్పుడు డార్లింగ్ చిత్రం నుండి జీవి ప్రకాష్ పాడిన

0: 谢了。
1: ఈ రోజు ఋషి పంచమి. ఈ పండుగ మన భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన ఆచారం. ఇది ప్రధానంగా శ్రావణ మాసం ముగిసిన తర్వాత భాద్రపద

శుక్ల పంచమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగను ముఖ్యంగా మహిళలు ఆచరిస్తారు. ఋషి పంచమి పండుగకు మూల కారణం మన పూర్వీకులు మహర్షులు ఋషులు చేసిన తపస్సు, యజ్ఞాలు, వేద

చిన్న విధంగా ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించింది. అప్పటి నుండి ఈ వ్రతం మహిళలకు పవిత్రతను శుద్ధి కలిగించే ఆచారంగా మారింది. ఈ రోజున మహిళలు ఉపవాసం చేసి ఋషులను పూజించి పాప విమోచన కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగలో ముఖ్యమైన ఆచారం ఏంటంటే సప్త ఋషులు అయిన కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠులను పూజించడం. వీరిని మన వేదాల మూలాధారంగా భావిస్తారు. మహిళలు ఈ రోజున నది లేదా చెరువు స్నానం చేసి శుద్ధి పొందిన తర్వాత ఋషులను పూజిస్తారు. పూజలో ఆకులు, పువ్వులు, పండ్లు, ధాన్యాలు ఉపయోగిస్తారు. ఈ విధంగా ఋషుల పట్ల కృతజ్ఞతను తెలియజేస్తారు. ఋషి పంచమి పండుగలో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ పరిరక్షణ. ఋషులు ప్రకృతిలో ఏకమై జీవించారు. వారు అడవుల్లో తపస్సు చేసి ప్రకృతిని పవిత్రంగా భావించారు. అందువల్ల ఈ రోజున చెట్లను, మొక్కలను పూజించడం, వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేయటం జరుగుతుంది. ఇది మనకు ప్రకృతి పట్ల గౌరవాన్ని, సంరక్షణ బాధ్యతను గుర్తు చేస్తుంది. ఋషీస్ వర్ ద ఫస్ట్ సైంటిస్ట్ అండ్ సోషియాలజిస్ట్. ఈ పండుగలో ఆధ్యాత్మికత కూడా ఉంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన జీవన విధానంలో క్రమశిక్షణను పెంపొందించే ఒక మార్గం. ఋషి పంచమి వ్రతం ద్వారా మహిళలు తమ జీవితంలో శాంతి పొందుతారని విశ్వాసం. ఋషి పంచమి పండుగ మనకు ఋషుల పట్ల కృతజ్ఞతను, ప్రకృతి పట్ల గౌరవాన్ని, శుద్ధిని నేర్పుతుంది. ఋషుల స్థానం ఎంత గొప్పదో గుర్తు చేస్తూ వారి ఆశీర్వాదం మన జీవితాలను సుభిక్షంగా మారుస్తుందని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. ఋషి పంచమి పండుగ కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన సంస్కృతిలో కృతజ్ఞత, ప్రకృతి ప్రేమను ప్రతిబింబిస్తుంది. భారతదేశ చరిత్రలో ఇంజనీరింగ్ రంగంలో అపూర్వమైన కీర్తి సాధించిన మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 జరుపుకుంటారు. ఈ రోజును ఇంజనీర్ల దినోత్సవం, ఇంజనీర్స్ డేగా గుర్తించడం ఆయన ప్రతిభకు, దేశానికి చేసిన సేవలకు ఇచ్చిన గౌరవం. ఆయనను భారత్ ఇంజనీరింగ్ తండ్రిగా సత్కరించడం ఆయన కృషి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. 1861 మైసూర్ రాష్ట్రంలోని ముద్దేన్హల్లి గ్రామంలో జన్మించిన విశ్వేశ్వరయ్య చిన్నప్పటి నుండే చదువులో ప్రతిభ చూపించారు. కష్టపడి చదివి బాంబే ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆయన ప్రతిభ వల్లే ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందారు. ఆయన చేసిన ముఖ్యమైన కృషిలో కృష్ణరాజసాగర్ ఆనకట్టు నిర్మాణం ఒకటి. ఆ ఆనకట్టు మైసూర్ రాష్ట్రానికి నీటి వనరులు, వ్యవసాయ అభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక ప్రయోజనాలను అందించింది. ఆయన రూపొందించిన నీటి నియంత్రణ పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. విశ్వేశ్వరయ్య కేవలం ఇంజనీర్ మాత్రమే కాదు, ఒక గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు కూడా. ఆయన మైసూర్ రాష్ట్రానికి ప్రధాన ఇంజనీర్, తర్వాత దీవాన్ గా పనిచేశారు. ఆయన పాలనలో మైసూర్ రాష్ట్రం విద్య, పరిశ్రమ, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో విశేష అభివృద్ధి సాధించింది. ఆయన కృషి వల్ల మైసూర్ మోడల్ స్టేట్ గా పేరు పొందింది. ఆయన పరిశ్రమలు అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి మైసూర్ సిల్క్ పరిశ్రమ, ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమలు అభివృద్ధి చేశారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విశ్వేశ్వరయ్యకు 1955 భారతరత్న పురస్కారం లభించింది. ఇది ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇచ్చిన అత్యున్నత గౌరవం. ఆయన జీవితం క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, నిజాయితీ, దేశభక్తి వంటి విలువలకు ప్రతీక. ఆయన పుట్టినరోజును ఇంజనీర్ల రోజుగా జరుపుకోవడం ద్వారా యువతకు ప్రేరణ కలిగించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆయన జీవితం మనకు బోధిస్తుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవితం మనకు ఓ గొప్ప పాఠం. కష్టపడి పనిచేసి నిజాయితీగా ఉంటే, దేశ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తే మనం కూడా ఆయనలాగా గొప్ప వ్యక్తులుగా నిలవగలం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకోవడం, ఆయన విలువలను అనుసరించడం మనందరి బాధ్యత. డాక్టర్ రామ్ కుమార్ వర్మ భారతీయ సాహిత్య చరిత్రలో ఒక విశిష్ట రచయిత. ఆయన హిందీ కవిత్వం, ఓకాంకిక నాటకాలు, విమర్శాత్మక రచనల ద్వారా ఆధునిక హిందీ సాహిత్యానికి అపారమైన సేవలందించారు. డాక్టర్ రామ్ కుమార్ వర్మ 1905 సెప్టెంబర్ 15 మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో జన్మించారు. ఆయన శ్రీవాస్తవ కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుండి సాహిత్యంపై ఆసక్తి కలిగి హిందీ భాషలో ఉన్నత విద్యను పొందారు. ప్రయాగ్ విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎంఏ ప్రథమ స్థానం సాధించారు.
తర్వాత నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్య విమర్శాత్మక చారిత్రపై పీహెచ్డీ చేశారు. ఆయన సాహిత్య ప్రయాణం 1930లో రచించిన బాదలోంకి మృత్యు

అనే ఓకాంకిక నాటకంతో ప్రారంభమైంది. తరువాత ఆయన పృథ్వీరాజ్కి ఆంఖే, రేస్మి తై, కౌముది మహోత్సవ్, దీప్ దాన్ వంటి అనేక ప్రసిద్ధ నాటకాలను రచించారు. వీటిలో దీప్ దాన్ ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. ఇందులో రాజస్థాన్ చరిత్రలోని పన్నాదాయ్ త్యాగాన్ని ప్రతిబింబించారు. ఆయన నాటకాలు కేవలం చారిత్రక సంఘటనలపై కాకుండా త్యాగం, ప్రేమ, క్షమ, సేవ, మానవతా విలువలు వంటి గాంధీజీ ఆలోచనల ప్రభావాన్ని ప్రతిబింబించాయి. డాక్టర్ వర్మ ఛాయావాద కవిత ఉద్యమానికి ప్రముఖ ప్రతినిధి. ఆయన కవిత్వంలో భావుకత, సౌందర్యం, మానవీయత ప్రధానంగా కనిపిస్తాయి. నాటకరంగంలో ఆయన చేసిన ప్రయోగాలు హిందీ సాహిత్యాన్ని కొత్త దిశలో నడిపించాయి. ఆయన హిందీ సాహిత్య విమర్శాత్మక చరిత్ర అనే పుస్తకం ఇప్పటికీ పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంది. ఆయన ప్రయాగ్ విశ్వవిద్యాలయంలో హిందీ హెచ్ఓడిగా పనిచేశారు. అంతేకాకుండా మాస్కోలో హిందీ ప్రొఫెసర్గా, శ్రీలంకలో భారతీయ సాహిత్య సంస్కృతి ప్రచారకుడిగా సేవలందించారు. ఈ విధంగా ఆయన సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన సాహిత్య కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1963లో పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన 1990 అక్టోబర్ 15న తుదిశ్వాస విడిచారు. డాక్టర్ రామ్ కుమార్ వర్మ పుట్టినరోజు మనకు సాహిత్యానికి అంకిత భావం, మానవతా విలువల ప్రాధాన్యం గుర్తు చేస్తుంది. ఆయన రచనలు చరిత్రను మాత్రమే కాకుండా మనసులను మలిచే శక్తి కలిగినవిగా నిలిచాయి. శరత్చంద్ర చట్టోపాధ్యాయ పుట్టినరోజు సందర్భంగా ఆయన సాహిత్య ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం కలిగిన విషయం. 1876 సెప్టెంబర్ 15న బెంగాల్లో జన్మించిన శరత్చంద్ర భారతీయ నవలాకారులలో అత్యంత ప్రజాదరణ పొందిన రచయితలలో ఒకరుగా నిలిచారు. ఆయన రచనలు సాధారణంగా ప్రజల జీవన విధానాన్ని, వారి కష్టాలను, భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబించాయి. సులభమైన భాష, సహజమైన శైలి, హృదయాన్ని తాకే భావాలు ఆయన రచనలకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. శరత్చంద్ర రచనల్లో దేవ్దాస్, పరిణీత, శ్రీకాంత్, పధేరా, దాభి వంటి నవలలు విశేష ప్రాచుర్యం పొందాయి. ఆయన కథలు సామాజిక సమస్యలను, స్త్రీల స్థితిని, ప్రేమలోని విషాదాన్ని, సమాజంలోని అన్యాయాలను స్పష్టంగా చూపించాయి. ముఖ్యంగా ఆయన రచనల్లో స్త్రీ పాత్రలు బలమైన వ్యక్తిత్వంతో కనిపించడం ఆయన సాహిత్యానికి ప్రత్యేకతను ఇచ్చింది. శరత్చంద్ర జీవితం కష్టసుఖాలతో నిండింది. చిన్న వయసులోనే ఆయన అనేక కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ఆ అనుభవాలే ఆయన రచనలకు బలమైన పునాదయ్యాయి. ఆయన రచనలు పాఠకుల హృదయాలను తాకి సమాజంలో మార్పు అవసరాన్ని గుర్తు చేశాయి. ఆయన సాహిత్యం కేవలం వినోదం కోసం కాకుండా ఆలోచనలకు ప్రేరణనిచ్చే సాధనంగా నిలిచాయి. ఆయన రచనలు బెంగాలీ భాషలో వెలువడిన తర్వాత అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. తెలుగు సహా అనేక భాషల్లో ఆయన నవలలు, కథలు విస్తృతంగా చదవబడ్డాయి. ఈ విధంగా ఆయన సాహిత్యం భారతీయ సాహిత్య సంపదలో ఒక అద్భుతమైన స్థానం సంపాదించింది. శరత్చంద్ర చట్టోపాధ్యాయ పుట్టినరోజు మనకు ఆయన సాహిత్యాన్ని మరలా గుర్తు చేసే సందర్భం. ఆయన రచనలు మనసులను కదిలించే శక్తి కలిగినవి, సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చినవి. మార్పు కోసం పాఠకులకు ఆలోచింపచేసే శక్తి ఆయన కళానికుంది. అందువల్ల ఆయనను సామాన్యుల రచయితగా పిలవబడడం సబబు. ఆయన సాహిత్యం ఎప్పటికీ భారతీయ సాహిత్య చరిత్రలో వెలుగందుతూ ఉంటుంది. అందువల్ల ఆయనను స్మరించడం అంటే భారతీయ సాహిత్యాన్ని స్మరించడం అని చెప్పొచ్చు. మనిషి జీవితం సమాజంలోనే రూపుదిద్దుకుంటుంది. సమాజం ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉంటే వ్యక్తి కూడా సుఖంగా జీవించగలడు. కానీ నేటి కాలంలో సమాజం మరియు ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలు వ్యక్తిగత జీవితం, దేశ అభివృద్ధి, ప్రపంచ శాంతి అన్నిటినీ ప్రభావితం చేస్తున్నాయి. పేదరికం సమాజంలో ప్రధాన సమస్య. ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు అందకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య లేకపోవడం వల్ల ప్రజలు అవగాహన లేకుండా జీవిస్తున్నారు. ఇది అభివృద్ధికి అడ్డంకంగా మారుతుంది. నిరుద్యోగం యువతలో నిరాశ, ఆందోళనలకు కారణమవుతుంది. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు ఇవ్వకపోవడం సమాజ అభివృద్ధిని తగ్గిస్తుంది. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, మానసిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కుల, మత, జాతి ఆధారంగా వివక్ష ఇంకా కొనసాగుతుంది. ఇది సమాజంలో
విభేదాలను పెంచుతుంది. ఎయిర్, వాటర్,

0: కాలుష్యం పెరుగుతూ మనిషి ఆరోగ్యాన్ని, ప్రకృతి సమతుల్యతలను దెబ్బతీస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, హిమాలయాల కరుగుదలకు అసాధారణ వర్షాలు, ఎండలు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారాయి. దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక విభేదాలు యుద్ధాలకు దారితీస్తున్నాయి. ఇవి శాంతి, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. అధిక సంపద కలిగి ఉండగా మరికొన్ని పేదరికంలో కూరుకుపోతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం వల్ల తప్పుడు సమాచారం, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. యుద్ధాలు, పేదరికం, వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు తమ దేశాలను విడిచి వెళ్లాల్సి వస్తోంది. ఇది కొత్త దేశాల్లో సామాజిక, ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. సమాజం మరియు ప్రపంచ సమస్యలు మనందరినీ ప్రభావితం చేస్తున్నాయి. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు, సంస్థలు మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి బాధ్యత వహించాలి. సమాజం ఆరోగ్యంగా, ప్రపంచం శాంతిగా ఉంటేనే జీవితం సుఖమయమవుతుంది.
1: ప్రాచీన కాలం నుండి ఆధునిక స్మార్ట్ ప్రపంచం వరకు మనిషి జీవన విధానం, విద్యా వ్యవస్థ, ఆరోగ్య రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, ఇలా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువతకు, విద్యార్థులకు, సమాజంలో ప్రతి ఒక్కరికి ఇవి తెలుసుకోవడం భవిష్యత్తు నిర్మాణానికి ఎంతో ఉపయోగకరం. ప్రాచీన కాలంలో విద్యా వ్యవస్థ గురుకుల పద్ధతిలో ఉండేది. గురువు వద్ద శిష్యులు నివసిస్తూ శాస్త్రాలు, కళలు, ధర్మం నేర్చుకునేవారు. తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఆధునిక కాలంలో స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు, AI, వర్చువల్ రియాలిటీ VR వంటి సాంకేతికతలతో విద్యారంగం విప్లవాత్మకంగా మారింది. భవిష్యత్తులో ప్రతి విద్యార్థి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డిజిటల్ పద్ధతిలో నేర్చుకునే అవకాశం వచ్చేలా ఉంది. ఆరోగ్య రంగంలో కూడా మార్పులు విశేషంగా వచ్చేశాయి. ప్రాచీన కాలంలో ఆయుర్వేదం, సిద్ధ వైద్యులు ప్రధానంగా ఉండేవి. ఆధునిక కాలంలో శాస్త్రీయ పరిశోధనలు, ఆధునిక వైద్య పద్ధతులు, రోబోటిక్ సర్జరీస్, టెలిమెడికేషన్స్ వంటి సాంకేతికతలు ఆరోగ్యాన్ని మరింత సులభతరం చేసేశాయి. యువతలో మానసిక ఆరోగ్యం, పోషకాహారం, వ్యాయామం వంటి వాటిపై భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందుతున్నాయి. పర్యావరణం విషయంలో ప్రాచీన కాలంలో ప్రకృతితో సమన్వయం అయి ఉండేది. ఆధునిక కాలంలో పరిశ్రమలు, పట్టణాల పెరుగుదల వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఇప్పుడు స్మార్ట్ సిటీస్, గ్రీన్ ఎనర్జీ, రీసైక్లింగ్ ఎనర్జీస్, పర్యావరణ పరిరక్షణ చర్యలు భవిష్యత్తు తరాలకు అవసరమవుతున్నాయి. యువత పర్యావరణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, AI, రోబోట్స్, డ్రోన్స్, అంతరిక్ష పరిశోధనలు మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. భవిష్యత్తులో స్మార్ట్ హోమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అంతరిక్ష ప్రయాణాలు సాధారణమైపోతాయి. ఆర్థిక రంగంలో ప్రాచీన కాలంలో వ్యవసాయం, వాణిజ్యం ప్రధానంగా ఉండేవి. తర్వాత పరిశ్రమలు, గ్లోబల్ ట్రేడ్, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ కల్చర్, గిగ్ ఎకానమీ వంటి మార్పులు చోటు చేసుకున్నాయి.
2: మీరు ఇంతవరకు యువవాణి యువజన్ల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే జాగృతి శర్మ. विदेश मंत्रालय ने कहा है कि नई दिल्ली में 18वें ब्रिक्स शिखर सम्मेलन से अलग प्रधानमंत्री नरेंद्र मोदी और चीन के राष्ट्रपति शी जिनफिंग के बीच बैठक के दौरान कई मुद्दों पर चर्चा हुई. नई दिल्ली में विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने ये जानकारी दी.
4: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और 3 पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
3: जैश ए मोहम्मद के सरगना मसूद अजहर पर 70 लाख रुपए के पुरस्कार के पाकिस्तान की घोषणा पर श्री जायसवाल ने कहा कि इस तरह के दिखावे नए नहीं हैं.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా పలు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్

0: వేదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా అభ్యర్థులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ భవిష్యత్ పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. 2024లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే రాష్ట్రానికి అదనంగా 2,25,000, తెలంగాణకు 1,25,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడిస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకొని ఎలకేట్ చేశారు. ఆ విధంగా ఎలకేట్ చేసినప్పుడు ఒరిజినల్ గా ఆంధ్రాకి 74,000, అదేవిధంగా తెలంగాణకి 74,000 అప్రాక్సిమేట్గా హౌసెస్ ఎలకేట్ అయినాయి. సో 2 తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది.
0: రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మృతి చెందారు. విశాఖపట్నంలో ఈరోజు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పీఎం ఉషా పథకం కింద 3,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కళాశాలలో మొత్తం 5 కోట్ల రూపాయలతో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 100కు పైగా కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఉషా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట ప్రభుత్వం 40% వాటాను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించనుంది. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మానవహారంలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించనున్నారు. టీటీడీ పండితులు నిన్న రాత్రి అంకురార్పణ నిర్వహించగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలకు బయలుదేరారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం గాయత్రి నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8:40 విఐపీ క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9:15 గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే 9:35

0: వరకు ఎస్వి మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి వాహన సేవ విశేషాలను ప్రత్యక్షంగా వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి 23వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇళ్ల వద్ద నుంచే ఆకాశవాణి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, పండితుల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విని తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల క్షేత్రం కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని రాంబగీచట్టు అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమాన్ని మీడియా భక్తుల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి భక్తుడికి బ్రహ్మోత్సవ వైభవం తెలిసేలా ప్రసారాలు చేయాలన్నారు. ఈ మీడియా సెంటర్ ద్వారా మీడియా ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వారు వెల్లడిస్తూ,
1: పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు అంగి ఉన్నది. నిన్నటి దక్షిణాంతర కర్ణాటక, నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
0: దేశ అభివృద్ది, సాంకేతిక పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఐటి డీన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటిలో ఈరోజు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యా ప్రతిపాదితం యత్ ఖాతి ప్రదేశే వాణిజ్యిక పోతానాం సాముద్రిక యాత్రిణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యీకరణం భారతాయ అస్వీకార్యమస్తి. రక్షామంత్రి రాజనాథ్ సింహ రక్షాక్షేత్రే ఆత్మనిర్భర్తాం ప్రాప్తుం సశస్త్ర బలానాం రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థాయాః తథా ఉద్యోగ జగతః మధ్యే అధిక సహకారస్య ఆహ్వానం కృతవాన్. ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ, హర్యాణా, రాజస్థాన్, దిల్లీ చేత్యేతేషాం ముఖ్యమంత్రిభిః యమునానద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనా సంబద్ధే సంధౌ హస్తాక్షరాణి కృతాని. अमेरिकायाः न्यायालयेन वैदेशिक छात्राणां वार्ताहराणां च कृते ट्रम्प प्रशासनेन निर्धारितेषु नूतन पारगमनानुमतिपत्र नियमेषु प्रतिबन्धः स्थापितः। अपि च पुरुष क्रिकेट क्रीडायां भारतम् अद्य सायं नवदिल्ल्याम् अफगानिस्तानं विरुध्य द्वितीयायां 20-20 अन्ताराष्ट्रिय स्पर्धायां क्रीडिष्यति। अथ वार्ताः विस्तरेण। नवदिल्ल्याम् आयोजितस्य 18तमस्य ब्रिक्स शिखर सम्मेलने प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना चीनदेशस्य राष्ट्रपतिना सह वार्तालापः कृतः इति विदेशमन्त्रालयेन संसूचितम्। नवदिल्ल्यां साप्ताहिक वार्ताहर सम्मेलनस्य समये मन्त्रालयस्य प्रवक्ता रणधीरजायसवालः अवदत् यत् तयोः वार्तालापस्य समये प्रधानमन्त्री सबलं प्रतिपादितवान् यत् उभौ पक्षौ परस्परं मूलचिन्ताविषये संवेदनशीलतां दर्शयितव्यम्। ओमानस्य तटसमीपे वाणिज्यिकपूतस्य MTL गैया इत्यस्य उपरि कृते आक्रमणसम्बन्धि प्रश्नस्य उत्तरं ददन् श्रीजयसवालः उक्तवान् यत् अस्मिन् प्रदेशे वाणिज्यिकपोतानां समुद्रीयकर्मकराणां नागरिकाणां तथा नागरिकमूलसंरचनायाः लक्ष्यीकरणं भारताय अस्वीकार्यमस्ति। पाकिस्तानद्वारा जैश ए मोहम्मद संघटनस्य प्रमुखाय मसूद अजहर इत्यस्मै पाकिस्तानस्य 70 लक्ष रूप्यकाणां पारितोषकस्य घोषणासम्बन्धि प्रश्नस्य उत्तरं ददन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीरजायसवालः उक्तवान् यत् पाकिस्तानस्य एतादृशानि कौशलानि जनवञ्चनायाश्च प्रयत्नाः नूतनाः न सन्ति। भारतं पूर्वमपि एतादृशान् प्रयत्नान् दृष्टवान् अस्ति। श्रीजायसवालः उक्तवान् यत् पाकिस्तानं केवलं घोषणाः न कृत्वा दृढकार्याणि कुर्यात् यतः एतादृश्यः घोषणाः अन्ततः निष्फलाः एव भवन्ति। रक्षामन्त्री राजनाथसिंहः अद्य उक्तवान् यत् भारतं रक्षाक्षेत्रे आयातेषु आश्रितं न भवेत् अपितु आत्मनिर्भरतादिशि अग्रे गच्छेद् इति सुनिश्चेतुं प्रशासनेन विविधाः उपायाः कृताः सन्ति। सः बलं दत्तवान् यत् रक्षाबलानाम् अनुसन्धानविकाससंस्थानां तथा उद्योगजगतः मध्ये निर्बाधसहकारेण आत्मनिर्भरता प्राप्तुं शक्यते। असौ प्रौद्योगिकीं शीघ्र स्वीकरणाय तथा भारतस्य रक्षानिर्माण पारिस्थितिकी तन्त्रस्य सुदृढीकरणाय अधिकसंवादस्य सह विकासस्य सह उत्पादनस्य च आवश्यकतायां बलं दत्तवान्। नवदिल्ल्याम् ऐषमः रक्षानुसन्धान विकास संघटन उद्योग समन्वय उपवेशनं विमर्श इत्येतं सम्बोधयन् श्रीसिंहः उक्तवान् यत् रक्षानुसन्धान विकास संघटन संस्थया युद्धविमानेभ्यः आरभ्य पण्डुब्बीपर्यन्तम् अथ कृत्रिम बुद्धिमत्तापर्यन्तं च विविधेषु क्षेत्रेषु स्वकीयाः क्षमताः प्रदर्शिताः सन्ति। रक्षामन्त्री उक्तवान् यत् विगतेषु कतिपयेषु वर्षेषु रक्षाक्षेत्रे कृताः परिष्काराः अभूतपूर्वाः सन्ति तथा अनेके महत्वपूर्णाः निर्णयाः स्वीकृताः येन अस्मिन् क्षेत्रे व्यापक परिवर्तनं जातम्।
3: EDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है। IDEX ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं। अब DRDO और इंडस्ट्री की पार्टनरशिप केवल प्रोडक्शन तक ही सीमित नहीं रहनी चाहिए। रिसर्च, डिजाइन, टेस्टिंग, सर्टिफिकेशन और मैन्युफैक्चरिंग की पूरी वैल्यू चेन में साझेदारी हमें बढ़ानी हो।
2: उत्तर प्रदेश, उत्तराखंड, हिमाचल प्रदेश, हरियाणा, राजस्थान, दिल्ली चेत्येतेषां नगराणां मुख्यमन्त्रिभिः अद्य यमुना नद्याः पुनरुद्धाराय किशाऊ बहुउद्देशीय बन्ध परियोजना सम्बद्धे सन्धौ हस्ताक्षराणि कृतानि। नवदिल्ल्यां केन्द्रीय गृहमन्त्रिणः अमितशाहस्य उपस्थितौ अस्मिन् सन्धौ हस्ताक्षराणि जातानि। अस्मिन् अवसरे केन्द्रीय जलशक्ति मन्त्री CR पाटिलः, केन्द्रीय गृहसचिवः, केन्द्रीय जल संसाधन सचिवः तथा सम्बद्ध राज्याणां मुख्यसचिवाश्च उपस्थिताः आसन्। अस्य वर्षस्य जून मासे केन्द्रीय गृहमन्त्री एतेषां राज्याणां मुख्यमन्त्रिभिः सह अस्मिन् विषये उपवेशनस्य अध्यक्षतां कृतवान्। तस्मिन् उपवेशने निर्णीतं यत् किशाऊ बहुउद्देशीय बन्ध परियोजना

0: పల్లెసీమలు. బాలవిహార్.
1: భవానీపురం శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కార్యక్రమం. అందరికీ నమస్కారం.
2: చిగురుబాడి వరప్రసాద్ గారు స్థాపించిన చిగురుబాడి శ్రీకృష్ణవేణి స్కూల్ భవానీపురం నుండి పాఠశాల విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పడానికి ఆశ్రిత వస్తుంది.
3: నా పేరు ఆశ్రిత. నేను 8వ తరగతి చదువుతున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈయన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రజాతుల వారితో

0: ఎన్నో అవమానాలు అనుభవించి చివరకు జాతిరత్నమై అందరి మనలను అందుకున్నారు. అతడు మన భారతదేశపు రాజ్యాంగకర్త, బడుగు జీవుల పాలిట ఆయన భాగ్యదాత. చిన్నతనంలో అమ్మను కోల్పోయి బంధువుల ఇంట పెరిగి ఎన్నో కష్టాలు అనుభవించాడు. కోట్లాది జనుల పాలిట దేవుడిగా పుట్టిన యోధుడు పేరుగాంచిన నేత, ఆయనకి మన భారత జాతి శాశ్వతంగా రుణపడి ఉండును.
1: ధన్యవాదాలు ఆశ్రిత.
2: ఇప్పుడు మన ప్రథమ రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పడానికి బాజీ వస్తున్నాడు.
3: భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మన మొట్టమొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఈయనది. కల్మషమంటని గాంధీయవాదిగా కద్దరు టోపీకి గణిత తెచ్చి మంచి రాజనీతిజ్ఞుడై నిత్యము దేశ ప్రగతిని కాంక్షిస్తూ బ్రతికి ఉండగానే భారతరత్న బిరుదును అందుకున్న చిరయాశస్వి ఈ చిరంజీవి. విద్యార్థి దశలోనే ఉద్యమ స్ఫూర్తితో ఎదిగి జాతీయ సంగ్రామంలో నేతలతో కలిసి పలుమార్లు జైలు జీవితాన్ని కూడా గడిపారు. అటువంటి రాజేంద్రుడిని ఈ మానవాళి ఎప్పటికీ మరిచిపోదు. ఈయన జన్మస్థలం బీహార్ రాష్ట్రం.
1: ఇప్పుడు పాడరావో తెలుగువాడ అంటూ మన ముందుకి వస్తున్నారు లావణ్య, గాయత్రి, పూజిత, వైష్ణవి.
4: పాడరావో తెలుగువాడా.

0: సందున ముడిచి కులికిన కృష్ణవేణి హేలుగా రత్నాలు సీమును ఒలలాడిన తుంగభద్ర సొగసు గూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్చెను తెలుగు వారికి పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా ఓ తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము.
1: ధన్యవాదాలు. ఇప్పుడు వీరనారి అయిన విజయలక్ష్మి పండిత్ గారి గురించి చెప్పడానికి శ్రీకర్ వస్తున్నాడు.
2: విజయలక్ష్మి పండిత్ ఆగస్టు 18, 1900 జన్మించారు. ఆమె సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త మరియు దౌత్యవేత్త. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఈమె జవహర్లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధిగాంచింది. 1962 నుంచి 1964 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసింది. భారత స్వాతంత్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలను కారాగార శిక్షలను సైతం లెక్క చేయకుండా తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వీర వనితలందరిలో విజయలక్ష్మి పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం కాశ్మీరు. కాశ్మీరు పేరు వినని వారు మనలో చాలా అరుదు. ప్రకృతి అందచందాలు, అంతకు మించిన వాతావరణం, పచ్చని పచ్చిక బయళ్ళు చూడాలంటే కాశ్మీరులోనే చూడాలి. కాశ్మీరు భూలోక స్వర్గం. నెహ్రూ వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి ఢిల్లీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మోతీలాల్ను చిన్నతనం నుంచి విదేశీ నాగరికత, వారి ఆచార వ్యవహారాలంటే మక్కువ. ఇంట్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు, వారిని సక్రమంగా పెంచేందుకు ఆంగ్లేయ వనితలే ఉండేవారు. ఈమె డిసెంబర్ 1, 1990 మరణించారు. జై హింద్.
3: ధన్యవాదాలు శ్రీగారి. ఇప్పుడు మనల్ని నవ్వించడానికి చక్కటి హాస్య కథతో వస్తున్నాడు ఫరీద్.
4: నా పేరు ఫరీద్. నేను 9వ తరగతి చదువుతున్నాను. అనగనగా ఒక ఊళ్ళో గుడ్డు ఉల్లిపాయ ఐస్ క్రీమ్ నివసించేవి. అవి మంచి స్నేహితులు. ఒకరోజు ఈ ముగ్గురు గుడికి వెళ్తున్నారు. అక్కడకు వెళ్ళి స్నానం చేస్తారు. ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ గుడ్డు ఏడుస్తాయి. తరువాత ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. తిరిగి వెళ్ళేటప్పుడు గుడ్డు ఒక మెట్టు దిగలేక జారి పడిపోయి చనిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా, ఐస్ క్రీమ్ చనిపోయినప్పుడు నేను గుడ్డు ఏడ్చాం, గుడ్డు చనిపోయినప్పుడు నేను ఏడ్చాను, మరి నేను చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు అని అడిగింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ బాధపడకు, అక్కడ ఉల్లిపాయలు కోస్తున్న మహిళల బుట్టలలో వెళ్ళి కలిసిపో, నిన్ను కోసేటప్పుడు వాళ్ళ కంట్లో నుంచి నీరు కారుతుంది అని చెప్తారు. ఆ ఉల్లిపాయ అలాగే చేసిద్ది. ఉల్లిపాయను కోస్తున్న వారి కంట్లో నుంచి కన్నీళ్లు కారుతాయి.
5: నా పేరు ఎస్కే లక్కీ గౌస్. ఒకరోజు 3 మనుషులు ఫారెన్ నుంచి వచ్చారు. 3 మాటలు నేర్చుకుని వస్తారు. మొదటోడేమో మేము ముగ్గురం, రెండోడేమో మా ఆనందం కోసం, 3 అబ్బాయి ఏమో ఆలస్యం ఎందుకు. ఒకరోజేమో ఒక దొంగ ఒక మనిషిని హత్య చేసి పారిపోతాడు. అప్పుడేమో పోలీసులు

0: వచ్చి అడుగుతారు ఎవరు చేశారంటే మేము ముగ్గురం అన్నాడు. ఎందుకు చేశారంటే మా ఆనందం కోసం అన్నాడు. పోలీస్ స్టేషన్ వెళ్దాం పదండి అంటే ఆలస్యం ఎందుకు అన్నాడు.
1: ఇప్పుడు 9వ తరగతి విద్యార్థిని అయిన ఎన్ఎల్ గాయత్రి ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చెప్తుంది.
2: టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 జన్మించారు. ఈయన సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు ఆయనే ప్రకాశం పంతులు గారు. 1940-50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం గారు ఒకరు. ఈయన మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అనే పేరు పొందారు. ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు. ఆయన 11వ ఏటనే తన తండ్రి మరణించడంతో తన తల్లి పిల్లలను తీసుకుని ఒంగోలు చేరింది. పూటకూల వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్లలో వారాలకు కుదిరాడు. ఈయన ఎన్నో లక్షలు సంపాదించారు కానీ ఆ యావదాస్తిని దేశ సేవకు మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రకాశం పంతులు గారు 20 May 1957 మరణించారు.
3: ధన్యవాదాలు గాయత్రి. ఇప్పుడు 7వ తరగతికి చెందిన దివ్య మరియు తులసి ఒక పాట పాడుతారు.
4: స్త్రీలు కన్న తల్లిరా వరాల కల్పవల్లిరా, స్త్రీలు కన్న తల్లిరా వరాల కల్పవల్లిరా, సాటి లేని ధరణిలోన మేటి భరత మాతర, సాటి లేని ధరణిలోన మేటి భరత మాతర, పాడి పంట కరువు లేక నాడు నేడు పెరుగునురా, పాడి పంట కరువు లేక నాడు నేడు పెరుగునురా, తెలివితోను చెలిమితోను నలు దిశలా వెలుగునురా, తెలివితోను చెలిమితోను నలు దిశలా వెలుగునురా, స్త్రీలు కన్న తల్లిరా వరాల కల్పవల్లిరా, సాటి లేని ధరణిలోన మేటి భరత మాతర, ఆర్య ఋషుల ఆత్మబలం ఆది కవుల మనోబలం, ఆర్య ఋషుల ఆత్మబలం.

0: నేటి భరత మాతర.
1: ధన్యవాదాలు. ఇప్పుడు 8వ తరగతికి చెందిన విద్యార్థులు పవిత్ర మనీష ఒక చక్కని దేశభక్తి గేయాన్ని పాడతారు.
2: తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేకల చుట్టుకొని

0: మాటనే కొలిచెదమ భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమ ఇక జీవనయానం చేయుదమ.
1: ఒకరోజు నాన్ స్టాప్ బస్ వెళ్తుంది రోడ్ మీద. రోడ్ క్రాస్ చేస్తున్నారు పిల్లలు. నాన్ స్టాప్ బస్ అని ఎక్కడ బ్రేక్ వేయకూడదని పిల్లలను గుర్తిచ్చేస్తారు. బస్ లో నుంచి డ్రైవర్ తీసేస్తారు ఉద్యోగంలో నుంచి. పడవ డ్రైవర్ అవుతారు. పడవ మధ్యలో ఆగిపోతే సముద్రంలో మామూలుగా రోడ్డు మీద బండ్లు ఎక్కడ ఆగిపోతే అందరినీ దిగి నెట్టిస్తారని పడవలో ఉన్న వాళ్ళు అందరూ సముద్రంలోకి నెట్టేసి ఒడ్డుదాకా నెట్టుకుంటారండి అని చెప్తారు. అప్పుడు పడవ ఉద్యోగం కూడా పెద్ద హెలికాప్టర్లో వెళ్తారు. హెలికాప్టర్లో వెళ్ళి అప్పుడు బాగా చలిగా ఉంది అనుకుని ఏసీ ఆఫ్ చేస్తారు. ఇంకా చలి పడుతుందని పైన ఫ్యాన్ తిరుగుతుందని హెలికాప్టర్ ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తారు. అప్పుడు కింద పడి పెద్ద హెలికాప్టర్ చచ్చిపోతారు అందరూ.
2: దేశభావి నిర్ణేతలు విద్యార్థులే కాబట్టి ఈ చిన్నారులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి తెలిసింది చెప్పారు.
3: మీరు ఇంతవరకు భవానీపురం శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు వారి చిట్టిపొట్టి మాటలతో పాటలతో కథలతో దేశ సేవ చేసిన వీరుల కథలను విన్నారు. ధన్యవాదాలు.

0: వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.
1: ఈనాటి పల్లెసిమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాల గురించి తెలుసుకుందాం. మొక్కలు ఆహారాన్ని ధాతువులు లేదా సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. వీటిని పోషకాలు అని అంటాము. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ముఖ్య పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉపపోషకాలుగాను, జింకు, రాగి, ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్ మొదలైనవి సూక్ష్మ పోషకాలుగాను విభజించారు. నిరంతరం పంటలు పండిస్తున్న కారణంగా క్రమంగా భూమి నుండి పోషకాలు త్వరితంగా ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి మొక్కలకి లభ్యమయ్యే విధంగా పోషకాలను అందించాలి. మొక్క జీవనక్రియలలో ప్రతి పోషకం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని వేరొక పోషకం చేయలేదు. ఒక పోషక లోపాన్ని వేరొక పోషకంతో భర్తీ చేయలేము. మొక్క తీసుకునే పరిమాణాన్ని బట్టి ముఖ్య, ఉప, సూక్ష్మ పోషకాలుగా విభజించారు. కానీ వాటి ప్రాధాన్యత, ఆవశ్యకతల్లో తేడాలేవు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు తగిన సమయంలో కావలసిన పరిమాణంలో లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉన్నప్పుడు పైరు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది.

దీనివల్ల మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా స్థూల పోషకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని, ఇది మొక్కకి కావలసిన ముఖ్య పోషకాలలో మొదటిది, ముఖ్యమైనది. పైరుకు దీని అవసరం మొదటి నుండి చివరి వరకు కూడా ఉంటుంది. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్ రూపాల్లో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం ముఖ్యంగా పైరు పెరుగుదల మీద దుబ్బు చేయడంలోనూ కొమ్మలు తొడగడంలోనూ ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం త్వరితంగానూ స్పష్టంగానూ కనిపిస్తుంది. నత్రజని వేయడం వల్ల ఆకులు ముదురు ఆకుపచ్చని రంగుతో ఆరోగ్యంగా కనిపిస్తాయి. తగినంత నత్రజని ఉన్నప్పుడు మిగిలిన పోషకాలు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే నత్రజని మొక్కకు ప్రాణంతో సమానం. అధికంగా వేసినప్పుడు పూతకు ఆలస్యంగా వచ్చి పంటకాలం పొడిగించబడుతుంది. తాలు గింజల శాతం అధికం కావడం, చీడపీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నత్రజని లోపించినప్పుడు పెరుగుదల నెమ్మదిగాను, మొక్క పొట్టిగా ఉండిపోవడం, ఆకులు పాలిపోయి పసుపచ్చగా మారడం, ఫలసాయంలో మాంసకృతుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుండి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపుగా మారిపోయి ఎండిపోయి రాలిపోవడం, పూత బాగా తగ్గి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇక భాస్వరం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికాంల లవణముల రూపంలో తీసుకుంటాయి. వేళ్ల పెరుగుదలకి, పూత కాడ గింజ కట్టడానికి భాస్వరం తోడ్పడుతుంది. పైరు దుబ్బు చేయడానికి, మొక్క శాఖోపశాఖలుగా గుబురుగా పెరగడానికి, భూమిలో గల సేంద్రియ పదార్థాలు బాగా చివకడానికి ఉపయోగపడుతుంది. త్వరగా పక్వానికి వస్తుంది. భాస్వరం తగినంతగా ఉంటే నత్రజని ఎక్కువైనందువల్ల పైర్లలో కలిగే దుష్ఫలితాలు కొంతవరకు అరికట్టచ్చు. నేలకు భాస్వరం మరింత ఎక్కువైతే జింక్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కాబట్టి పూర్తి మోతాదును పైరు మొదటి దశలో ఒకేసారిగా వేసి నేలలో కలిసేటట్లుగా చేయాలి. పైరు 20% పెరిగే సమయానికి 50% భాస్వరాన్ని తీసుకుంటుంది. భాస్వరం లోపించినప్పుడు మొక్క పెరుగుదల, పిలకలు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేళ్ల పెరుగుదల బలహీనంగా ఉంటుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసినట్లుగా ఉంటాయి. పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యమవుతుంది. పళ్ళు గింజలు విత్తనాలు అభివృద్ది కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భాస్వర లోపం వల్ల పంట పూర్తిగా నష్టపోవచ్చు. ఇక పొటాషియం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు పొటాషియం రూపంలో తీసుకుంటాయి. పైరుకు ఆరోగ్యం దృఢత్వం దీనివల్ల చేకూరుతుంది. పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు తెగుళ్లకు లంగునీయదు. శాఖీయ భాగాలను కాండాన్ని బలపరిచి నేలపై వాలిపోనీయదు. గింజకట్టు పూర్తిగా బరువుగా ఉండి నాణ్యత పెరుగుతుంది. పొటాష్ లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపుపచ్చగా మాడిపోతాయి. ఆకు కొనలు గోధుమ రంగుగా మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. త్వరితంగా చీడపీడలకు లోనవుతాయి. తక్కువ నాణ్యత గల పంట తక్కువ దిగుబడి వస్తుంది. పళ్ళు కూరగాయల పంటల్లో రంగు రుచి వాసన రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గిపోతుంది. ఇక ఉప పోషకాల విషయానికి వచ్చినట్టయితే కాల్షియం, ఈ పోషకాన్ని మొక్క కాల్షియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఇది మొక్క వృద్ధి చెందడానికి, వేళ్లు బాగా గట్టిపడ్డానికి, గింజ కట్టడానికి తోడ్పడుతుంది. ఇది లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకుని వంకర్లు తిరుగుతాయి. సైజు కూడా మామూలు కన్నా చిన్నవిగా మారుతాయి. ఆకుల కొనల నుండి

0: ఇది సులభంగా నీటిలో కొట్టుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. దీని ఆవశ్యకత మొక్క పెరుగుదల నిర్వహణలో నత్రజనిలాగా ఉంటుంది. నత్రజని స్థిరీకరింపచేసే సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి గంధకం తోడ్పడుతుంది. గంధకం లోపించినప్పుడు లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోయినట్టుగా కనిపిస్తాయి. కాండం సరిగ్గా పెరగదు. మొక్క సన్నగా పొట్టిగా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పూత రావడం ఆలస్యమవుతుంది. పప్పుజాతి పైర్ల వేళ్లకు ఉండే బుడిపల సంఖ్య తగ్గిపోతుంది. గంధక లోప లక్షణాలు దాదాపు నత్రజని లోప లక్షణాలని పోలి ఉంటాయి. ఇక మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే జింక్. ఈ పోషకాన్ని మొక్కలు జింక్ ధాతు రూపంలో తీసుకుంటాయి. మొక్క ఎదుగుదలకు కావలసిన హార్మోన్లు తయారు కావడానికి నత్రజని భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి ఈ పోషకం ఉపయోగపడుతుంది. జింక్ లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుగా మారడం, ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, మొక్కలు గిడిసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, పూత ఆలస్యం కావడం జరుగుతుంది. మొక్కలు రాగి పోషకాన్ని రాగి ధాతువు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారీలో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎంజైముల చర్యలో రాగి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక మొక్కలో రాగి లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసినట్టుగా ఉండడం, ఆకుల కొనలు పసుపుగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోవడం, ఆకుల మీద గచ్చకాయ రంగు లేదా నీలిరంగు మచ్చలు ఏర్పడడం, కంకుల్లో గింజలు పూర్తిగా ఏర్పడక చిన్నవిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక మొక్కకి ఇనుము యొక్క ఆవశ్యకతను గనక మనం చూసినట్టయితే ఇది ఇనుము ధాతువు రూపంలోనే మొక్క తీసుకుంటుంది. ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇది చాలా ప్రధానమైనది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్ల తయారీకి సహాయపడుతుంది. ఈ ఇనుపధాతు లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులోని పచ్చని పదార్థం కోల్పోతుంది. ఈనెల మధ్య భాగం పసుపుగా మారుతుంది. దీనిని ఐరన్ క్లోరోసిస్ అంటారు. ఈ ఇనుపధాతు లోపం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోతాయి. లోప లక్షణాలు లేత ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మొక్కలు మ్యాంగనీస్ ని మ్యాంగనీస్ ధాతు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారు కావడంలో ఇనుముతో పాటు మ్యాంగనీస్ కూడా తోడ్పడుతుంది. ఎంజైమ్లను ఉత్తేజపరిచి నత్రజని జీవక్రియ చురుగ్గా జరిగేటట్టుగా చేస్తుంది. ఇక మొక్కల్లో ఈ మ్యాంగనీస్ ధాతు లోపాన్ని గనక మనం గమనించినట్టయితే ఇది ఇనుప ధాతు లోప లక్షణాలనే పోలి ఉంటాయి. రెండింటిలోనూ ఆకులు ఈన మధ్య భాగాలు పసుపు రంగుగా మారుతాయి. అయితే ఈనెలు ఈనెల దగ్గర ఉన్న ఆకు భాగము ఆకుపచ్చగా ఉన్నప్పుడు మ్యాంగనీస్ లోపంగాను, పసుపు రంగుగా ఉన్నప్పుడు ఇనుపధాతు లోపంగాను గుర్తించాలి. మొక్కలు బోరాన్ పోషకాన్ని బోరేట్ రూపంలో తీసుకుంటాయి. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలో, మొక్క నీటి అవసరాలు తీర్చడంలో బోరాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 7:15 కిసాన్ వాణి. ఆహారంలో ఆరోగ్యంలో చిరుధాన్యాల ప్రాధాన్యత అంశం గురించి వనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఏడు 7:45 వికసిత్ భారత్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ చరణ్. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో టి నవీన్ కుమార్ గారి స్వీయ కవితలు వినవచ్చు. 8:15 చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్. 9:30 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూ.

0: సూదన్ గారు, శ్రీపి వెంకట చలపతి గారు. 10 గంటలకు ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: అందరికి సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే
3: ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు.
1: మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారి అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.
0: ఫిలింగ్ గీతం వింటారు.

నేను లోకల్ ఈ చిత్రానికి కపిల్ సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల

0: వరకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: टीडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत कोन्नेळ्ळुगा रक्षण रंगंलो विनूत्न संस्करणलु वच्चायनि अनेक कीलक निर्णयालु तीसुकुन्नामनि मंत्री तेलिपारु. रक्षण रंगंलो भारत దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావితరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
2: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో ఎంటీఎల్ గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై

0: దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ ఉత్తరాఖండ్లోని ఔలీ, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరుదేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్టేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్టేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: నమస్కారం, కిసాన్ మణి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుగా రైతుకు ప్రశ్న, అనంతరం ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త

0: శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం, తదనంతరం సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, చివరగా రైతు ప్రశ్నకు జవాబు. మరి ముందుగా రైతుకు ప్రశ్న.
1: రైతు సోదరులకు ఈనాటి ప్రశ్న.
0: పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఏవి? ప్రశ్న మరోసారి, పాడి పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఏవి? ఇప్పుడు వినండి, ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర. ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయం.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి అపర్ణ గారు ఉన్నారు. వీరు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో గృహ విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, శ్రీమతి పి అపర్ణ గారు.
3: నమస్తే అండి.
2: మరి ముఖ్యంగా అండి, ఇటీవలి కాలంలో గృహ విజ్ఞాన శాస్త్రం పరిధులు పెరిగాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడర్నైజేషన్ వచ్చినాక సివిలైజేషన్ అని చెప్పి, మళ్ళీ అర్బనైజేషన్ అని చెప్పి, తర్వాత ఈ ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఎక్కువగా జంక్ ఫుడ్స్ పైన ఆధారపడతా ఉన్నారు. దానివల్ల ఏమైందంటే, భారతదేశంలో ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడికి ఈ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా చూస్తే చిరుధాన్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు చూస్తే చిరుధాన్యాలు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా చిరుధాన్యాలపైనే మళ్ళీ ఆధారపడదు. అంటే ఇదివరకట్లో మన పూర్వీకుల కాలంలో, తాతల కాలంలో, ముత్తాతల కాలంలో ఓ రాగి సంకటి, అంబలి, వీటి మీద మనము ఆధారపడి ఉండేవాళ్ళము. కొర్రన్నము, మరి ఇప్పుడు కొర్రన్నం అనేదే తినట్లేదు మన వాళ్ళు. ఈ కొర్రలు, సజ్జలు, జొన్నలు, సామలు, ఇవన్నీ అరకలు, ఇవన్నీ తెలిసేటివి కాదు మనకు. ఎవరికి సామాన్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. మన పూర్వీకులకైతే తెలుసు, మన తండ్రులకు, తాతలకు, ఆ జనరేషన్ వాళ్ళకైతే తెలుసు. మరి ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. అసలు పోషకాహారం అంటే ఏంటో తెలియజేయండి ముందుగా.
3: మనం ఇప్పుడు పోషకాహారం అంటే ఏంటో తెలుసుకుందామండి. యాక్చువల్గా ఏంటంటే, మనం ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉంటేనే దాన్ని మనము పోషక ఆహారం అని అంటామండి. పోషక పదార్థాలు అవసరమైన దాన్ని బట్టి ఉంటాయి. అంటే మనం రోజు చేసుకునే పనిని బట్టి కూడా ఉండొచ్చు. పెరిగే పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లలో పోషక ఆహారాలు అవసరాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి 7 రకాల పోషక ఆహారాలు మనకు నిత్య జీవితంలో అవసరమవుతుందండి. అవి ఏమి ఉంటాయి అంటే, పిండి పదార్థాలు, మాంసాకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ఎంజైమ్లు మరియు పీచు పదార్థాలు. ఇవన్నీ మనకు ముఖ్యంగా రోజువారి ఆహారంలో కంపల్సరిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి.
2: 7 పదార్థాలు
3: ఖచ్చితంగా మనకు తీసుకోవాల్సిందే, కంపల్సరీ తీసుకోవాలి. ఈ పోషకాలు హెచ్చు తగ్గుల వలన కూడా మనకు పోషకాల లోపం అనేది ఏర్పడుతుందండి.
2: అంటే సరైన సమపాలలో తీసుకుంటేనే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత దాన్నే పోషకాహారం,
3: దీంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకు పోషకాహారాలు అనేటివి కూడా మనకు వస్తాయండి. కాబట్టి మనము డైలీ రిక్వైర్మెంట్ అంటూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఎన్ని ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎన్ని విటమిన్స్ తీసుకోవాలి, ఇంత కాల్షియం తీసుకోవాలి, ఇంత ఐరన్ తీసుకోవాలి అనేది మనకు ఒక ఇదిగా, ఒక డైట్ ఇది ఉంటుందండి. దీని ప్రకారం మనము రోజువారి ఆహారంలో తీసుకొని అది మీట్ అవ్వాలి. మనము అది మీట్ అవుతే మనకు పోషక ఆహార లోపాలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ పోషక లోపాలు వల్ల చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు, యుక్త వయసులో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు, దీనివల్ల ఈ పోషక లోపాలు వీళ్ళకి ఎక్కువగా వస్తున్నాయండి. ముఖ్యంగా మహిళలకు. మహిళలకు ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో చూస్తే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది.
2: చాలా వరకు మధ్య వయస్కులైన మహిళలు ముఖ్యంగా ఈ కాల్షియం సమస్యతో ఇబ్బంది పడతా ఉంటారు. నడుము నొప్పి అని చెప్పి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, ముఖ్యంగా తల్లు చాలా వరకు ఇబ్బందులు పడతా ఉంటారు. మరి కాల్షియం ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉంటారు.
3: అవునండి, ఇది కాల్షియం లోపం వల్ల ముఖ్యంగా మహిళల్లో, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల వాళ్ళకి టైం ఉండకపోవడము, ఇంట్లోనే పనులు చూసుకోవడము, లేకపోతే ఆచారాల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మహిళలు పని ఒత్తిడికి లోనవుతూ దీనివల్ల లోప పోషణ అనేది ఎక్కువ కలుగుతుందండి. ఇందులో మహిళలకు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా మనము ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, తర్వాత డెలివరీ అయిన తర్వాత అయినా కానీ బాలింతల తల్లులు కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే తినే తిండి ఆహారంలో పోషక ఆహారం, కాల్షియం కంటెంట్ ఉండాలి, ఐరన్ కంటెంట్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే వాళ్ళ పోషక లోపం అనేది కొంతవరకు తగ్గుతుందండి.

0: దాంట్లో ఏంటంటే మనము చిరుధాన్యాలు, చిరుధాన్యాలు అనేటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
1: మరి చిరుధాన్యాలు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పారండి. ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు కాల్షియం లోపం అని. ఈ కాల్షియం లోపానికి నువ్వులు తింటే సరిపోతుంది, ఇక ఐరన్ లోపం అని కూడా చెప్పారు బాలింతల విషయంలో. మరి బెల్లం తింటే సరిపోతుంది, ఈ బెల్లం నువ్వులు ఉంటలు కూడా అందుకే చేస్తారు.
0: పూర్వకాలంలో ఇలా తినేవారండి. అవునండి,
1: ఒక ప్రతిదీ ఉండేది. చాలా చక్కని విషయం గుర్తు చేశారండి. మరి చిరుధాన్యాలు, చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు, అసలు చిరుధాన్యాలు ఏ అంటే ఏంటేంటో తెలియజేస్తారా అండి?
0: మెట్ట ప్రాంతాలలో మనకు చిరుధాన్యాలు పండించుకోవచ్చు అండి. మెట్ట ప్రాంతాలు అనేటివి మనకు చిరుధాన్యాలు అనుకూలంగా ఉంటది. చిరుధాన్యాల కోత అనంతరం మనము దీనిలోని యాక్చువల్ గా ఏంటంటే చిరుధాన్యాలు అనేటివి అందరికి తెలుసు, కానీ దాన్ని రుచికరంగా ఎలా చేసుకుని తినాలి అనేది ఎవరికి తెలియట్లేదు. అందుకే మనము చిరుధాన్యాలు అనేది అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మనం ఆహారంలో ఎందుకు తీసుకోవట్లేదు అంటే అవి రుచికరంగా ఉండకపోవడం. దీనికి మనం ఏం
2: చేస్తాం,
0: వాల్యూ అడిషన్ కొంచెం తయారు వీటిని మనము చిరుధాన్యాలు తక్కువ ఖర్చుతోనే మనకు దొరుకుతాయి. దీని కాస్ట్ మా అంటే ఒక 30 రూపాయల కేజీ అట్లా ఉంటాయి. ఏవైనా సరే, రాగులు గానీ జొన్నలు గానీ సజ్జలు గానీ ఏవైనా సరే, అంటే పొట్టు తీసినవి ఒకటి, పొట్టు తీయనివి ఒకటి. అలా ఇప్పుడు మార్కెట్ లో ప్రెసెంట్ గా చాలా దీనికి భూమి కూడా చాలా ఎక్కువ అయిపోయి మనకు బాగా మంచి మార్కెట్ లో కూడా మంచి అవైలబిలిటీ ఉందండి వీటికి. ఈ చిరుధాన్యాలు ఏంటంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ దీంట్లో పోషక ఆహార విషయంలోకి వస్తే మనం తినే రోజువారి బియ్యం కన్నా కూడా అధిక రేట్లు దీంట్లో బలంగా ఉంటాయండి. కాబట్టి మనం రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు తీసుకుంటే మంచిది.
1: ముఖ్యంగా చిరుధాన్యాల గురించి మీరు చాలా చక్కని విషయం తెలియజేశారండి. చిరుధాన్యాలతో మనం చాలా వంటకాలు చేయొచ్చు అని చెప్పారు. అంటే రుచికరమైన వంటకాలు ఉండవు కాబట్టి చిరుధాన్యాలతో చేసుకోవడం అంటే ఇదివరకట్లలాగా చేసుకోవడం తెలియదు, అందుకనే కనుమరుగా అవుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇంకొక ముఖ్య విషయం అండి, చిరుధాన్యాల్లోని పోషక విలువలు, అవి తింటే కలిగే లాభాలేంటో తెలియజేస్తారా?
0: తెలుసుకుందామండి. మనము చిరుధాన్యాల్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రోటీన్స్, ప్రోటీన్స్ ఏంటంటే వీటిని మాంసాకృతులు అని కూడా అంటారండి. మనం మన శరీరాన్ని నిర్మాణానికి తోడ్పడి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి. ఇదే కాకుండా పిల్లలకి, గర్భిణీ స్త్రీలలో కూడా వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ప్రోటీన్లు మనకు లభ్యమవుతాయి. కాల్షియం గురించి చూసుకుంటే మనం ఎముకల బలానికి ఉండేలా వచ్చేస్తుంది మనకు కాల్షియం. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎక్కువ మోతాదులో కాల్షియం అవసరం ఉంటుందండి. ఒక గ్లాసు రాగుల్లో ఉండే కాల్షియం మనకు దాదాపుగా 2 గ్లాసు పాలలో మనకు దొరుకుతుంది. 2 గ్లాసు పాలు ఈజ్ ఈక్వల్ టు 1 కాల్షియం రాగి జావ అండి. అట్లా తీసుకోవచ్చు మనము. ఇది కాకుండా దీంట్లో మనకు చిరుధాన్యాల్లో ఇనుము అనేది కూడా మనకు ఎక్కువ లభ్యం అవుతుంది. ఇనుము ఎక్కువ శరీరంలో ఎక్కువగా మనకు రక్తం తయారయ్యేలా చేస్తుందండి. ఐరన్ లోపం వలన రక్తహీనత వస్తుంది, కాబట్టి రక్తహీనత లోపం ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల నెలలో నిండకుండానే ప్రసవం కావడము, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము, పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లేకపోవడము, జ్ఞాపశక్తులు తగ్గిపోవడము మొదలైన నష్టాలు కలుగుతాయి. కాబట్టి మనము ఇనుము లోపం నివారించాలంటే సామలలో వరి బియ్యం కన్నా ఎక్కువ మనకు 5 రెట్లు ఇనుము దొరుకుతుందండి. ఇది కాకుండా మనము ఇప్పుడు మెగ్నీషియం అంటే మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి మనకు మెగ్నీషియం తోడ్పడుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బులు తీవ్రతను తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో వరి బియ్యం కన్నా ఎక్కువ మెగ్నీషియం మనకు లభిస్తుందండి. నియాసిన్ అనేది కూడా మనకు చిరుధాన్యాలలో దొరుకుతుందండి. ఇది ఏంటంటే మనకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనం చిరుధాన్యాలలో ఎక్కువగా తినడం వలన గుండె జబ్బులు మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది పీచు పదార్థం, ముఖ్యంగా మనకు చిరుధాన్యాల్లో దొరికేది పీచు పదార్థం అండి. ఈ పీచు పదార్థం వల్ల ఏంటంటే విరేచనాలు వంటి రోగాలు వచ్చినప్పుడు తొందరగా కోలుకునే శక్తిని ప్రసాదించడానికి మనకు చిరుధాన్యాలు అనేటివి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మనకు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం ఇలాంటివి ఉన్నప్పుడు మనం చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటే చాలా మంచిది. చిరుధాన్యాలు ఏంటంటే ముందుగా ఏంటంటే చిరుధాన్యాలు మనం కొంచెం తిన్నా ఎక్కువసేపు మనకు కడుపులో అంటే కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. ఎందుకంటే దీంట్లో ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా మనం కార్బోహైడ్రేట్స్ అనేటివి కొంచెం తక్కువలో ఉంటాయి కాబట్టి దీనికి ఏంటంటే తింటుంటే

0: టైం తక్కువ పడుతుంది, డైజెషన్ తక్కువ పడుతుంది కాబట్టి మనం కొంచెం తిన్న ఏంటంటే బాడీకి హెవీగా అనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు పోషకాలు కూడా మనకు దీంతో మనకు లభిస్తాయి. ఇది కాకుండా బి విటమిన్ చర్మాన్ని, జుట్టుని, కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుందండి. బి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి పిత్తాశయ క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా మనకు చిరుధాన్యాలు కాపాడుతాయి. అవి కాకుండా ఫాస్ఫరస్ కణాల పెరుగుదలకు, అంటే శరీరం పెరుగుదలకు తోడ్పడుతుందండి. నాడి వ్యవస్థ పనితీరుకి, పిండి పదార్థాలు శక్తిగా మారడానికి సహకరిస్తాయి మనకు ఈ చిరుధాన్యాలు. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుందండి. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో పెరుగుదల ఉపయోగపడుతుంది ఇది. ఇది సరిగ్గా లేకపోతే పిల్లలు లోప పోషణకు గురి అవుతారు. అట్లే కాకుండా తల్లులు ముఖ్యంగా, అంటే టైంకి డెలివరీ అవ్వకుండానే ముందుగానే డెలివరీ అవ్వడము, అట్లాంటివి మనకు ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల లోపం వల్ల మనకు ఇది అవుతుంది. ఇవి ఎక్కువ మనకు రాగులు, సజ్జల్లో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ మనకు దొరుకుతుంది. అంతేకాకుండా జింక్ అనేది పెరుగుదలకు, చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది మనకు చాలా అవసరం పడుతుందండి. శరీరంపై ఏర్పడిన గాయాలు త్వరగా మానాలంటే జింక్ మనకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి గర్భంతో ఉన్న స్త్రీలు జింక్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల పిండం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. సామల్లో మనకు ఇది పుష్కలంగా లభిస్తుందండి. ఇవి మనము చిరుధాన్యాలలో ఉన్న పోషక విలువలు.
1: చాలా చక్కగా వివరించారండి. ముందుగా చిరుధాన్యాల్లో పోషకాలు ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియని విషయము, అంటే తెలిసినా గానీ అవగాహన లోపము ఉంది, చాలా మందికి అవగాహన లేదు. మరి మీరు మాంసకృతులు చాలా బాగా ఉంటాయి అని చెప్పారు, వరి కన్నా దీంట్లోనే బాగా ఉంటాయి అన్నారు. ముఖ్యంగా మనది మెట్ట ప్రాంతము, మెట్ట జిల్లా కిందనే వస్తుంది. మరి వరి పండిస్తూ ఉన్నాం కానీ మరి పశ్చిమ ప్రాంతం మీరు పనిచేసే వైపు అయితే, బనవాసి వైపు, మరి టోటల్గా పశ్చిమ ప్రాంతంలో ఈ మెట్ట సాగే చేస్తూ ఉన్నామండి. ఈ మెట్ట సాగు చేసేటప్పుడు ఈ చిరుధాన్యాలైనటువంటి జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, అరకలు ఇవి చేసుకోవడం వల్ల, సాగు చేయడం వల్ల చాలా లాభాలు, లబ్ధి పొందుతామని చెప్పారు. ఆ లబ్ధి పొందడం కూడా ఎలాగా అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాంసకృతులు, అంటే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాల్షియం, ఒక గ్లాసు రాగి జావ తాగితే 2 గ్లాసుల పాలతో సమానం అని చెప్పారు. మరి పాలు కూడా విపరీతమైన ధరలో ఉన్నాయండి. మరి అటువంటి తరుణంలో రాగులు తాగడం మంచిదని చెప్పి తెలియజేశారు. ఇక ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత సమస్య చాలా వరకు ఐరన్తో అధిగమించవచ్చు అని చెప్పారు. ఈ ఐరన్ సామల్లో చాలా బాగా ఉంటుందని తెలియజేశారు. ఇక మెగ్నీషియం వచ్చేసి ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ బీపీ, రక్తపోటు, తర్వాత షుగర్, డయాబెటీస్ వీటితో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటీవలి కాలంలో చూస్తే 30-25 ఏళ్ళగా పిల్లలకే షుగర్, బీపీలు వస్తూ ఉన్నాయండి. అంటే వారి డైలీ యాక్టివిటీస్ని బట్టి, వారి దినచర్య, తర్వాత వారి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, పని ఒత్తిడి, వీటి వల్ల చాలా వరకు ఈ రెండింటి బారిన పడతా ఉన్నారు. మరి మెగ్నీషియంని తీసుకుంటే వీటిని అధిగమించి కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. తర్వాత హార్ట్ డిసీజెస్ కూడా మనకు చాలా వరకు నియంత్రించవచ్చు చిరుధాన్యాల వల్ల అని తెలియజేశారండి. ఇక ముఖ్యంగా పీచు పదార్థాలు తింటే, మనకు ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే అరుగుదల, మలబద్ధకము ఇట్లాంటివి చాలా వరకు కంట్రోల్ అయ్యి మంచి హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత విటమిన్ బి కూడా దీంట్లో పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల స్కిన్ డిసీజెస్ రావు అని చెప్పి, ఈ తర్వాత క్యాన్సర్ కూడా రావడానికి తక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. తర్వాత జింక్ గురించి తెలియజేశారండి. ఈ జింక్ తీసుకోవడం వల్ల గాయాలు చాలా త్వరగా మాంతాయి అని చెప్పి చెప్పారు. ఇది ఈ జింక్ సామల్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. మరి ఫాస్ఫరస్ శరీరంలో ఎదుగుదలకు, పెరుగుదలకు, కణాల విభజన త్వరగా జరిగి శరీరం మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారు. ఇక ఫోలిక్ యాసిడ్ ఈ రాగులు, సామల్లో ఎక్కువగా ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైన అది కాబట్టి, అంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి చాలా ముఖ్యము. మరి చిరుధాన్యాలు సమపాలల్లో కరెక్ట్ గా తీసుకుంటే మంచి ఆరోగ్యంగా, మరి ఆరోగ్యంతో పాటు అతని జీవిత

0: కాలం కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేశారండి. ఇక చివరిగా అండి, చిరుధాన్యాలతో ఏమేం చేసుకోవచ్చు తెలియజేస్తారా?
1: తప్పకుండా తెలుసుకుందాం అండి. చిరుధాన్యాలలో మనము ఇంతకుముందు ఏంటంటే పాతకాలంలో మామూలుగా కొర్రన్నం తినేవాళ్ళు, చాలా వరకు కొర్రన్నం జొన్న రొట్టెలు ఇవే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనము చిరుధాన్యాల్లో కొంచెం విలువ జోడింపు, దీన్ని విలువ జోడింపు చేసుకుని రుచికరంగా మనము వంటలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తానండి. ముందుగా ఏంటంటే మనము కొర్రన్నం చేసుకోవచ్చు, కొర్ర పాయసం కానీ, కొర్రలతో లడ్డు కానీ ఇలాంటివి రుచికరంగా చేసుకోవచ్చు. అట్లే జొన్నలు చూసుకుంటే మనము ఇంతకుముందు జొన్న రొట్టె జొన్న సంకటి మాత్రమే తినేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మనము దీనికి విలువ జోడిస్తూ మనము జొన్న లడ్డూలు, జొన్న మురుకులు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి చాలా వరకు చాలా రుచికరంగా ఉంటాయండి. జొన్న మురుకులు అనేది, ఇవి కాకుండా రాగులు మనం రోజువారీలో మామూలుగా మనము రోజు సంకటి చేసుకుంటాము. సంకటి లేకపోతే రాగి జావ, ఇవి మాత్రమే మనం పూర్వకాలం నుండి ఇవే తాగుతున్నారు, ఇవే తింటున్నారు, ఇవి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే రాగులతో కూడా మనము రాగి లడ్డు, రాగి మురుకులు, రాగి వడ, రాగి ఇడ్లీ, రాగి దోశ ఇలాంటి రకరకాల ఐటమ్స్ వీటితో చేసుకుని తినొచ్చండి. అట్లా మనం ఇప్పుడు ఉన్న చిరుధాన్యాలు ప్రతి దానికి మనం విలువ జోడిస్తూ వాటిని కొంచెం రుచికరంగా చేసుకుని తింటే మనకు ఆరోగ్యం బాగుంటుందండి.
0: అంటే
1: వాల్యూ అడిషన్ అనేది చాలా
0: ఇంపార్టెంట్ గా ఉంటుంది అని చెప్తా ఉన్నారు.
1: సజ్జలు కూడా ఇంతకుముందు ఏంటంటే పూర్వకాలంలో సజ్జ రొట్టెలు, వాళ్ళు అప్పుడు సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు అవన్నీ తిని బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనము అవి కనుమరుగైపోతున్నాయి. ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా టైం ఉండకపోవడం, జాబ్కి వెళ్ళిపోయి హడావిళ్ళు ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం టేకింగ్. ఇప్పుడు ఏంటంటే అంత ఆటోమేటిక్ గా రోటీ మేకరు అన్ని వచ్చాయి కాబట్టి మనం దీనికి శ్రద్ధ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే మనకు లోపాలు అనే పోషక లోపం అనేది కూడా పెరిగిపోతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకొని చిరుధాన్యాలని మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మనం అంటే ఉంటుందండి.
0: చాలా చక్కని విషయాలు తెలియజేశారండి. చిరుధాన్యాలతో ఏమేం చేసుకోవచ్చు, ముఖ్యంగా పోషకాహారం అంటే ఏంటి, చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు తెలియజేశారు. ఇక చిరుధాన్యాలలోని పోషక విలువలు, అవి తింటే కలిగే లాభాలు చాలా చక్కగా వివరించారు. విశదీకరంగా మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి డాక్టర్ అపర్ణ గారు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర గురించి కేవీకే బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ.
3: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
4: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతుండే అందుకే.
3: అదేందిరా చిన్నోడా, భూమి సత్వ రానీగా రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండా, మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటాం మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ

0: తెచ్చి చేసుకుంటున్నారు కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమొచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మన్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమైతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ ఏదండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే గానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త శతారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారైతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారం పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట. అది అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకుని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం. ఇక ఈ పురుగులు తెగుళ్ల నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బెనికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట సుట్టి వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ పెద్ద, అది చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యత

0: ఫలవంతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: కార్యక్రమంలో చివరగా రైతు ప్రశ్నకు జవాబు.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం.
2: పాడి పోషణ చేస్తున్నటువంటి రైతు సోదరులు పాలు పితికేటప్పుడు పశువు పాల ఉత్పత్తిని బట్టి ఎక్కువ తక్కువలు కాకుండా తగిన మోతాదులో దాణా వేసేటట్లు చూసుకోవాలి. దాణా వేసేటప్పుడు పశువు పాల ఉత్పత్తి చూడి దశ దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని బట్టి రోజువారీ దాణా నిర్ణయించుకుని దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఉదయము సాయంత్రము పాలు పితికేటప్పుడు ఇవ్వాలి. పాలు పితికే గంట ముందు పశువుకు ఎండుగడ్డిని కాని పచ్చిగడ్డిని కాని వేయకూడదు. పచ్చిమేత వేసేటప్పుడు అందులో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన నీరును అందివ్వాలి. నీటి తొట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో పశువులకు రోజుకు 4 సార్లు నీరు పెట్టాలి. ఇతర సమయాలలో 2 నుండి 3 సార్లు సరిపోతుంది. ఇంతటితో కిసాన్ మణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు.

0: నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని కనెక్టివిటీ కల్పించడం.

0: ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
1: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
0: పీఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పీఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పీఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్, గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పీఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్దితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని 3 ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళా జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు, టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అనే విధానంలో పనులు చేపడతారు. పీఎంజేఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60, స్టేట్ 40గా జరుగుతుంది సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం. అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉందనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ని బట్టి రోడ్ వెడల్పు, గ్రేడియంట్ అంటే వాల్ ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేది ఉన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల

0: ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి?
0: సార్, పిఎంజిఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి పిఏయు క్వాలిటీ కంట్రోల్. పిఏయు అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని పిఏయు అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. పిఏయు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్ గ్రేడ్, జిఎస్బి, వెట్మిక్స్, బీటి పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసీ, అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీఏ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అనే ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ, లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ లే ప్రొసీడ్ అవుతాము, అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్, ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు ఫలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ను ఆదేశిస్తాం, తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఏయు కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం, ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకుని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం, అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్, మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ 5 ఏళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోని కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్, అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం, ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడేమో ఉద్దేశం. అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్, మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే, ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం టెండర్ పిలిచి. అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము, ఆ డబ్బులను పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళకు

0: ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
1: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజేఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది. దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
0: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
1: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ టి నవీన్ కుమార్ గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక మోపు. పొల్ల విరిసినప్పుడు సరుక్కున గుచ్చుకున్న ముళ్ళు బతికైంది. కారుతున్న రక్తం ఒక్కొక్కటిగా బొట్టుగా పడుతుంటే రోజులో ఒకపూట తిన్న తిండి గుర్తుకొస్తుంది. చిల్లకంపలు లాగుతున్న కొద్దీ చిక్కుకున్న చీరల బతుకును చుట్టేసుకుంటుంది. ఎండిన కంపల్లే ఉన్న జుట్టు వరిగడ్డిలా మెరుస్తుంది. పొల్ల విరిసినప్పుడల్లా ఒంట్లో ఎముకల గూడు ఒక్కొక్కటిగా ఇరుగుతున్నట్టుంది. తెచ్చుకున్న సద్దికూడు ఏరు పొంగి మేటేసిన పాచిలా ఉంది. చుట్టూ ముళ్ళకంపలే. పొలలన్నీ పోగేశాక బతుకంతా చితిపేర్చుకున్నట్టుంది. ఇంటికి బయలుదేరితే ఉట్టిమీద బొవ్వలేని సంగతి గుర్తొచ్చింది. కన్నీరను కూడ తీసుకుని ఎండిన పొలల్లా నెత్తిమీద కట్టెలమోపై బయలుదేరాను. ఎండిన పొలల నెత్తిమీద కట్టెలమోపై బయలుదేరాను. శీర్షిక నలుపు. నలుపు భూగోళం, నలుపు కరిమబ్బుల వాన, నలుపు ప్రపంచ సౌందర్యం, నలుపు ప్రపంచ వింత నగరాల నిర్మాణం, నలుపు ప్రపంచ శ్రామిక యోధులు, నలుపు ప్రేమ, నలుపు శ్రమవీరులు, నలుపు పోరాటం, నలుపు హక్కులు, నలుపే రాజ్యాంగం, నలుపే స్వేచ్ఛ, నలుపు గెలుపు, నలుపు మానవత్వం, నలుపు మానవజాతి చైతన్యం, నలుపు ధిక్కారం, నలిపే ప్రపంచమంతా, నలుపు లేనిదే మానవ మనుగడ లేదు ఈ భూగోళం లేదు, నలుపు లేనిదే మానవ మనుగడ లేదు ఈ భూగోళం లేదు. శీర్షిక ఆకలి. నిప్పులు కక్కుతున్న రోడ్డుపై కడుపు కాలే మంటనెప్పుడైనా చూశారా? పిడచకట్టకపోయిన గొంతులో ఎప్పుడైనా దప్పికొనియున్నారా? పంటి బిగువున ఏడుపుతో కళ్లల్లో ఆకలి కళ్ళోలం చూశారా? మేమే సార్, మేమే. భారతదేశంలో పుట్టిన పేదలం. కలిగినోళ్లు మరింత కలిగినోళ్లు అవుతుంటే పేదలం మరింత పేదరికంలో చస్తున్నాం సార్. పట్టిడన్నం పెట్టలేని దేశంలో పుట్టినోళ్లం సార్. మేం ఆకలితో అలమటిస్తుంటే కడుపు నిండినోళ్లు ఇళ్లల్లో ఛాలెంజ్లు ఇసురుకుంటూ దేశభక్తిని నరనరాల్లో నింపుకుంటున్నారు. భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులంటూ మాకు శుచి శుభ్రతలు చెప్తూ దేశాన్ని మరింత ప్రేమిస్తున్నారు సార్. దేశాన్ని మరింత ప్రేమిస్తున్నారు సార్. కోట్ల కోట్ల గదులు నింపు

కొన్నోడు పట్టిడన్నం పెట్టలేని బతుకు ఒక బతుకేనా? ఎకరాలు ఎకరాలు ఇల్లు కట్టుకుని పేదల నీడ కోసం ఇళ్లల్లోకి పిలవలేనోడు మనిషి పుట్టుక పుట్టినోడేనా? పేదలంతా రోడ్డుపై ఆకలితో చస్తుంటే రోజుకో వెరైటీతో ఇళ్లల్లో 16 కూరలు తినేవాడు మా గురించి సేవ చేసినట్టు మాట్లాడుతుంటే కక్కొస్తుంది బాబు. మా చావు మేం చస్తాం కాని ప్రతిసారి మమ్మల్ని ఉద్ధరించినట్టు మాత్రం మాట్లాడకండి, ఫోజులు కొట్టకండి సార్. ఇప్పుడు మా బతుకులు చిరిగినట్టే ఈ దేశం బతుకు కూడా అలాగే ఉంది సార్. శీర్షిక జాతర. చినుకులు చిత్తడిగా మనసు పులకించి చిటారు కొమ్మల చిగురుపోయగా నదులు వాగులు పారగా కొండలు కోనలు కూయగా ప్రకృతిలో ప్రతిప్రాణి ప్రవళతో పరవశించే గొంగలిలో సీతాకోక చిలుక ఆకాశంలో సింగడి గడ్డి పరకపై తూనేగా రేలపూల సోయగాలు భూమి పచ్చగా పంటల పండగా కూడు గూడు ఉండగా కూలీలు జాతరగా కూడు గూడు ఉండగా కూలీలు జాతరగా. శీర్షిక పాట. గుడిసెలేని చోట గుండె భారమైన కాడ, గూడు చెదిరిన చోట నీడలేని జాడ, కంట్లో నీళ్లు ఎండిన కాడ ఆశలు లేక ఆత్తులు కనపడక మనసు మసకై ముద్ద కరువై బతుకంతా బరువై లోకం కమ్మేసిన మబ్బుల పుల్ల పుల్ల పేర్చి గూడు కట్టిన పెట్టల పుల్ల పుల్ల పేర్చి గూడు కట్టిన పెట్టల మోడుపోయిన వంటర వృక్షంలా చిగురుపూయిన చెట్టుల లోపలి ఆకలికేక బయట బతుకుపోరు జీవితమంతా పేదరికం బతుకంతా ఒంటరిపాట జీవితమంతా పేదరికం బతుకంతా ఒంటరిపాట. శీర్షిక బతుకు. పొద్దు పొద్దున్నే సూర్యుడు పొడిచినట్టు చేలగట్లపై పలుగు పారతో కనబడతారు పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దు చుట్టూ తిరుగుతున్నట్టు వాళ్ల చేల చుట్టూ తిరుగుతారు. బతుకంతా కాయా కష్టం చేసి పిడికెడు పొట్ట కోసం నలుదిక్కులు శ్రమిస్తారు. ఎర్రని ఎండలో చెమట చుక్కలతో భూమికి నీరు పోస్తారు. ఎత్తు పల్లాలని సరిచేయడం కోసం వాళ్లను వాళ్లు చదును చేసుకుంటూ ఉంటారు. రాత్రిని పగటిని ఒకే ఘాటన కట్టి వెన్నెలై మెరుస్తారు. రాత్రిని పగటిని ఒకే ఘాటన కట్టి వెన్నెలై మెరుస్తారు. గనింగట్లపై పువ్వులు వాళ్ల కోసం మంచుతుంపరలై స్వాగతం పలుకుతాయి. పొద్దంతా పనిచేసుకుంటూ బతుకుబండిని లాక్కుంటారు. పొద్దంతా పనిచేసుకుంటూ బతుకుబండిని లాక్కుంటారు. సూర్యుళ్లై చంద్రుళ్లై బతుకు నక్షత్రాలై మెరుస్తారు. సూర్యుళ్లై చంద్రుళ్లై బతుకు నక్షత్రాలై మెరుస్తారు. శీర్షిక డొంక. పొద్దున్నే డొంకలోకి పరిగెత్తాను. పారుతున్న వాగులో జ్ఞాపకాలను చూసుకున్నాను. చుట్టూ చెట్లు పలకరించాయి. నీ బాల్యం ఎక్కడే మాతోనే గడిపావు కదా అని తలపైకెత్తి చూడగానే ధబేలిన తాటిగా కింద పడగానే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకుని మట్టిపొయ్యిపై అమ్మతో కాల్చుకొని తిన్న జ్ఞాపకం మెదిలింది. బడికి పోను అని మారంచేసి డొంకలోకి రాగానే వెనకమాల అమ్మ చింతకర్రతో నా పిర్రపై రెండు దెబ్బలు వేసి నన్ను గుండెలకు హత్తుకొని తీసుకెళ్లిన దృశ్యం కళ్లల్లో నీళ్లై కనబడ్డాయి. కర్రెబరెలను మేకలను గొర్రెలను తాత వెంట పోతూ ఈతకాయలో తాటిముంజులు తిన్న చెట్లు అల్లంత దూరంలో నన్ను చూసి నవ్వుతున్నాయి. చెట్లుపై పక్షులు కిలకిలా కిలకిలా నా జ్ఞాపకాలతో నేను నవ్వుకున్నట్టు అవి మురిసిపోతున్నాయి. డొంకలోకి వచ్చినప్పుడల్లా నా జీవితాన్ని మరలా తిరిగి పొందుతున్నట్టుంది. శీర్షిక వద. ఆకాశంలో చుక్కలు రాలుతున్నాయని పిల్లలు కేరింతలతో చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. రాలుతున్న చొక్కలు నిప్పులు చిమ్ముకుంటూ వారి దేహాలను రెండు ముక్కలుగా తునాతునకలు చేసింది. బంకర్లో దాక్కున్న నియంతలు నెత్తిని జుర్రుకుంటున్నారు. పెదాలపై చిద్విలేసం చిందిస్తూ నోబెల్ శాంతి బహుమతికి ప్రమోట్ అవుదామని రాకెట్ల ఆధిపత్యం చలాయిస్తున్నాడు. ప్రపంచం వాడికి తోక ఆడిస్తూ నువ్వే ఈ ప్రపంచం మొనగాడివని ఓకదంపుడు ఉపన్యాసాలిస్తుంది. మతమేదైనా జాతీయదైనా యుద్ధం దాటికి విలయతాండవం ఆడాల్సిందే. సముద్రాల గుండా పిల్లలు కొట్టుకొస్తున్నా, తల్లి గర్భం గుండా పిండాలు బయటపడుతున్నా, తిండి లేక మట్టినే పిసుక్కు తింటున్నా, సొంత ఇళ్లల్లో సొంత దేశాల్లో చమురుబావులు తోడుకుంటున్నా, అక్రమంగా సరిహద్దు రేఖలు దాటుతున్నా, మాపై మీ పెత్తనం మీ ఆధిపత్యం ఏంటని ప్రశ్నించాడని ఐక్యరాజ్యసమితి భవన్లో నిన్ను నిలువునా ఉరికమ్మంపై ఎక్కించి హెలికాప్టర్లకు చంపి కట్టేసి వేలాడుతూ తీసుకొస్తూ అడుగులను ధ్వంసించుకుంటూ ఉరికొయ్యలకు ముద్దాడనిస్తారు.
అక్రమిత కాశ్మీరులు.

0: అక్రమ చొరబాట్లుదారులతో ప్రపంచం యుద్ధాలకు దారితీస్తుంది. ప్రపంచం యుద్ధాలకు దారితీస్తుంది. దేశాధినేతలు ప్రపంచ దేశాల ముందు శాంతి కపోతాలు ఎగరేస్తారు. ప్రపంచం ఇప్పుడు యుద్ధం యుద్ధం అని విర్రవీగుతుంది. ప్రజలను వదచేస్తున్నారు. ప్రజలు భయంతో గుండెలు పట్టుకుని జరుగుతున్న వినాశనాన్ని కళ్లారా చూసి యుద్ధాలు కాదు యుద్ధాలు కాదు, శాంతి శాంతి కావాలని నినదిస్తున్నారు, వినయిస్తున్నారు, వేడుకుంటున్నారు. ప్రపంచం ముందు దీనంగా తరలదించుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంతో పాటు ప్రకృతి కూడా ఈ బీభత్స విధ్వంసం నుంచి విశ్రాంతి విరమణగా శాంతిని కోరుకుంటున్నాయి. ఇప్పుడు ప్రపంచంతో పాటు ప్రకృతి కూడా ఈ బీభత్స విధ్వంసం నుంచి విశ్రాంతి విరమణగా శాంతిని కోరుకుంటున్నాయి. శీర్షిక ఒంటరి. లోపల దుఃఖనదుల్ని ఈదుకుంటూ పోవాలి. రేపటి స్వప్నాన్ని కలగనడం నేర్చుకోవాలి. బతుకు పొరల్ని వలుచుకుంటూ కొత్త పోతలు పొయ్యాలి. తిండిలేని జనం, గుడ్డలేని సమాజం గుడిసెలో గంజికూడు తాళ్లతోటి నెట్టాడి ఉరి బిగిస్తుంది. చెట్లు గాలి విచడం లేదు. యంత్రాలతో కట్టేసి పొగగొట్టాలు ఆకాశంలో తిరుగుతున్నాయి. రూపాయి విలువ పతనం, డాలర్ మోజులో తల్లిదండ్రుల అనాథలు, ఉరి బయట వాడ, రూపాయి మర్రి చెట్టు త్వరలో, ఇంద్రధనుసు భవిష్యత్తు భవనాల రూపకల్పనే. కాంక్రీట్ కొట్టిన మనుషుల్లా మిగిలే. ఆకులు రాలుతున్నాయి, చెట్టు చిగురిస్తుంది. బతికే భారమై గందరగోళం ప్రపంచంలో మనిషి ఒంటరిగా. బతుకు భారమై గందరగోళ ప్రపంచంలో మనిషి ఒంటరిగా. శీర్షిక రెండు కళ్ళు. పొద్దున్నే కాకి పిలుపుతో కళ్ళు తెరుచుకొని వేప చెట్టుపై చూపు పడింది. పుట్టిన పిల్ల కొమ్మల్లో ఇరుక్కున్నానని గిలగిలా కొట్టుకుంటూ అరుస్తూనే ఉంది. కళ్ళు మూసి తెరిచేలోపు పదుల సంఖ్యలో కాకులు అరుపులతో వేప చెట్టంతా ఊగుతుంది. కాకులకున్న ప్రేమ ఐక్యమత్యం మనుషుల్లో వెకటించిందని చూస్తున్న కళ్లకు తెలుస్తుంది. కాకులు మొత్తం చేరి చిక్కుకున్న పిల్లను కాపాడి స్వేచ్ఛగా వహిస్తూ చక్రులు కొడుతున్నాయి. రెండు కళ్లల్లో ఒక కన్ను స్పష్టమే, మరో కన్ను పుసికారుతుంది. దానికి వేపమందే వెయ్యాలి, రెండు కళ్ళు ఒకటే అని చెప్పాలి. దానికి వేపమందు వెయ్యాలి, రెండు కళ్ళు ఒకటే అని చెప్పాలి. శీర్షిక ఏ నేను ఆడపిల్లననేనా? నన్ను కనటం ఎందుకు? అలా చెత్త కుప్పలో విసిరేయటం ఎందుకు? ఏ నేను ఆడపిల్లననేనా? ఎందుకు నీకు నాపై అంత ద్వేషం? నేను కూడా నీలాగే ఆడపిల్లనే కదా. నువ్వు చేసే తప్పుడు పనులకు నన్ను ఎందుకు ఇలా చెత్తకొప్పలో విసిరేస్తావు? నీకన్నా ఆ కుక్కేనయం, ఆ పందేనయం. తన పిల్లల్ని భద్రంగా తన పొదుగుల కింద దాపెట్టుకొని తన తల్లి ప్రేమను చూపిస్తుంది. మరి నువ్వు నన్ను కని ఇలా చెత్తకొప్పలో చెట్లల్లో వదిలేశావు. ఏ నీ తల్లి నిన్ను అలా వదిలేస్తే నువ్వు ఇలా చేసేదానివేనా? మరి ఆడపిల్లంటే ఎందుకంత భయం? ఏ ఈ భూప్రపంచం ఎవడైనా ఎవరైనా ఆడదాని కడుపులోంచే పుట్టాల్సిందే. ఏ నీకు తెలవదా? మరి నువ్వు నన్ను ఇలా ఎందుకు వదిలేశావు? ఏ ఈ ప్రపంచంలో ఎవరైనా ఎవడైనా తప్పు చేయని వాళ్ళు ఉన్నారా? రా నువ్వు చూపించు, నువ్వే తప్పు చేశావా? కనీసం నువ్వు కూడా ఆడదానివే అని గుర్తుంచుకున్నట్లయితే ఇదిగో నన్నెట్టా పేగు తెంపకముందే ఇసిరేసేదానివి కాదు. ఇదిగో నన్నెట్టా పేగు తెంపకముందే ఇసిరేసేదానివి కాదు. నీకే ఏం చక్కా నన్ను వదిలించుకొని వెళ్ళావు. నువ్వే ఈ అవమానాలు తట్టుకోలేక ఇంత వయసు వచ్చిన నన్ను విసిరేస్తే ఇప్పుడు నేనెట్టా బతకాలి? ఇప్పుడు నేనెట్టా బతకాలి? నిన్ను గేలి చేసిన వాళ్ళు నన్ను చేయరా? నీ పేడ వదిలించుకొని నన్ను ఈ అగ్నిగోళంలో విసిరేసావా? నీ పేడ వదిలించుకొని నన్ను ఈ అగ్నిగోళంలో విసిరేసావా?
1: మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ టి నవీన్ కుమార్ గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక ఫిలింగ్ గీతం వింటారు.

గోరింటాకు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. గోవింద గోవింద ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట, సాహిత్యం సిరివెన్నెల.

ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా, సంస్థాగతంగా సిద్ధం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి

0: ఈ రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक हर क्षेत्र में अपनी कैपेबिलिटीज साबित की है. डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट के लिए डीआरडीओ आज एपेक्स ऑर्गेनाइजेशन है. इस सच्चाई को ही कोई नकार नहीं सकता.
0: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గొప్ప ఇంజనీర్లలో ఒకరైన విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకోవడానికి, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మేధావి అని, దేశ నిర్మాణంపై ఆయనకున్న దార్శనికత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవకు శాశ్వత ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్ధతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, ఈపీఆర్ నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఈయు సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ,
2: Circularity must extended beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important moment because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: Akashavani Prantiya Vartalu Vintunnaru. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ,
3: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి

0: కి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వాతావరణం. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.96 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఈరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని తన యొక్క రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుణ్ణి ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుతున్నప్పుడు చక్కగా పరుపులాగా ఉంటారు. స్వామివారు నడిచేటప్పుడు ఎండ తగలకుండా

యొక్క స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృతి సంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయం యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండం ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడు ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. యష్ట్యాం సుదర్శన ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి, అజున్ ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం, చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి, సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయనకు ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా, చైర్మన్ ఈఓ గారు, జేఈఓ గారు మొదలు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా
స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము, నాట్యము, గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి 7 పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ 7 పడగలు ఉన్నటువంటి ఆ పెద్ద శేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో ఆ స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి, ఆదిశేషమావాహయామి, వాసుకి మావాహయామి

0: ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణినే స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారు ఎడవ వైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు, మహారాజులు, చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకుని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి, వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతను గురించి నాలుగు మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్దశేష వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని, ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఠీవిగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎన్ని జన్మలు మారినా, ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనవగానే అద్భుతమైన ఒక దివ్య

దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షం అవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి ఆ మనోహరమైనటువంటి దృశ్యము చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము ఆభరణముల యొక్క సౌందర్యము పట్టు పీతాంబరములు అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా బాజాభజంత్రీల నడుమ వాద్య విశేషముల నడుమ ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు మరోవైపు మంగళవాద్యముల నాదము చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణ మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి. ఆహా ఎంత వైభవము! మనోహరమైన కమనీయమైన రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని శేషశేషిభావాన్ని వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే సమస్తము లయమైపోగా మిగిలినటువంటిది ఏదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము. శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు. శ్రీ సతీశ దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా. నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతు నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడాయన నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరి

అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలో ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరి

0: అయినటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యానంటే బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటినంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెదశేష వాహనం యొక్క విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్శేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళప్రాయేణ విభ్రాజితే తం శేషం దధతం స్వవామచరణే సన్నూపరాభం ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజలప్రాయ విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడి వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలౌ స్మరణాన్ముక్తి కలవు దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనకు కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలి

0: చేస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచాని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకే దాసభూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసుదేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠం ఆట వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము యజుర్వేదము సామ అథర్ణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్రకిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణ సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి సేవారక్తికి శరణాగతికి తాను ఆర్తత్రాణపరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద

0: వాహనాన్ని నిర్వహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద
1: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్రను నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తి. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

కాంపెలియా నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునైనటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తు కార్యం విశేషత వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి, సర్సీలవతి అయి, గుణవతి అయి, అపురూపవతి అయి, సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేదు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కులదీపక అన్నారు. పగలు ప్రకాశింపచేసేవాడు సూర్యుడు అయితే, రాత్రుల్లో ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. హపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ, కారణజన్మ, కర్మజన్మ సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణజన్మ కలగడం చాలా కష్టం, కర్మజన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ వాణ్ణి కన్నటువంటి తల్లి తండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మజన్మ. కారణజన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో జపతపాలు, ఎన్నో దానాధర్మాలు చేస్తే గాని కరణజన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజస్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణజన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లిదండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగము చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయసులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాలతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘమద్యంబున వెలువడి వెలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవ నర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడుసూపున మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయిత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమఘుమాయిత మహార్ణవ మధ్యమును చనుదించు ఇందిరా సుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహిని మందిరంబు విలువడిన మానస కాసాన హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగమనము వచ్చు సరస్వతి పార్వతి మువ్వురు అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తియై కురువంశ అధర్మ వినాశకర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వి అయి ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జాయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణంబు సల్పి ఆడపిల్లకి నీలమేఘ ఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణంబు సల్పి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన 3వ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచమునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

గురువర్యా, ద్రౌపదీదేవిని పాండవుడికి ఇవ్వాలని నా చిరకాల వాంఛ. కానీ పాండవులు దగ్ధురైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవాని కోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్ళు కాదయ్యా, అజరామరణ కరుణులు పాండవులు. వీరులు ధీరులు, గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్ళకు మరణము లేదు, అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చెయ్యి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానాదేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా వస్తారు. అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపదరాజుగారు? పుత్రకామేష్టి యాగము చేసి ఎందుకు కన్నాడు? అంటే ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి, ఇరువురు కూడా ఒకే కొలను గట్టు మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనేటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి, రెండు పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద, ద్విపద, ద్విపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రోణాకారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు కనుక ద్రోణాచార్యుడు అని నామకరణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భారద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపదరాజు అన్నాడు, ద్రోణ, నా తండ్రి గారు కన్ని వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకులు సకల విద్యలు నేర్పించి వేద వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల యందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణ, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా త్రిపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడు రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి, కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

భర్తకనుకూలవతయై శీలవతయై గుణవతయై ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయ్య జీవిస్తూ ఉంది. గిరిచరమణం పంకజ చరణం, గిరిచరమణం పంకజ

ಜಯ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಗೋವಿಂದ ಹಣ ಪಾರ್ವತೀ ಪದಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక్క ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఉన్నటువంటి ఆ పాదం మీద ఉండే మచ్చన చూసి వీర్య స్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కృపి దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా, అది పుణ్యం చేసుకుంది. చక్కగా సేవించగా గర్భం ధరించి నవమాసముల పూర్ణముగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కెడు పాలు లేవు. అప్పుడు బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు. అవమానం చేశాడు. మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఒరే ద్రుపద, ధనముండేవాడుకు ధనముండేటువంటి వాడు రాజ్యం వరకే గౌరవించబడతాడు, విద్య ఉండేటువంటి వాడు విద్యా సర్వత్రా పూజ్యేత్. చక్కగా ఏదో దేశానికి వెళ్ళి ఏ రాకుమారులకు విద్యాభ్యాసమును దానము చేసి ఆ రాకుమారుని ప్రయోజకుని గావించి నిన్ను బంధించి నీ రాజ్యాన్ని కొల్లగొట్టించి నిన్ను ఓడించి నా చరణాల చెంతకు చేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అని శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారునేటువంటి పాండవులకి విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుణ్ణి కోరుకున్నాడు. నాయనా అర్జునా,

అభ్యసించినాము ఒక్క గురువునత అభ్యసించినాము ఒక్క గురువునత కరము రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తించే కరము రాజ గర్వాంధకారమున కన్నుగాన

కొన్నాళ్ళకి ద్రుపద మహారాజు పాంచాల దేశానికి నాయకుడయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకోరమని శిష్యుణ్ణి ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురువుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరీ ద్రుపద,

ఓరే ద్రుపద, పేద బ్రాహ్మణుడెవడో పెద్ద రాజెవడో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరచి చూడరా. ఉత్తమస్య క్షణం కోపం, మధ్యే ఘటికాద్వయం, అధం అహోరాత్రస్య పాపిష్టే మరణాంతకం. సింగపు గద్దెపై నిలచి చెల్లని కూతలు కూసినట్టి నీ పొగరడగా ప్రధాతనయ పోటరి చేతులు తీటవోయే నా భంగ.

ఆ సమయంలో ద్రుపదుణ్ణి అవమానం చేసి పంపించాడు బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపచేశారు. అగ్రహారములు బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు ఆహ్వానం అందగా వెళ్ళదామా వద్దనే సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నా నాయన పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురం ఒకచోనుండవు, వెలయగ చీకటి పోయిన వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, పగలు తర్వాత చీకటి, చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి

ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశారు. శైవాల కేశ పాశముల నొప్పిడదాని, ప్రస్ఫుటాంభోజ వక్త్రంబుదాని, తెలిమగ్గ ముచ్చపు దంతపు దాని, అమల డిందీర హాసమ్ముల దాని, హిమ సీత వాత పోతముల దాని, సర్వ పాపములు పోగొట్టేటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకులకు అర్ఘ్యమిచ్చి చక్కగా పాండవుల బయలుదేరి 3 రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటి వెలిగించుకుని ఉత్కచపుల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపర్ణుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు. పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్ళి భార్య మీద పడగానే అంగారపర్ణుడు అగ్గిల మీద గుగ్గిల వలె భగ్గున మండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా, ఎవరా వచ్చునది.

ఒక్కసారి ఓరీ మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాదగా అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఒరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోక కాకోనక్తిన్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిన్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పర్ణుడితోటి, అడవులు కానీ గుడులు కానీ నదులు కానీ నదులు కానీ సార్వజనీనములు కానీ అలాగే పుణ్యస్థలాలు కానీ పుణ్యక్షేత్రములు కానీ సముద్రములు కానీ సర్వ

జంతువులకి సర్వజీవులకి సమాన హక్కు. ఏ నీ బాబు సమనుకున్నావు అడవంటే, అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానం ఉంటా ఆ విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్లో గోబు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్లగూబ కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీది సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా, అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి పార్థుడు ఆగ్నేశ్వరమున వింట సంధించి ఆకర్ణాంతము లాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టు మీదకొచ్చి పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది. కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ మహాను

జై లక్ష్మీ రమణ గోవింద్. చక్కగా ఒకసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నరహ జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీయకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి.

పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే ఆగ్నేయశ్రమణకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడన్నాడు, స్వామీ

కొండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకుని చక్కగా పాండవులు బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపోయిన శరీరం, చిరుగుపోయిన వస్త్రములు ఎవరిస్తారండి ఇల్లు? ఎవరు ఇవ్వలేరు. ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు. ఆ కృష్ణ భక్తులు ఇచ్చారు. కుమ్మరి వాళ్ళ ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి తలదాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు. అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాటలాట మత్స్య సాల్వా విదేహ బాలిక రసాయన సూరసేన కలింగ మగధ కొంకణ టెంకన గుజ్జర బర్భర ఆరాట మర్నాటక కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజులంతా కొలువు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్థులు అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల. కులగురువలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు. ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

చక్కగా ఒకసారి మత్స్యంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వాడికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నటువంటి ముందుగా శిశుపాలుడు లేచి నాలుగు బాణములు గురితప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారములు గురితప్పింది. జరాసంధుడు వెళ్ళి నాలుగు బాణములు గురితప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాలో గురితప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్ళి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ అంత తేడాలో గురితప్పింది. ఆఖరికి కర్ణుడు పైకి లేచాడు యంత్రాన్ని భేదించడానికి. ద్రౌపది అమ్మవారు అన్నారు సభలో, నాహం వరామి సూతం, సూతకుల సంచాతుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన వివాహం చేసుకోను అనగానే ఒక్కవేళ మత్స్యయంత్రాన్ని భేరించినా రారాజుగారికి ఇస్తానే కాని నిన్ను నేను స్వీకరించను అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు నాలుగు బాణాలు వేసేశాడు, గురితప్పింది. కర్ణుడు ఐదవ బాణాన్ని సరిగ్గా గురిపెట్టేశాడు. పంచమ బాణాన్ని గురిపెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణులు, పాండవులు చూడడానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థుల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలో గురితప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు ఇక ఎవరు మత్స్యయంత్రాన్ని భేరించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా, ఆ వెళ్ళేవాడు ఎవరో చూసావా?

పోల్చి చూడు అతడే వరు అతడే వరు అతడే వరు అది హలి అసి అది ఇవ. ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూసావా? బ్రాహ్మడు కదరా? కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అని అంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతివంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీకృష్ణ పరంధాముని సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవా కృపాపూర్ణ భావ భవద్దాసు వర్గం ములంబాపగా నోపు దివ్యాత్మక అన్యలోకేశలోకోద్భవ లోకము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందుల కేవగించినారు. రంగ మధ్యము నిలువంబడి ధనువు కన్నారు వీక్షింపగా నవ్వినారు. తగు పూర్వ పరిచితం బగు చాపము మోపెట్ట నిర్ఘంత పోయినారు. రెబ్బబాటున వేటు తప్పక లక్ష్యం ఒగొట్ట ముక్కున వేలు పెట్టినారు. పొలతి పార్థుని గలమున పూల దండ నెలమి వేయంగగా శల్య రాధేయులంత పంచాల విభున కలిగి

ఒక్కసారి మష్యంత్రాన్ని ఒక బాణముతో కొట్టగా ఎగిరి కింద పడగా ద్రౌపది అమ్మవారు వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలో అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాత్త చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చారు. జాయ్ లక్ష్మీ రమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వర్సల గోవింద.

మీరింతవరకు ద్రౌపది స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: enthusiasm for their work and help them continue their services. There are 6,725 ASHA workers currently working in Delhi. In men's cricket, India defeated Afghanistan by 7 wickets in the second T20 International at the Arun Jaitley Stadium in Delhi tonight and take a 2-0 lead in the 3-match series. Chasing a target of 160 runs set by Afghanistan, India comfortably scored 163 for 3 in 14.5 overs. Put into bat first, Afghanistan scored 159 runs, losing 8 wickets in stipulated 20 overs. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో ముందుగా మానవ హక్కుల పరిరక్షణలో సాధారణ పౌరుడి పాత్ర అడ్వకేట్ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు. ఆ తదుపరి శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గురించి కొమ్మ జోసుల సద్గురు చరణ్ గారి ప్రసంగం. చివరిగా గుంటూరు జిల్లా శిథిలదుర్గాలు మోదుగుల రవికృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె రామానుజాచార్యులు, శ్రీ పివిఎన్ఎస్ మారుతి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా చిన్నారుల భవితకు బంగారు బాటలు శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం. ఆ తదుపరి విశేషాలు పాట ప్రసారమవుతాయి. 4:30 సంస్కృత పాఠం, ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్. 6:30 పల్లెసిమలో కార్యక్రమంలో రేచీకటి సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె చంద్రమోహన్ గారితో పరిచయం వింటారు. 7:15 కొబ్బరిలో జీవ నియంత్రణ పద్ధతులు, డాక్టర్ ఎన్బీవి చలపతిరావు గారితో పరిచయం. పంటసిములో కార్యక్రమం హైదరాబాద్ ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్, శ్రీ పి వెంకటాచలపతి. 10:00 రాగం తానం పల్లవి, ఈ కార్యక్రమంలో కొమాండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. కాలం విలువ తేనెటీకకు తెలుసు, కాసుల విలువ కష్టజీవికే తెలుసు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 30 సెకన్లు. 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై మా ప్రసారాలు సమాప్తం. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.